0: वंदे मातरम।
1: वंदे मातरम सुजला सुफला मलयज शीतला।

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం. ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతూ

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 5:55 అవుతుంది. చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. గడిచిన కాలంలో మానవుని అధ్యయనమే చరిత్ర. చరిత్రలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. అలాగే ఈరోజుకున్న ప్రత్యేకత ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఆరోగ్యం, విద్య, దానం, మానవత్వం ఇవన్నీ మన సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే విలువలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవం, నేషనల్ న్యూట్రిషన్ వీక్గా నిర్వహిస్తారు. మన ఆరోగ్యానికి పోషకాహారం ఎంత ముఖ్యమో ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు సరైన మోతాదులో ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటను ఆచరణలో పెట్టాలంటే సమతుల్యమైన ఆహారం తప్పనిసరి. ఇక సెప్టెంబర్ 5 అంటే మన దేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ టీచర్స్ డే. ఈరోజు భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. 1888 సెప్టెంబర్ 5 తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్ గారు విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన గొప్ప తత్వవేత్త మాత్రమే కాకుండా ఉపాధ్యాయుడిగా కూడా విశిష్ట సేవలు అందించారు. తన జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం కంటే దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. అప్పటి నుంచే సెప్టెంబర్ 5 భారతదేశంలో ఉపాధ్యాయులను గౌరవించే రోజుగా నిలిచింది. మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత మనకు జ్ఞానాన్ని అందించి మంచి మార్గాన్ని చూపించే గురువుల పాత్ర ఎంతో గొప్పది. ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలోని విషయాలను మాత్రమే బోధించడు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తాడు. మనలోని ప్రతిభను గుర్తించి, మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యం. అందుకే ఈరోజు ప్రతి గురువుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదే సెప్టెంబర్ 5 ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా దీన్ని పాటిస్తారు. పేదలు, అనాథలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు మనకు చేతనైన సహాయం చేయడం మానవత్వానికి ప్రతీక. దాతృత్వం అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, రక్తదానం చేయడం, విద్యకు సహాయం చేయడం, ఒకరి బాధను ఓపికగా వినడం, ఇవన్నీ దాతృత్వమే. మన దగ్గరలో ఉన్న దాంట్లో కొంత ఇతరులతో పంచుకుంటే ఇది మరొకరి జీవితంలో వెలుగును నింపగలదు. మనం చేసే చిన్న సాయం కూడా మరొకరి జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇక మరొక ప్రత్యేకత ఏంటంటే నేత్రదాన పక్షోత్సవం, ఐ డొనేషన్ ఫోర్ట్నైట్. మనకు మరో గొప్ప సందేశాన్ని అందిస్తుంది ఈ విషయం. మన మరణానంతరం మన కళ్ళను దానం చేయడం ద్వారా చూపు కోల్పోయిన వారికి కొత్త ఆశను అందించే అవకాశం ఉంటుంది. మనం ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగుగా నిలవడం కంటే గొప్ప దానం ఏముంటుంది? నేత్రదానం గురించి ఉన్న అపోహలను తొలగించి ప్రజల్లో అవగాహన పెంచడం మనందరి బాధ్యత. నేత్రదానం అనేది మానవత్వానికి ప్రతీకగా నిలిచే మహాదానం. మన నేత్రాలతో మనం చూసిన ప్రపంచాన్ని మన తర్వాత మరొకరు చూసేలా చేద్దాం అనే ఆలోచనతో ప్రతి ఒక్కరిలో కలగాలి. శ్రోతలారా, ఈరోజు మనం గుర్తు చేసుకున్న ప్రతి అంశం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పోషకాహారం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందిస్తాడు, దాతృత్వం మానవత్వాన్ని పెంచుతుంది, నేత్రదానం మరొకరి జీవితంలో వెలుగును నింపుతుంది. ముఖ్యంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం విద్య విలువను మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఒక చిన్న సంకల్పం చేద్దాం, ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిద్దాం, సమతుల్యమైన ఆహారం తీసుకుందాం, గురువులను గౌరవిద్దాం, మనకు చేతనంత సహాయం చేద్దాం, అవసరమైన వారికి అది ఎంతో ఉపయోగపడుతుంది. నేత్రదానంపై అవగాహన పెంచుదాం, మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు వద్దాం. ముఖ్యంగా మానవత్వం, సహాయం, సేవ అనే విలువలను మన జీవితంలో భాగంగా చేసుకుందాం. గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని స్మరించుకుంటూ సమాజానికి జ్ఞానాన్ని అందిస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు చరిత్ర పుటల్లో ఈరోజు గురించి తెలుసుకున్నారు. సమయం 6 అవుతుంది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. శ్రోతలు ఇప్పటి వరకు దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు, ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. సమయం 6:32 కావస్తుంది. ఇప్పుడు విందాం మంజులా పాలెటి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ.
1: ఎవరైనా మనకు శ్రమను కలిగిస్తున్నప్పుడు దానిని సహించడాన్ని క్షమ అని పేరు. క్షమలో రెండు రకాలు ఉన్నాయి. ఎవరైనా అపకారం చేస్తే దానికి ప్రతీకారం చేయటానికి శక్తి లేనందువలన కొంతమంది సహించి ఉంటారు. అది మొదటి రకం. ప్రతీకారం చేయటానికి తగిన శక్తి ఉండి కూడా అలా చేయక సహించి ఉండటం రెండవ రకం. ఇదియే నిజమైన క్షమ. ఎవరైనా మనకు అపకారం చేస్తే తిరిగి అతనికి అపకారం చేయడానికి ప్రయత్నము చేయకూడదు. అలా చేస్తే అతనికి దుఃఖం కలిగించిన పాపం మనకి వస్తుంది. అతడు మనకు కావాలని అపకారం చేశాడా లేదా తెలియక చేశాడా అనేది ముందు తెలుసుకోవాలి. కావాలని చేయకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలివేయాలి. కావాలని చేస్తే తగిన సలహా ఇచ్చి అతన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. మనం ప్రతీకారం చేయకపోతే దానివల్ల అతడు పశ్చాత్తాపం చెంది తనకు తాను ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. కోపాన్ని జయించని వానిలో క్షమాగుణం ఉండదు. కోరికతోనూ దురాశతోనూ కలిపి కోపాన్ని అంతరశత్రుకోటిలో పరిగణించారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా కోపాన్ని జయించి ఓర్పుని క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. దయాగుణం. ప్రపంచంలో రకరకాల మనుష్యులుంటారు. కొందరు ధనవంతులు, కొందరు ఉత్తమ స్వభావం కలవారు, మరికొందరు ధీరులు సాహసికులు ఉంటారు. అయితే వీరందరూ సద్గుణాలను కలిగి ఉన్నప్పుడే జీవితంలో రాణించగలరు. ధనవంతునికి దయాగుణం సహజంగానే ఉండాలి. దయాగుణమే లేకపోతే అతను ఎంత సంపాదించినా అది వృధాయే. ధనవంతుడు తగిన వారికే దానం చేయాలి. దానినే సత్పాత్ర దానం అని అంటారు. అలా చేసినప్పుడే అతనికి పుణ్యం లభిస్తుంది. ఇహపర లోకాలలో సుఖము కూడా లభిస్తుంది. అత్యద్భుతమైన తెలివితేటలు గలవానికి వినయం ఉండాలి. వినయం లేనప్పుడు ఎటువంటి తెలివితేటలు, ఎంత నైపుణ్యం ఉన్నా ఆ వ్యక్తి ఏమాత్రం మంచి చేయలేడు. మంచి స్వభావంతో వినయ సంపన్నులైన వారిని ప్రజలు దేవుడు ఎప్పుడూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అటువంటి వినయ సంపన్నుల నుండి సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. తన గర్వమే తనకు శత్రువు. మనిషికి గర్వం రావటానికి అనేక కారణాలుంటాయి. సామాన్యంగా ఐశ్వర్యమో, పాండిత్యమో, అధికారమో మొదలైన దుర్గుణాలు మానవునికి గర్వానికి కారణాలవుతాయి. కానీ ఈ గర్వమే తన శత్రువు అని మనిషి గ్రహించగలగాలి. ఎందుకంటే దాని మూలకంగా అతనికి మున్ముందు అనర్థం కలుగుతుంది. తనను ఎవరూ అడ్డుకోలేరనే భ్రమలో పడతారు. తన దుష్కర్మల ఫలితాన్ని అతను తప్పకుండా అనుభవిస్తాడు. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే గర్వాన్ని విడవాలి. దానం, యవ్వనం, పాండిత్యం మొదలైన కారణంగా ఏ మానవుడు గర్వించరాదు. ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది. ఏవి శాశ్వతం కాదు. మనిషి ఏ విషయంలోనూ గర్వానికి లోను కాకుండా వినయ విధేయతలతో జీవితం గడపాలి. అలాగే ధైర్య సాహసాలు అధికారం కలిగిన వ్యక్తి దానిని ప్రతి వ్యక్తిపై ప్రదర్శించకూడదు. అధికారం ఉన్నది కదా అని ప్రతి వారిని శిక్షించకూడదు. అలా చేయటం పెద్ద తప్పు. అక్రమంగా ప్రవర్తించే వారిని మాత్రమే వారిని సరిదిద్దడానికి తన అధికారంతో శిక్షించవచ్చు. ద్విజునకు క్షమాగుణం ఉండాలి. అప్పుడే అందరూ గౌరవిస్తారు. రాజు ధర్మాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని పాలించాలి. రాజు ధర్మం నుంచి తొలగిపోతే ప్రజా శ్రేయస్సు కొరబడుతుంది. దేశంలో ఇటువంటి గుణాలు కలిగిన ప్రజలు ఉంటే శ్రేయస్సు చేకూరుతుంది. అందరూ ఈ లక్షణాలను కలిగి ఉండి భగవంతుని కృపకు పాత్రులు అవ్వాలి.
0: శ్రోతలు, ఇప్పటి వరకు మంజులా పాలెటి గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధ విన్నారు. సమయం 6:36 దాటింది. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: సజ్జ పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో సజ్జ పంట సుమారు 62,000 ఎకరాల్లో సాగు చేయబడుతూ 59,000 టన్నుల ఉత్పత్తిని ఇస్తుంది. ఎకరానికి సరాసరి దిగుబడి 942 కిలోలు. సజ్జ పంట ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లో అధికంగా సాగులో ఉంది. సజ్జ పంట ఖరీఫ్లో అయితే

జూన్ జులై అదే వేసవిలో అయితే జనవరి నెలల్లో సాగు చేయడానికి అనుకూలమైంది. తేలిక నుండి మధ్యరకం నేలలు, నీరు ఇంకే మురుగునీటి పారుదల గల నేలలు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. సజ్జ పంట విత్తనం ఎకరాకు 1.6 కిలోలు అవసరమవుతుంది. సజ్జ పంటలో విత్తన శుద్ధి విషయానికి వస్తే 2% 20 గ్రాములు 2% ఉప్పు నీటి ద్రావణంలో విత్తనాన్ని 10 నిమిషాలు ఉంచడం ద్వారా ఎర్గాండ్ శిలీంధ్ర అవశేషాలను తేలేటట్లు చేసి తొలగించవచ్చు. ఆరిన కిలో విత్తనానికి 6 గ్రాముల మెటలాక్సిన్ 35 SD మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సజ్జ పంట వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు గొర్రుతో విత్తుకోవాలి. ఈ పంటను విత్తేటప్పుడు 15 రోజుల వయసు గల నారు మొక్కలను ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండేటట్లు నాటుకోవాలి. ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. ఎకరాకు నీటిపారుదల పంటకు 32 కిలోలు 16 కిలోలు 12 కిలోలు అదే వర్షాధార పంటకైతే 24 కిలోలు 12 కిలోలు మరియు 8 కిలోల వంతున నత్రజని, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని విత్తేటప్పుడు సగం, విత్తిన 30 రోజులకు మరో సగం వేసుకోవాలి. సజ్జ పంటలో నీటి యాజమాన్యం విషయానికొస్తే మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 టన్నుల వేరుశనగ పొట్టు నేల మీద పరచడం ద్వారా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు. అంకుర దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశల్లో నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. సజ్జలో కంది, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా చిక్కుడు వంటి అంతర పంటలను 2:1 నిష్పత్తిలో వేసుకోవాలి. అంతర కృషిలో విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. 25 నుంచి 30 రోజులప్పుడు దంతితో అంతర కృషి చేసుకోవాలి. లద్దె పురుగు ఆకులను, కాండంను, కండెలను మరియు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. కత్తెర పురుగు 2వ మరియు 3వ దశ లద్దె పురుగులు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకులలో రంధ్రాలు ఏర్పడతాయి. లద్దె పురుగు పెరుగుతున్న కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులు కత్తిరించిన విధంగా కనిపిస్తాయి. ఆకులను పూర్తిగా తినివేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మొవ్వను పూర్తిగా తినివేయడం వలన మొక్క కురుచుగా ఉండి కంకి ఏర్పడదు. ఈ పురుగును నివారించడానికి కుట్ల సముదాయాలను ఏరి నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చెయ్యాలి. ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పరచుకొని ఈ తెగులును నివారించుకోవాలి. పురుగు గుడ్లను, మొదటి దశ పిల్ల పురుగులను నివారించడానికి 5% వేప నూనెను పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 5 SG 50 గ్రాములు లేదా స్పైనోసాట్ 45 SC 60 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. మందులు పిచికారీ చేసేటప్పుడు పైపైనే కాకుండా సుడులలో లేదా మొవ్వలోనికి ఆకులు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. మొవ్వ ఈగ లద్దె పురుగు ఆకుల పైభాగంలోకి ప్రాకి క్రమంగా లేత మొవ్వులోనికి చొచ్చుకొని పోతుంది. ఈ పురుగు విత్తినప్పటి నుండి 30 రోజుల వరకు మాత్రమే పైరును ఆశిస్తుంది. మొవ్వులోని భాగాన్ని గోకి తినడం వల్ల మొవ్వు వాడి చనిపోతుంది. ఎండిన మొవ్వుని పీకగానే సులువుగా పైకి వస్తుంది. మొవ్వు మొదలు కుళ్ళి ఉండడం వల్ల చెడు వాసన వస్తుంది. పురుగు ఆశించిన తల్లి మొక్క చనిపోయి దాని మొదలు వద్ద గుబురుగా పిలకలు వస్తాయి. పిలకలకు కంకులు కూడా రావు. దీని నివారణకు పంటను ఖరీఫ్ సీజన్లో 15 జూలై లోపు విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును 4 నుంచి 10 కిలోలకు పెంచి మొవ్వయ్యగా ఆశించిన మొక్కలను పీకివేయాలి. ఈ పురుగును నివారించుకోవడానికి విత్తే ముందు 10 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ 70% WS మందును కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు విత్తేటప్పుడు సాళ్లలో వేసుకోవాలి. మొక్క మొలిచిన 7, 14 మరియు 21 రోజులకు థయాడీ కార్బు 1.5 గ్రాములు లేదా లాండా సైహాలోత్రిన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే పురుగు పంటను 30 రోజుల నుండి పంట కోత వరకు అన్ని దశల్లో ఆశిస్తుంది. గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు మొవ్వు నుండి బయటకు వస్తున్న లేత ఆకులను తింటాయి. ఆకులపై రంధ్రాలు వరుసల్లో పడతాయి. పిల్ల పురుగులు కాండంలోనికి తొలుచుకొని పోయి మొవ్వును కొరికి తినేస్తాయి. కంకులు ఏర్పడిన తర్వాత కంకి తొడిమెలను ఆశించడం వల్ల కంకులు విరిగిపోతాయి. దీని

నివారణకు ట్రైకోగ్రామ కిలోనిస్ పరాన్నజీవి గ్రుడ్లను ఎకరాకు ఒకటి ట్రైకోకార్డును రెండు విడతలుగా విడుదల చేయాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల్లోపు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను కాండపుస్సుడుల్లో వెయ్యాలి. గులాబీ రంగు కాయతొలిచే పురుగు పంట పిలకలు వేసే దశలో మరియు కంకి దశలో ఆశిస్తాయి. లద్దె పురుగులు పిలకలు వేయ దశలో పైభాగాల్లో కాండానికి దగ్గరగా రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తాయి. కాండం లోపలి పదార్థాలను తిని మొవ్వును ఆశించడం వల్ల ఎదిగే మొవ్వు చనిపోతుంది. కంకి దశలో ఆశిస్తే కంకిలోని గింజలు గట్టిపడక తెల్ల కంకి ఏర్పడుతుంది. దీని నివారణకు ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్నజీవి గుడ్లను ఎకరాకు ఒక ట్రైకో కార్డును రెండు విడతలుగా విడుదల చేయాలి. పంట విత్తిన 35 నుంచి 40 రోజుల్లోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలు కాండపు సుడుల్లో వెయ్యాలి. అగ్గిపురుగు పిల్ల పురుగులు మరియు పెద్ద పురుగులు కంకులను ఆశించి రసాన్ని పీలుస్తాయి. గింజలు పాలు పోసుకునే దశలో కనుక ఈ పురుగు ఆశించినట్లయితే కంకిలో గింజలు తాలుగా మారి ముడుచుకొని పోతాయి. పురుగు ఆశించిన గింజలపై ఎర్రని ఇటుక రంగు చారలు కనపడతాయి. దీని నివారణకు క్వినాలోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయాడీ కార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తేలిక నేలల్లో చెదల నివారణకు వేసవిలో లోతు దుక్కులు దున్ని చెదపుట్టలను త్రవ్వి రాణి పురుగును చంపి అందులో క్లోరిపైరిఫాస్ 50 EC 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఒక్కొక్క పుట్టలో 10 నుంచి 12 లీటర్ల మందు ద్రావణం వేసి చదును చేయాలి.

శ్రోతలు ఇప్పటి వరకు ఉమాదేవి గారి వ్యాఖ్యానంలో పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:44 దాటి 30 సెకండ్లు అవుతుంది. మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటలకు ప్రసారమయ్యే ప్రసార విశేషాలతో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం సృజన

0: సృజనాత్మకత సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో దీక్ష చేస్తున్న న్యాయవాదుల శిబిరాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ,
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పనులు మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ,
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ స్కీముల కింద ఈ నెలవారు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాల అన్నింటిలో కూడా 3 కోట్లతో సిసి రోడ్స్, అదే విధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ గోడ్ లో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5 తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ,
3: Children must be taught the history of the different nations, where they will perceive their uniqueness

0: They must be taught, even when they are young, the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
1: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
2: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అంది వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్ అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశపెట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
1: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగు ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీన ద్రౌపది ముర్ముహ శిక్షకాన్ శిక్షావిదశ్చ స్వజ్ఞానం నిరంతరం ప్రవర్ధనాయ ప్రౌద్యోగికీం అంగీకరణాయ నవోన్మేషపూర్ణాః శిక్షణ పద్ధతిశ్చ ఆత్మసాత్కరణాయ చ ఆహూతవతి. అద్య శిక్షక దివసావసరే స్వీయ సందేశే ఏషా ఉక్తవతీ యత్ శిక్షకాః శిక్షావిదశ్చ స్వమార్గదర్శనేన పరామర్శేన చ ప్రతిభాపోషణే చరిత్ర నిర్మాణే చ మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. సా ఉక్తవతీ యత్ సమర్పితాః సంవేదనశీలాశ్చ శిక్షకాః విద్యార్థినాం విశిష్ట క్షమతాః జ్ఞాత్వా తాన్ ప్రేరయంతి తథా ఉత్కృష్టతాం ప్రాప్తుం ప్రయత్నాయ ప్రోత్సాహయంతి. ప్రసిద్ధస్య శిక్షావిదః లేఖకస్య దార్శనికస్య పూర్వ రాష్ట్రపతేః చ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ ఇత్యస్య జన్మ జయంత్యాః ఉపలక్ష్యే ప్రతివర్షం సెప్టెంబర్ మాసస్య 5వ దినాంకే శిక్షక దివసః ఆచర్యతే. రాష్ట్రనిర్మాణే శిక్షకానాం శిక్షావిదాం చ మహత్వపూర్ణాం భూమికాం సమ్మానయితుం అయం దివసః ఆచర్యతే. అస్మిన్నవసరె రాష్ట్రపతి పదాసీన ముర్ముహు అద్య నవదిల్ల్యాం 48 విద్యాలయీయ శిక్షకే

0: तेभ्यः राष्ट्रिय शिक्षक पुरस्कारान् प्रदास्यति। चयनिताः अष्टचत्वारिंशत् शिक्षकाः सप्तविंशति राज्येभ्यः, सप्त केन्द्रशासित प्रदेशेभ्यः तथा षड् केन्द्रप्रशासकीय संघटनेभ्यः च सन्ति। राष्ट्रपतिः उच्च शिक्षा संस्थानेभ्यः, पॉलिटेक्निक संस्थानेभ्यश्च एकविंशति शिक्षकान् संकाय सदस्यान् च राष्ट्रिय पुरस्कारैः सम्मानयिष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य महाविद्यालयस्य शताब्दी समारोहे भागं ग्रहीष्यति। श्रीमोदी अस्मिन् अवसरे आयोजितां सभां च संबोधयिष्यति। दिल्ली विश्वविद्यालयस्य अंतर्गतं स्थितं श्रीराम कॉलेज ऑफ कॉमर्स इति महाविद्यालयः भारतस्य प्रमुखेषु उच्च शिक्षा संस्थानेषु अन्यतमः अस्ति। वाणिज्ये, अर्थशास्त्रे, प्रबंधने च इदं प्रतिष्ठितं शिक्षाकेन्द्रम् अस्ति। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य तमिलनाडु राज्यस्य चेन्नई नगरस्य एकदिवसीय यात्रायां भविष्यति। स्वयात्रावधौ उपराष्ट्रपतिः ऐषमः इंडिया वॉल्वेज इत्यस्मिन् कार्यक्रमे भागं ग्रहीष्यति। अयं हृदयस्य वाल्व सम्बद्धानां संरचनात्मकानां च रोगाणां चिकित्सायाः उन्नयनम् उद्दिश्य आयोजितः राष्ट्रियस्तरीयः शैक्षणिक समागमः अस्ति। सः चेन्नई नगरस्य गुइंडी प्रदेशे इंडिया वाल्व रजिस्ट्री इत्यस्य शुभारंभम् अपि करिष्यति। नवदेहल्यां त्रिदिवसीयः ब्रिक्स मुख्य न्यायाधीश मंचः अद्य प्रारब्धः। अस्मिन् सम्मेलने ब्रिक्स राष्ट्राणां सर्वोच्च न्यायालयानां मुख्य न्यायाधीशाः वरिष्ठ न्यायाधीशैः सह भागं गृह्णन्ति। भारतस्य मुख्य न्यायाधीशः सूर्यकान्तः विविध देशानां न्यायिक प्रतिनिधिभिः सह द्विपक्षीय वार्तां कृतवान्। विदेशमंत्री डॉ एस जयशंकर पोलैंड देशस्य राजधान्यां वॉर्सॉ नगरे राष्ट्रपतिना कारोल नावरोत्स्की इत्यनेन सह उच्च स्तरीय मंत्रणां अकरोत्। उभौ नेतारौ द्विपक्षीय रणनीतिक संधेः समीक्षां विधाय विविध क्षेत्रेषु सहयोगं नूतन औन्नत्यं नेतुम् अंगीकृतवन्तौ। महिला क्रिकेट क्रीडायां भारतम् अद्य ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायां दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे पाकिस्तान दलं सम्मुखीकरिष्यति। इयं हि स्पर्धा भारतीय समयानुसारं रात्रौ 8 वादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటలు దాటి 2 సెకండ్లు అవుతుంది. ఈనాటి మా ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ప్రసార విశేషాల అనంతరం తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7 గంటల 15 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సింహపురి సమాచారంతో పాటు స్వరార్చన ఇంకా లలిత గీతాలు కూడా వింటారు. 7 గంటల 30 నిమిషాలకు మీ ఉత్తరాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటల 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటల 30 నిమిషాలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటల 15 నిమిషాలకు ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 12 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 1 గంట 20 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. 1 గంట 30 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ వార్తా కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి,

రిలే వింటారు. 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి.

ఆరు గంటల ఐదు నిమిషాలకు ఆంగ్లంలోనూ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో వార్తలు, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు, వాతావరణ నివేదిక ముందుగా విషయాలు తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. నేత్రదాన వారోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్యులు కేఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. సమర్పణ అభిదుసన్, నిర్వహణ తమ్మనం నాగేశ్వరరావు గారు. కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు కూడా వింటారు. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 శ్రోతలు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలమ ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం శ్రద్ధ గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని వారిని ప్రేరేపించగలరని ఉన్నత ప్రమాణాన్ని సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన విధానాన్ని ప్రోత్సహించాలని విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపక

0: కార్యక్రమాలకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి కూడా భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 देशों से 108 से ज्यादा पैरा एथलीट्स हिस्सा ले रहे हैं. मैं सभी को ये कहने जा रहा हूँ कि अहमदाबाद, गुजरात और भारत आने वाले दिनों में खेल जगत की, चाहे वो ओलंपिक्स से जुड़े हुए खेल हो, चाहे पैरा ओलंपिक से जुड़े हुए खेल हो, सभी प्रकार के खेल का ये बहुत बड़ा सेंटर बनने वाला है.
0: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఇవాళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపైన ఇరుపక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295 పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్ కామర్స్ సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి UGCnet.NTA.NIC.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్ కామర్స్ సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్తో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైర్హాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ధి అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో న్యూయార్క్లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మహిళల సింగిల్స్ 3 రౌండ్లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4 రౌండ్లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో షెన్జెన్లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు ఆ ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:15 దాటింది. చిన్న ప్రకటన అనంతరం శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది.
5: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం. జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాగశైలజను నియమిస్తూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె సెలవులో ఉండగా నెల్లూరుకు బదిలీగా చేశారు. గతంలో ఆమె చిత్తూరు పీడీగా పనిచేశారు. వివిధ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటివరకు జిల్లా పీడీగా పనిచేస్తున్న హేమనుజన్తో పాటు కోవూరు సీడీపీఓ శారదను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నేడు రేపు ప్రత్యేక ఓటరు శిబిరాలు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ

రేపు శని ఆదివారాల్లో ప్రత్యేక ఓటర్ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం తెలిపింది. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్ఏలతో కలిపి బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ జాబితాలతో పాటు ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉంచుతారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అవసరమైన దరఖాస్తులను స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలో పేరు లేని, వివరాల్లో మార్పులు చేసుకోవాలనుకునేవారు, తొలగింపులకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నవారు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. ముఖ్యంగా 18-19 సంవత్సరాల యువత అవకాశాన్ని వినియోగించుకుని ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఏఎస్పేటలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గాలో ఈ నెల 8న అర్ధరాత్రి పెద్ద గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 9వ తేదీన చిరాగా ఉత్సవం, 10వ తేదీన తహలీల్ ఫాతిహా నిర్వహించనున్నారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి ఫకీర్ సాహెబ్ ఇంటి నుంచి గలేఫాను తీసుకొచ్చి హజరత్ వారి సమాధిపై కప్పారు. శనివారం దర్గాపై ఉండే నెలవంకను పూలతో అలంకరించనున్నారు. కాగా గంధ మహోత్సవానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను దర్గా ఈవో హుస్సేన్తో కలిసి సంఘం సీఐ శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. గంధ మహోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆయన వెంట ఎస్ఐ జిలాని కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 6వ తేదీన జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎం విజయలక్ష్మిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 30 సంవత్సరాల వయసు పైబడిన పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 8 గంటలలోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారు వచ్చే నెల 10, 11వ తేదీల్లో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని వెల్లడించారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు సింహపురి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటున్నారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని వాకాడు ఎస్ఐ నిఖిల్ బాబు సూచించారు. శుక్రవారం వాకాడు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో నిర్వహించే గణేష్ ఉత్సవాల్లో భాగంగా మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ .net పోర్టల్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు పొందాలన్నారు. దరఖాస్తుల్లో 5 నిర్వాహకుల ఆధార్ ఫోన్ నంబర్లను నమోదు చేయాలని తెలియజేశారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం విన్నారు. ఇప్పుడు స్వరార్చనలో భాగంగా చక్కని గీతం విందాం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, ఇంకా లలిత గీతం కూడా విన్నారు. ఇంతటితో ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 7:30 అవుతుంది. శ్రోతలు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగొంగ కాలనీ పొదలకూర్ రోడ్ నెల్లూరు పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే ఎఫ్ఎం రేడియో నెల్లూరు 4@gmail.com ద్వారా తెలపవచ్చు.
0: మీ ఉత్తరాలు కార్యక్రమానికి స్వాగతం చేస్తున్నాం. అండ్ ఎస్, మీరు ఈ వారంలో జరిగిన కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు తెలియచేయాలంటే బ్రహ్మలో మనం చెప్పుకున్నాం కదా, 7901084415 అనే వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసేయచ్చు. అండ్ ఎస్, చాలా మెసేజెస్ అయితే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. సో ఒక్కొక్కటిగా మనం 8 వరకు సో కార్యక్రమాన్ని అయితే చదువుతూ ఏం చేద్దాం, ఓకేనా? అండ్ ఎస్, ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? శుభోదయం సింహపురి అంటూ ఎఫ్ఎం రేడియో స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క నమస్కృతులు అంటూ వీరు పంపించారు. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు ఈ మెసేజ్ మనకు పంపించారండి. సో మీరేమంటున్నారు చూద్దాం. మీ కార్యక్రమాలపై అభిప్రాయాలు అంటూ, 26th జాతీయ నేత్రదాన పక్షోత్సవం, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, ప్రతి జీవికి ఉన్న అవయవాల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని పొందిన అవయవాల్లో ప్రపంచాన్ని చూపే మహా అద్భుత భాగ్యాన్ని పొందిన ప్రత్యేక స్థానం కళ్ళు అంటున్నారు నాగేశ్వర గారు. ప్రజెంట్ జరుగుతుంది యాక్చువల్గా నేత్రదాన పక్షోత్సవాలు. ఓకే, అట్టి కళ్ళను మరణానంతరం శరీరంతో పాటు నిరుపయోగంగా కాల్చి ఖననం చేసే మానవత లక్షణాన్ని మానుకుని దహన సంస్కారాలకు ముందు చనిపోయిన వారి నేత్రాలతో మరొకరికి, చూపు లేని వారికి చూపును ప్రసాదించాలి అంటూ మీరు కోరుకోవడం చాలా గొప్ప విషయం అండి. అండ్ ఎస్, మీరు ఆ కార్యక్రమం మొత్తం రాసి పంపించినట్లుగా ఉంది ఇందులో. ఓకే, సో వెరీ గుడ్ అండి. ఇంకా మీరేమంటున్నారంటే, మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, గొప్ప కార్యక్రమాలు, ఇంకా మదర్ థెరిసా అలాగే మిల్లాడి నబీ ఈ కార్యక్రమం మీద మహమ్మద్ ప్రవక్త గురించి ఇలా చాలా సందేశాత్మకమైన సూచనలు, మమతానురాగాలతో వారు చేసిన ఎన్నో కార్యక్రమాలను వివరిస్తూ ఎందరో చరిత్రకారుల జీవిత విశేషాలను చరిత్రపటంలో తెలియజేసిన మేడం గారికి, నిర్వహించిన నాగేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే కొర్రపాటి రమణయ్య గారి మాటలు సూక్తులు విన్నాం, వారంలో ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. అలాగే అభిమానులందరికీ, అదే సింహపురి ఎఫ్ఎం అభిమానులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నిన్న జరిగిపోయింది కదా, ఓకే, సో బిలేటెడ్గా. ఓకే అండి, నాగేశ్వర గారు ధన్యవాదాలు. మెసేజ్ చాలా చాలా చాలా లెంతీగా, అసలు మీరు కార్యక్రమం మొత్తం రాసి పంపించినట్లుగా ఉంది. దాన్ని నేను కొంచెం క్లుప్తంగా అయితే చదవడం జరిగింది. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించారు పాట కోరుతూ. ఇది పాటల టైం కాదు, మీ ఉత్తరాల టైం. అండ్ ఎస్, అందరికీ నమస్కారం, శుభోదయం అంటూ మనకైతే మెసేజ్ పంపించారు. వీరెవరో కాదు, నంద్యాల జిల్లా బాన్ముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్. ఈరోజు ఉదయం చరిత్రపటంలో ఈరోజు నేత్రదానం, విద్యాదానం, ప్రతి మనిషి సాయం చేయాలన్నట్టుగా చాలా గొప్ప విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. ధన్యవాదాలు అండి మీకు కూడా. ఆ తర్వాత దేశభక్తి గీతం చాలా బాగుంది, మంచి కార్యక్రమాలు అందిస్తున్న మన సింహపురి వారికి ధన్యవాదాలు. అందరి కోసం ఒక మంచి మాట అంటూ, రైతు లేనిదే దేశం లేదు, సంతోషం లేనిదే జీవితం లేదు, మానవాళికి వర్షం లేనిదే మనుగడ లేదు అంటున్నారు. చాలా మంచి విషయం చెప్పారండి. ఇంకా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, ఎస్, శ్రీ గురు భ్యో నమః. అందరికీ నమస్కారం, శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీకు కూడా అండి ధన్యవాదాలు, ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు ఈ మెసేజ్ పంపించినందుకు. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు ఓకే, సో మీరు పేరు అయితే రాయలేదు, సో మధ్యలో ఎక్కడైనా మెన్షన్ చేశారో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం మెసేజ్ కంప్లీట్ చేద్దాం. అజ్ఞాత తిమిరాలను తోలే భాస్కరుడు, అక్షరశక్తితో లోకాన్ని ఏలే అమరులు, భారతీయ తత్వపు దివ్య సువాసన రాధాకృష్ణన్, జ్ఞానగంగను పారించిన విద్యాప్రవర్ధన్, తత్వశాస్త్ర శిఖరాన వెలిగిన జ్ఞానదీపం, పాశ్చాత్యులకు భారత సత్యం చూపిన రూపం, రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన మహనీయుడు, ఉపాధ్యాయ వృత్తికి ప్రాణమిచ్చిన గురుదేవుడు, ఆయన అడుగుజాడల్లో నడిచే మన ఉపాధ్యాయులు, నవ సమాజ నిర్మాణానికి ప్రాణం పోసే శిల్పులు, కంటికి రెప్పలా విద్యార్థిని కాపాడే తల్లి, లక్ష్యాన్ని చేర్చేందుకు మార్గం చూపే తండ్రి, కోపంలోనూ దాగి ఉండును వారి అనురాగం, శిష్యుని గెలిపే వారి జీవిత సర్వస్వ త్యాగం, మట్టి బొమ్మకు రూపాన్ని ఇచ్చే ప్రాణదాతలు, రేపటి పౌరులను తీర్చిదిద్దే శుభకర్తలు, అక్షరాల వెలుగులతో నింపుతారు హృదయాన్ని, మార్చగలరు క్రమశిక్షణతో మనిషి తలరాతను, అజ్ఞానపు అంధకారాన్ని తుడిచేసే సూర్యులు, భవిష్యత్తుకు భరోసానిచ్చే మార్గదర్శకులు, విద్యతో పాటు సంస్కారాన్ని నేర్పించే మార్గదర్శి, ప్రతి పాడుబడ్డ రాయిని మార్చే దైవిక శిల్పి, సంస్కారవంతమైన నడవడికకు వారు నిదర్శనం, గురువుల పాద పద్మాలకు మనస్సారా నమస్కారం. సర్వేపల్లి గారి భాటలో పయనిద్దాం, అందరం ఉపాధ్యాయుల రుణం తీర్చుకుందాం, నిరంతరం గురుదేవా భవ అంటూ పూజిద్దాం, అనుక్షణం గురువుల ఆశీస్సులే మనకి శ్రీరామ రక్ష. సూపర్ అండి. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం జి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన డేనియల్ అనుషా గారు ఈ మెసేజ్ అయితే పంపించారు. డెఫినెట్గా కవితలకి ఇంత టైం ఇవ్వము, కానీ ఈరోజు మీరు పంపించిన కవిత చాలా ఉన్నతమైనది, గొప్పది, అండ్ ఈరోజుకి యాప్ట్ కాబట్టి సో చదవడం జరిగింది. ఓకే, ఈ వారమంతా ప్రసారమైన కార్యక్రమాలపై మా అభిప్రాయం అంటూ, గత శనివారం మీ ఉత్తరాలు కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించినటువంటి నందిని చైతన్య మేడం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు అంటున్నారు. సో డెఫినెట్గా అండి, సో మీ తరపున అండ్ మా తరపున అందరి తరపున కూడా మేడం గారికి అయితే విషెస్ మనం తెలియచేద్దాం. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందుతాయి. అలాగే ఆదివారం ప్రసారమైన విహారీ కార్యక్రమం చాలా బాగుంది, యాత్రలు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ తెలియజేస్తున్నారు. మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే సోమవారం ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా, కావ్యశ్రీ గారు తెలియచేసినటువంటి కళ్ళను గురించి విశేషాలు ఎంతో చక్కగా ఉన్నాయి, ఎన్నో విశేషాలు తెలియజేశారు, మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో కంటి గురించి జాగ్రత్తలను, నేత్రాలను దానం చేస్తే మన వల్ల ఎంతమందికి నేత్రదానం వస్తుందో అనే విషయాలు ఎన్నో తెలియజేశారు. సార్ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు.

తెలియచేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి. అలాగే ప్రణవి గారు నిర్వహించిన కార్యక్రమం కూడా బాగుంది. ఇంకా చిన్నమ్మ చెప్పింది చేపలు దొరికాయి అనే కథానిక సముద్ర తీర కథలు చాలా బాగున్నాయి అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, మంజులా గారికి కూడా మీ విషయం అందులో చూసుకుంటాం. మూడు నమ్మకాలంటే ఎలా ఉంటాయో ఈ కథ ద్వారా ఎంతో స్పష్టంగా తెలియజేశారు. కానీ మనకు ఉండాల్సింది కష్టంపై నమ్మకం, మనపై మనకు నమ్మకం ఉండాలని కథ ద్వారా నీతిని తెలియజేశారు. మంజులా గారికి మరొకసారి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే శుక్రవారం రోజున జీకే ప్రోగ్రాం నిన్న సాయంత్రం ప్రశాంతి మేడం గారు, దేవసేన గారు ఎంతో చక్కగా నిర్వహించారు. వారి ఇరువురికి ధన్యవాదాలు. అలాగే అమరేందర్ గారు, లావణ్య గారు, కావ్య శ్రీనివాస్ గారు, వీరందరి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి అంటున్నారు. పోలం కబుర్లు ఉమాదేవి గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు, ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక్కడ అండి చాలా మందిని అంటే ఎవరిని వదిలిపెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మీ విషస్ అయితే తెలియజేయడం జరిగింది అనుష గారు. ఇంకా నెల్లూరు సమాచారం శుభోదయం ప్రసారం చేస్తున్న స్వరార్చనలో ఇంకా సూక్తి సుధ, ఈ వారం మన నెల్లూరు, చరిత్ర పుటల్లో దేశభక్తి గీతం, ప్రతి ఒక్కటి ఎంతో అభినందనీయం. ఈ వారం అంతా కార్యక్రమాలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ ఓకే అండి. సో ప్రియమైన వ్యాఖ్యాతి గారికి స్వాగతం చెబుతున్నాం అంటున్నారు. ధన్యవాదాలు మీకు బిలేటెడ్గా కృష్ణాష్టమి అండ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటున్నారు. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన స్టేషన్ డైరెక్టర్ గారైన నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు, అలాగే నమస్కారం అంటూ తెలియజేస్తున్నారు. ఇంతటితో ఈ మెసేజ్ అయితే ముగించారు అనుష గారు. సో ధన్యవాదాలు అండి అనుష గారు, చాలా చక్కగా మీరు కవితతో పాటు కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు చాలా చక్కగా తెలియజేశారు. ఇలాగే వింటూ ఉండండి, డెఫినెట్గా మంచి మంచి కార్యక్రమాలు మన సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ముందు ముందు రాబోతున్నాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం చూసుకుంటే, ఈ మెసేజ్ మనకు పంపిన వారు రఘుపతి సింగ్ సుగ్నా బాయ్ రాధమున్న ఏలూరు నుంచి. వీరేమంటున్నారు చూద్దాం. గత శనివారం ఉదయం ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన శ్రోతలు వెలుపుచ్చిన అభిప్రాయాలపై, కార్యక్రమాలపై వెలుపుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన జయంతి కాదండి, నందిని గారు. నందిని గారికి మన వస్తే అంటున్నారు. సో డెఫినెట్గా అండి మీ విషస్ అయితే వారికి అందులో చూసుకుంటాం. కార్యక్రమాలపై అభిప్రాయాల విషయానికి వస్తే, సోమవారం ఉదయం ప్రసారమైన ఈ సంగతి మీకు తెలుసా శీర్షికన మన శరీరంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి కళ్ళు గురించి చక్కటి సమాచారం అందిస్తూ, నేత్రదానం గురించి చక్కటి సమాచారం అందించిన మేడం గారికి నమస్తే. అలాగే మూడవ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన అర్చన భక్తి గీతాలు వినితరించాం, సూక్తి సుధులు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అందించండి అంటూ తెలియజేస్తున్నారు. అలాగే ఉదయం ప్రసారమైన విహారి దర్శనీయ స్థలాలు శీర్షికన కృష్ణా జిల్లాలో స్వయంభుగా వెలిసిన మువ్వ వేణుగోపాలస్వామి వారి స్థల పురాణం, ఆలయ నిర్మాణ శైలి, సమయానుకూలంగా కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణికి, ఈ విషయాలు అందించిన మేడం గారికి, నిర్వహించిన సార్ గారికి మా ధన్యవాదాలు అందజేసుకుంటున్నాం అంటున్నారు. అలాగే శుభ శనివారం, నమస్తే. ఉదయం ప్రసారమైన చరిత్ర పుటల్లో ఈరోజు శీర్షికన చక్కటి సమాచారం తెలుసుకుంటున్నా అంటున్నారు, ధన్యవాదాలండి. అలాగే అర్చనలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వినితరించాం, సూక్తి సుధలో మంజులా పాలెటి గారు క్షమ గురించి చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు, వారికి మన వస్తే అంటున్నారు. డెఫినెట్గా అండి మీ విషస్ వారికి అందరూ చూసుకుంటాం. ఈరోజు మార్నింగ్ నేను కూడా సూక్తి సుధ వినడం జరిగింది, అద్భుతంగా ఉంది, అసలు చాలా మందికి తగిలి ఉంటుంది నిజంగా. ఎస్, రఘుబీర్ సింగ్ సుగ్నాబాయ్ రాధమ్మ ఏలూరు నుంచి అయితే ఈ మెసేజ్ పంపించారు, ధన్యవాదాలండి. ఇలాగే వింటూ ఉండండి, మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు మన సింహపురి ఎఫ్ఎంలో రాబోతున్నాయి. ఎస్, మెసేజెస్ అయితే ఫుల్గా వస్తున్నాయి. ఓ మో, నెక్స్ట్ మెసేజ్ మనం చదువుదాం, కొంచెం స్పీడ్ అయితే పెంచుదాం. ఎస్, ఈ మెసేజ్ మనకి పంపించిన వారు సోమనాథం జనార్దనరావు, తాటిపర్తి గ్రామం, పొదలకూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇక్కడి నుంచి అయితే పంపించారు, వీరేమంటున్నారంటే, ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సింహపురి ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు, సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు, నమస్తే అంటున్నారు. మీకు కూడా అండి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చక్కగా ఉన్నాయి, మేము మిస్ కాకుండా వింటున్నాము, ధన్యవాదాలు అంటున్నారు. ఇక ఈరోజు ఉదయం 6:10 ప్రసారం చేసిన అర్చన కార్యక్రమంలో వినిపించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విని తరించాం. అలాగే 6:30 ప్రసారం చేసినటువంటి సూక్తి సుధ కార్యక్రమంలో మంజులా పాలెటి గారు అందించిన విలువైన సూక్తులు మాకు చాలా చాలా నచ్చాయంటున్నారు జనార్దన్ గారు. ఎస్ అండి, చాలా మంచిగా చెప్పారు. 6:30 ప్రసారం చేసిన పొలం కబుర్లు కార్యక్రమంలో సజ్జ పంటలో పురుగులు, తెగుళ్లు, యాజమాన్య పద్ధతుల గురించి, ఇలాంటి విషయాలు పొలం కబుర్లు రైతులకు ఉపయోగపడే విధంగా చక్కని విషయాలు తెలియజేసిన ఉమాదేవి గారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా మీ విషస్ వారికి అందేలా చూసుకుంటామండి. ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సింహపురి ఆకాశవాణి కేంద్ర డైరెక్టర్ నాగేశ్వరరావు గారికి మా ప్రత్యేక అభినందనలు అంటూ

సోమనాథన్ జనార్దన్ రావు గారు అయితే ఈ మెసేజ్ ముగించారు. మనం నెక్స్ట్ మెసేజ్ కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ మెసేజ్ మనకి పంపించిన వారు ఎస్ ఫస్ట్ టైం వచ్చినట్టుంది ఈ మెసేజ్, పేరైతే లేదు, మెసేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వించుమూరు నెల్లూరు పాప వాళ్ళ ఊరు అండ్ కుమారుడు ఊరు బ్రహ్మదేవం. ఓకే అండి, పసుపులేటి వెంకటరత్నం గారు అండ్ ఫ్యామిలీ ఈ మెసేజ్ అయితే పంపించారు. మెసేజ్ కొంచెం పెద్దగానే ఉంది బట్ చదువుదాం. అనంతర్ గారికి శుభోదయం. మీకు కూడా అండి శుభ శుభోదయం. సింహపురి ఎఫ్ఎం ఈ వారం కార్యక్రమాలపై మా అభిప్రాయం అంటూ, ఈ వారం ఆగస్ట్ 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు, వరేవా ఏం చెప్పారండి, అంటే ఈ రోజు వరకు డేట్స్తో సహా మెన్షన్ చేసి చెప్తా ఉన్నారు మీరు. సింహపురి ఎఫ్ఎంలో ప్రసారమైన కార్యక్రమాలు ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం శుభోదయం సింహపురి కార్యక్రమం నుంచి వివిధ కార్యక్రమాల వరకు మమ్మల్ని ఎంతగానో ఆగట్టుకుంటున్నాయి. 31వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో స్వరార్చనలో ఎంత చల్లనిదో పాట ఎంత ఆహ్లాదంగా ఉంది. బాలల కథలు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై శ్రీ గంగిశెట్టి శివకుమార్ గారికి ప్రసంగం ద్వారా పిల్లల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగే గృహహింస గురించి జీవి లక్ష్మి గారితో జరిగిన పరిచయం ద్వారా గృహహింసకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా అండి, మన సింహపురి ఎఫ్ఎం ద్వారా ఇంత మంచి విషయాలు మీరు తెలుసుకున్నామని చెప్తున్నారు. చాలా చాలా చాలా సంతోషం. అలాగే ఉదయం 10 గంటల నుంచి వివిధ భారతి కార్యక్రమాలు అయితే సో ప్రతిరోజు రాబోతున్నాయి. అండ్ 10 గంటలకైతే మనకి వసుదైక కుటుంబం కార్యక్రమం వస్తుంది. 10:15 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఓకేనా, ఈ కార్యక్రమాలను మమ్మల్ని ఎంతో అలరించాయి. మంచి పాటలు, వినోదాలు, ఇంకా కార్యక్రమాలు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయంటూ తెలియజేస్తున్నారు. అలాగే సాయంత్రం గ్రామదర్శనిలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమంలో నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నాం. అందిస్తున్నటువంటి అమరేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. ఇక 1వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం గురించి అనురాధ గారితో జరిగిన పరిచయం ద్వారా పిల్లల ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగే జీవితం కథానిక కూడా చాలా బాగుంది. రచన మరియు సమర్పించినటువంటి శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారికి అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక అభినందనలండి. మీ విషయస్ అయితే వారికి అందేలా చూసుకుంటాం. అలాగే 8:30 ప్రసారమైన మనోరంజనలో మంచి పాటలు వింటున్నాం. ఎస్, శ్రోతలు కోరిన పాటలు కదా. సో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు మనోరంజని కార్యక్రమంలో ప్రసారమవుతూ ఉంటాయి. ఇక సాయంత్రం గ్రామదర్శిని కార్యక్రమంలో కూడా పిల్లలకు పౌష్టికాహారం అలవాటు చేసే విధానం, గృహహింస చట్టం గురించి ఉపయోగకరమైన విషయాలను చాలా చాలా చాలా చక్కగా తెలియజేశారంటున్నారు. ఇక 2వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో స్వరార్చనలో గోదావరి తీరాన పాట చాలా బాగుంది అంటున్నారు. ఇక పోషకాహార ప్రాముఖ్యత గురించి శాంతిశ్రీ గారితో పరిచయం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకున్నాం. ఇంకొకడు ఉన్నాడు, కథనిక చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. అలాగే డాక్టర్ గారి సలహాలు, ఆరోగ్యం, కళ్ళ ప్రాముఖ్యత గురించి అభిదర్శన్ గారి సమర్పణలో శ్రీ తమణం నాగేశ్వరరావు గారి నిర్వహణలో అందించిన పరిచయం చాలా ఉపయుక్తంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విజయవాడ కేంద్రం సమర్పించిన ఖేలో ఇండియా సంవత్సరంపై ప్రత్యేక కార్యక్రమం ద్వారా క్రీడలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. అలాగే 7:15 అపరాలు మరియు నూనె గింజల పంటల యాజమాన్యం, అమ్మో ఏ ప్రోగ్రామ్ని వదిలిపెట్టలేదండి మీరు, పసుపులేటి, ఓ మై గాడ్, పసుపులేటి వెంకటరత్నం గారు, సముద్ర తీర కథలు. అలాగే విహారి కార్యక్రమంలో కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయ విశేషాలను శ్రీవత్సల గారు ఎంత చక్కగా ఈ రేడియో ద్వారా మమ్మల్ని వేణుగోపాలస్వామి కాడికి తీసుకెళ్లారు, వారికి నిజంగా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. సో మేబీ శ్రీవత్సల గారు వింటూ ఉంటారు, చాలా సంతోషంగా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే అంటే మన సింహపురి ఎఫ్ఎం ద్వారా మిమ్మల్ని ఆ గుడిలో ఉన్నట్లుగా మీకు ఆ ఫీల్ వచ్చిందంటే డెఫినెట్గా క్రెడిట్ మనం ఇవ్వాల్సిందే. అండ్ మీరు అదే చెప్తా ఉన్నారు. అలాగే 3వ తేదీ ఉదయం శుభోదయం సింహపురిలో పోషకాహార ప్రాధాన్యత గురించి సింధు విజయ గారి ప్రసంగం, ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటూ తెలియజేస్తున్నారు. అలాగే సముద్ర తీర కథలు కార్యక్రమంలో చిన్నక్క చెప్పింది చేపలు దొరికే కథ చాలా ఆసక్తికరంగా ఉంది, సమర్పించిన మంజులా గారికి, రచించిన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారికి, నిర్వహిస్తున్నటువంటి తమణం నాగేశ్వరరావు గారికి మా అభినందనలు అంటున్నారు. అలాగే నిన్నటి విషయానికి వస్తే శుభోదయం సింహపురిలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక కార్యక్రమం బాగుంది. శ్రీవత్సల గారు చాలా బాగా వెన్న దొంగ విషయాలు పంచుకున్నారు. స్వరార్చనలో ముద్దుగారే పాట కూడా సమయానికి అనుగుణంగా ఉంది అంటూ తెలియజేస్తున్నారు. సూపర్ అండి. సో నిన్న నేను కూడా విన్నా ఆ ప్రోగ్రాం, చాలా చాలా బాగుంది. అలాగే 7:15 పాడి పంటల్లో
పెర్ల్ స్పాట్

చేపల పెంపకం యాజమాన్యం గురించి కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ హరి ద సాధు గారితో జరిపిన కార్యక్రమం ద్వారా చేపల పెంపకంపై రైతులకు మత్స్యకారులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలుసుకున్నాం అంటున్నారు. పరిచయకర్త ఉమాదేవి గారికి అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు. డెఫినెట్గా మీ విషెస్ వారికి అందులో చూసుకుంటాం అండి. మొత్తానికి ఈ వారం సింహపురి ఎఫ్ఎంలో ప్రసారమైన అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయంటూ ఒక చిన్న సూచన అయితే చేస్తూ ఉన్నారు. శ్రోతలు ఫోన్ఇన్ లేదా వాట్సాప్ ద్వారా పాటలను కోరే కార్యక్రమానికి హలో అభిరుచి అనే పేరుకు బదులుగా హలో సింహపురి అంటే బాగుంటుంది అంటున్నారు. వారే వా సూపర్ అండి. ఈ విషయాన్ని అయితే నేను పై అధికారుల దృష్టికి డెఫినెట్గా తీసుకెళ్తా. హలో అభిరుచి బదులు హలో సింహపురి. ఓకే, వాట్సాప్ సింహపురి హలో అభిరుచి హలో సూపర్ అంటే ఫోన్ ఇన్ లైవ్కి వచ్చి హలో సింహపురి పేరు పెడదాం అంటున్నారు. అలాగే హలో అభిరుచి వాట్సాప్ ప్రోగ్రామ్కి వచ్చి వాట్సాప్ సింహపురి బాగుంది, వాట్సాప్ సింహపురి అని పేరు పెడితే మరింత బాగుంటుందని మా అభిప్రాయం అంటున్నారు. సూపర్ అండి. ఇలాంటి సూచనలు సలహాలు నిజంగా ఆలోచింపజేస్తే ఈ విషయాన్ని అయితే డెఫినెట్గా మనం పేదకాల దృష్టి తీసుకెళ్దాం అండ్ మీ విష్ నెరవేరాలని అయితే కోరుకుందాం. అలాగే 8:40 నుంచి హిందీ ఇంగ్లీష్ వార్తలు లేదా ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలకు బదులుగా అదే సమయం నుంచి వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలను రిలీజ్ చేస్తే మరింత మంది శ్రోతలు ఆసక్తికరంగా ఉంటారనే అభిప్రాయం అంటున్నారు. ఓకే, ఇంకా సింహపురి ఎఫ్ఎం ద్వారా ప్రతిరోజు ఇలాంటి మంచి ఉపయోగకరమైన కార్యక్రమాలను అందిస్తున్న ఎఫ్ఎం బృందానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. సో చాలా చక్కగా తెలియజేశారు వెంకటరత్నం గారి ఫ్యామిలీ, సో వాళ్ళ పాప అండ్ వాళ్ళ అబ్బాయి. సో చాలా ధన్యవాదాలు అంటూ మనకు మెసేజ్ కూడా అప్పుడే టైప్ చేసి పంపించేశారు. ఓకే అండి, వింజమూరు నుంచి వచ్చింది మనకి మెసేజ్. వింజమూరులో వింటున్నారు సార్, వెరీ గుడ్. నెక్స్ట్ మెసేజ్ వచ్చి మనకి రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నుంచి పంపించారండి. కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది, సంస్కారం గౌరవాన్ని నేర్పిస్తుంది, గౌరవం మంచితనానికి ఆదర్శంగా నిలుస్తుంది. మంచిగా చెప్పారండి. సింహపురి ఎఫ్ఎం విజ్ఞానాన్ని వినోదాన్ని సంగీతాన్ని చక్కటి నిజాయితీ గల వార్తా సమాచారాన్ని ప్రసారం చేస్తూ అన్ని కార్యక్రమాలలో కలబోసిన పెద్ద బాల శిక్ష వలె వ్యవహరిస్తూ ప్రజలందరికీ ఉపాధ్యాయుడిగా మంచి విషయాలు చెప్తూ సింహపురి ఎఫ్ఎం ముందుకు దూసుకెళ్తుంది. కృతజ్ఞత అభివందన నమస్కారాలతో అంటూ మీ రాజశేఖర రాజు గారు అంటున్నారు. ఓకే, మీరు సింహపురి ఎఫ్ఎంకి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే సింహపురి ఎఫ్ఎం మీకు ఒక పెద్ద బాల శిక్షలాగా ఒక ఉపాధ్యాయుడిలాగా మీరు పోల్చడం చాలా చక్కగా ఉంది రాజశేఖర రాజు, కొత్తగా ఉంది. నిజమే కదా, మంచి విషయాలు అంటే విజ్ఞానం వినోదం అన్నీ కలబోధిగా మన కార్యక్రమాలు అయితే ప్రసారమవుతూ ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్కి అయితే వెళ్ళిపోదాం. సమాజం బాగుండాలంటే ఉపాధ్యాయులు లోకం బాగుండాలి. చరిత్ర పుటల్లో ఈరోజు చాలా బాగుందండి అంటూ అర్చన చాలా ఇంకా బాగుందంటూ ఎస్వి సుబ్బారెడ్డి గారు పోతిరెడ్డిపాలెం నెల్లూరు నుంచి అయితే పంపించారు. ఇంకా వీరేమంటున్నారంటే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అందరికీ నా విషెస్, మన పిల్లలు మంచి పౌరులుగా ఉండాలంటే టీచర్తో మంచి సంబంధం ఉండాలి. నేటి సమాజంలో టీచర్ పైన పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్, మీడియా ఒత్తిడి ఇలా చాలా చాలా ఉంది అంటున్నారు. ఓకే అండి, ఈ సొసైటీ అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది. కొన్ని చోట్ల పిల్లల్ని ట్రీట్ చేసే విధానం, పిల్లలు తిరిగి ట్రీట్ చేసే విధానం ఇవన్నీ మారాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా అలాంటి నవ సమాజం ముందు ముందు రావాలని అయితే గట్టిగా కోరుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్, మీ కార్యక్రమాలు ఎక్సలెంట్గా ఉంటాయండి. తుమ్మలచర్ల గోపినాథ్ గారు ఈ మెసేజ్ పంపించారు. సారే, శనివారం పంపించిన క్లుప్తంగా మీ కార్యక్రమాలన్నీ ఎక్సలెంట్. ఎక్సలెంట్ పదం కూడా షార్ట్కట్లో రాస్తారేనా? సూపర్ అండి తుమ్మలచర్ల గోపినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ మనకు కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి గారు పంపించారు. ప్రతిరోజు కార్యక్రమాలు వింటాము, అద్భుతమైన చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న మా ఆత్మీయ సింహపురి ఎఫ్ఎంకు ఇంకా వన్నెలే సిబ్బంది వర్గానికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. మీకు కూడా అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు కర్ణాటక రాష్ట్రం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ మనకు శోభారాణి గారు పంపించారండి. ఓకే, అంశం అంటూ గురుదేవో భవ అంటూ పంపించారు. ప్రస్తుతానికైతే అభిప్రాయాలు అయితే లేవు. సో మిగతా అభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఈ అభిప్రాయాలు చదివిన తర్వాత వీలైతే ఈ కవితని చదివి వినిపిస్తాను, లేదంటే కార్యక్రమాల మధ్యలో అయినా కూడా ఈ కవితని మిస్ చేయకుండా చదువుతాం. ఓకేనా? కార్యక్రమాలు చాలా బాగున్నాయండి అంటూ సింపుల్గా మెసేజ్ పంపించారు. పేరైతే రాయలేదు. ఎస్, ఈరోజు స్వరార్చన కార్యక్రమంలో శంభో శంభో శివశంభో స్వయంభో మరియు తెలుగువారం అండి అనే పాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఓకే, స్వరార్చనలో వచ్చింది శంభో శంభో శివశంభో,

తెలుగు వారం అండి అనేది లలిత గీతం. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి అంటూ తెలియజేస్తున్నారు వీరు. మరెవరో కాదు సోమనాథన్ జనార్దన్ గారు, ధన్యవాదాలండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ మరియు శ్యామల పంపించారు. వీరేమంటున్నారు చూద్దాం. సింహపురి సమాచారం అనంతరం స్వరార్చన, తదనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం, ఇంకా కొన్ని లలిత గీతాలు, ఇవన్నీ కూడా బాగున్నాయి అంటున్నారు. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రసారమైన కార్యక్రమాలపై వీరి అభిప్రాయాలను అంతా పంచుకున్నారు, ధన్యవాదాలండి. అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి పంపించిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరేమంటున్నారో ఒకసారి పరిశీలిద్దాం. సింహప్రి ఎఫ్ఎం కేంద్ర డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభోదయం. మీ ఉత్తరాలు కార్యక్రమ నిర్వాహకులకు మన నమస్కారాలు. గత వారం మీ ఉత్తరాలు కార్యక్రమం చాలా బాగుంది. ఈరోజు టీచర్స్ డే, గురు పూజోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అంటున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు అండి. గురువారం ఉదయం 9 గంటలకు సముద్ర తీర కథలు కార్యక్రమంలో సిన్నక్క చెప్పింది శాపలు దొరికాయి కథ చాలా బాగుంది. చక్కటి వ్యాఖ్యానంలో మంజుల పాలెడ్డి గారి వ్యాఖ్యానం, ఇంకా తమ్మనం నాగేశ్వరరావు గారి నిర్వహణ మాకు చాలా అద్భుతంగా అనిపించింది. శుక్రవారం ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేడం గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఇంకా ఆ రోజు విశిష్టత గురించి చాలా చక్కగా చాలా మంచి వివరాలు అందించారు. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా, నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా వివరాలు తెలియజేశారు. మేడం గారికి ధన్యవాదాలు. అనంతరం రావోయ్ తమ్ముడు అనే దేశభక్తి గీతం కూడా అద్భుతంగా ఉంది అంటున్నారు. 6:10 అర్చన భక్తి సంగీతంలో శ్రీ మహాలక్ష్మీదేవి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. అనంతరం లక్ష్మీనారాయణం భజే భక్తి గీతం అద్భుతం. అనంతరం నాట్యకలాం ఉర్దూ భక్తి గీతాలు కూడా బాగున్నాయి. 6:30 సూక్తి సుధలో తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడాలని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చెదిరించుకోవద్దని చాలా చక్కగా వివరించారంటూ తెలియజేస్తున్నారు. అబూబకర్ గారు చాలా చక్కటి సూక్తులు మనకు అందిస్తున్నారు, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ఉమాదేవి గారి పొలం కబుర్ల కార్యక్రమంలో జొన్న పండు గురించి చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ఈరోజు ఉదయం చరిత్రపుటల్లో ఈరోజు దేశభక్తి గీతం చాలా బాగుంది. అర్చన భక్తి సంగీతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నాం, ధరించాం. సూక్తి సుధల సూక్తులు అద్భుతం. మంజుల పాలెటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, స్వరార్చన గీతం అద్భుతంగా ఉంది. మీ ఉత్తరాల కార్యక్రమం బాగుంది అంటున్నారు. సో అదేంటండి, మన స్టేషన్ నుంచి ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం మీకు ఇట్టే నచ్చేస్తుంది. ధన్యవాదాలు. ఇలాగే మీరు ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ అయితే అన్నా సింహపురి ఎఫ్ఎంలో రాబోతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ మనకు ఆదిలాబాద్ కాల్వ నుంచి అయితే పంపించారు నవీన్ రజిత కృతిక్ దివిజ. మీ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్సలెంట్, భక్తి గీతాలు అద్భుతంగా ఉంటాయి, డైలీ వింటున్నాం, పొలం కబుర్లు చాలా ఉపయోగపడుతున్నాయి, సూపర్బ్ అంటున్నారు, మనోరంజనలో చక్కటి పాటలు వేస్తున్నారు అంటున్నారు. ధన్యవాదాలండి. శ్రోతలు కోరిన పాటలే కదండి, మీరు కోరిన పాటలు. ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు కూడా చాలా పెద్ద మెసేజ్, బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుండి ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి పంపిస్తున్నారు. వీరేమంటున్నారు చూద్దాం. ప్రియమైన సింహపురి ఆకాశవాణి, ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంటుంది. మీ ఉత్తరాల కార్యక్రమంలో ఆకాశవాణి సింహపురి కేంద్రం ప్రసారం చేసే కార్యక్రమాలపై శ్రోతల నాడిని తెలుసుకునే కార్యక్రమంలో మా శ్రోతల అభిప్రాయాలు చదువుతున్నటువంటి వ్యాఖ్యాత గారికి నమస్తే. బిలేటెడ్గా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంటున్నారు. మీకు కూడా అండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. ఎంత బాగుంటున్నాయంటే అర్జతులు వైకుంఠం లాంటి ఫోన్లో అన్ని కేంద్రాలు అందుబాటులో ఉన్న స్టేషన్ మార్చకుండా మన నెల్లూరు సింహపురి ఎఫ్ఎం మాత్రమే ట్యూన్ చేస్తున్నటువంటి గుప్తా గారికి ధన్యవాదాలు. నెల్లూరు కేంద్రాన్ని మార్చకుండా ఈ కేంద్ర ప్రసారాలే వినాలనిపించేంతగా బాగుంటున్నాయి అంటున్నారు. ఓకే, ఒక చిన్న వినుపం. 100 లీటర్ల కమ్మటి పాలలో ఒక మజ్జిగ చుక్క కలిసిన అన్ని కమ్మటి పాలు ఏ విధంగా అయితే విరిగిపోతాయా? కాంచి కనుక మనం ఆ మజ్జిగ చుక్క వేస్తే పెరుగు తినొచ్చు. అలాగే మన నెల్లూరు కేంద్రంలో ఒక బాధకర సంఘటన అంటున్నారు. మిగతా అనౌన్సర్స్ అందరూ వారి స్టైల్లో కార్యక్రమాలు, ముఖ్యంగా ఫోన్ ఇన్ లైవ్, వాట్సాప్ లైవ్ కార్యక్రమాలను శ్రోతలకు నచ్చే విధంగా చేస్తున్నారు. ఓకే అండి, డెఫినెట్గా ఈ విషయాన్ని అయితే పై అధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను మీరు చెప్పింది. ఓకేనా. ఇక బండార్ త్రిమూర్తులు గారు, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఓకే, డెఫినెట్గా మనం దీన్ని ఖండిద్దాం, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్గా మనకు నచ్చే విధంగానే కార్యక్రమాలు అయితే వచ్చేలా చూసుకుందాం. చక్కగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనౌన్సర్స్ అందరికీ నెల్లూరు కేంద్రానికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు.

0: ఉదయం 7:15 సింహపురి కార్యక్రమంలో శ్రీవత్సల గారు కృష్ణాష్టమి కోసం చేసిన కార్యక్రమం అద్భుతంగా ఉంది, ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటున్నారు శ్రేయోభిలాషి భండార్ త్రిమూర్తులు గుప్తా గారు. ధన్యవాదాలు అండి మీ మెసేజ్ పంపించినందుకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకు పంపించిన వారు ఎస్ పంతాడి శ్రీనివాసరావు గారు. వీరేమంటున్నారంటే, శుక్రవారం సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమంలో ప్రసారమైన క్విజ్ కార్యక్రమం విజ్ఞానదాయకంగా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మాకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరుపల్లి నుండి పంతాడి శ్రీనివాసరావు. ఇక చిన్న విన్నపం అంటున్నారు, గతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రసారాలు రిలే చేసేవారు, ఇప్పుడు వివిధ భారతి ప్రసారాలు వస్తున్నాయి, కారణం అయితే తెలియదంటున్నారు. డెఫినెట్గా అండి, చాలామంది శ్రోతల అభిప్రాయాలు సేకరించి ఇలా కార్యక్రమాలు అయితే ప్రసారం చేయడం జరుగుతుంది అధికారులు. ఓకేనా, నెక్స్ట్ మెసేజ్ అయితే మనకు పంపించిన వారు నెల్లూరు నుంచి దిలీప్ గారు పంపిస్తున్నారు, వివిధ భారతి విశాఖపట్నం కార్యక్రమాలు ప్రసారం చేయండి అంటున్నారు. ఓకే అండి, చెప్తానండి డెఫినెట్గా సార్కి అయితే ఈ విషయం చెప్తా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూసుకుంటే మనకి హైదరాబాద్ బాచ్పల్లి నుంచి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్ వీరేమంటున్నారంటే, ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉంటున్నాయి, యువతరంగ కార్యక్రమం అయితే చాలా బాగుంది అంటూ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి, మీకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ మెసేజ్ వామో మామూలు లేదు, తబలా మస్తాన్ గారు చాలా పెద్ద మెసేజ్ అయితే పంపించారు. డెఫినెట్గా మీరు కార్యక్రమాలపై అండ్ అనౌన్సర్స్పై విషెస్ అయితే తెలియజేస్తూ అందరికీ మంచిగా కార్యక్రమాలు ప్రసారం చేశారని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మెసేజ్ మనకి శోభారాణి గారు పెట్టారండి, కవిత పెట్టానంటున్నారు. ఎస్ అండి పెట్టారు, బట్ టైం అయితే ఇప్పుడు 7:59 దాటి 30 సెకండ్లు అవుతుంది. అండ్ ఇప్పుడు మీ ఉత్తరాలు టైం మనం క్లోజ్ చేసే టైం వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీ కవితని మధ్యలో కార్యక్రమాల మధ్యలో సమయం చూసుకొని డెఫినెట్గా మీరు మిగిలిపోయిన ఉత్తరాలు ఆ కవితలు అన్నీ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే మనం వచ్చేసాం 7:59 దాటి 50 సెకండ్లు అవుతుంది. మరికొద్దిసేపట్లో 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి, 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది, 8:35 మనోరంజన కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: ముఖేష్ కుమార్ राष्ट्रपति द्रौपदी मुर्मू ने शिक्षक दिवस पर शिक्षकों से प्रौद्योगिकी अपनाने और नवीन शिक्षण पद्धतियों को लागू करने का आग्रह किया. 48 शिक्षकों को आज राष्ट्रीय पुरस्कार से सम्मानित किया जाएगा. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में श्रीराम कॉलेज ऑफ कॉमर्स के शताब्दी समारोह को संबोधित करेंगे. सरकार ने ISO टैंक कंटेनरों में पेट्रोलियम के आयात और परिवहन के लिए 3 साल की अनुमति तथा कड़े सुरक्षा नियमों का प्रस्ताव रखा. विदेश मंत्री एस जयशंकर ने कहा, भारत संघर्ष समाप्त करने में यूक्रेन और रूस के साथ निरंतर संपर्क में है. संयुक्त राष्ट्र ने अफ्रीका का सटीक आकार दर्शाने वाले नए विश्व मानचित्र को अपनाने के पक्ष में मतदान किया. विश्व तीरंदाजी पैरा श्रृंखला का तीसरा चरण अहमदाबाद में आज से शुरू और दुबई में महिला T20 एशिया कप क्रिकेट में आज भारत का सामना पाकिस्तान से. राष्ट्रपति द्रौपदी मुर्मू ने शिक्षक दिवस पर शिक्षकों से प्रौद्योगिकी अपनाने और नवीन शिक्षण पद्धतियों को लागू करने का आग्रह किया है. शिक्षक दिवस के अवसर पर राष्ट्रपति ने कहा कि शिक्षक विद्यार्थियों की प्रतिभा निखारने और चरित्र निर्माण में महत्वपूर्ण भूमिका निभाते हैं. हमारे संवाददाता ने बताया है कि आज 48 शिक्षकों को राष्ट्रीय पुरस्कार से सम्मानित किया जाएगा.
2: हर वर्ष 5 सितंबर को पूरे भारत में शिक्षक दिवस मनाया जाता है. यह दिन देश के पूर्व राष्ट्रपति, प्रसिद्ध शिक्षाविद, लेखक और दार्शनिक डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती के उपलक्ष्य में मनाया जाता है. यह अवसर राष्ट्र निर्माण में शिक्षकों और शिक्षाविदों की महत्वपूर्ण भूमिका का सम्मान करता है. शिक्षक विद्यार्थियों के जीवन को बदलते हैं, पीढ़ियों को दिशा देते हैं और समाज की नींव को मजबूत करते हैं. इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू आज सुबह नई दिल्ली 48 स्कूली शिक्षकों को राष्ट्रीय शिक्षक पुरस्कार प्रदान करेंगी. चयनित 48 शिक्षक 27 राज्यों, 7 केंद्र शासित प्रदेशों और 6 केंद्रीय सरकारी संगठनों से हैं. राष्ट्रपति उच्च शिक्षा संस्थानों

0: Eye in the sky as ISRO launches first imaging satellite into orbit. The Asian Age headlines, Yogi warns against bids to harm India, flays opposition. The Pioneer writes about Manjeet Singh Bedi, who was arrested in Punjab. The headline says, FBI's most wanted fraudster arrested in Punjab. The Indian Express writes, Corps commander set to meet Chinese counterpart in Northeast. The Hindu reports two rescued from Nepal tunnel after 9 days. The Asian Age carries a beautiful picture of Sri Krishna Janmasthan temple compound in Mathura, all lit up and devotees thronging the temple on Janmashtami. And finally, award for teacher who turned kids into tutors. The Times of India writes about geography teacher Rajesh Bordoloi, who gives his students, mostly first generation tribal learners, a daily assignment that goes beyond textbook teaching methods. Methods to teach their mothers to read, make UPI payments, access online banking and navigate digital services. And with that, it's back to you, Saira.
1: Thanks, Renu. And now before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu urges teachers to embrace technology and adopt innovative teaching methods on Teachers' Day. To confer national awards on 48 school teachers in New Delhi this morning. Prime Minister Modi to address centenary celebrations of Sri Ram College of Commerce in New Delhi today. Government proposes 3-year permissions and tighter safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister S. Jaishankar says, India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani Anakapalli Jilla Samachara Lekha Vintaru Rachana Sri Vai Ramakrishna.
3: Anakapalli Jillaku Cherina Godavari Jalalu Swarnandra Swachandra Karyakramamlo Palgunna Mukhyamantri Etikoppaka Hastakala Theme Parkuku Bhumi Puja Jilla Vyaptamga Swatantra Dinochu Vedukala Visheshalato Kudina Agastu Nela Anakapalli Jilla Samachara Lekhanu Ippudu Vintaru. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట వద్ద ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. అనంతరం రైతులతో కలిసి రెగ్యులేటర్ గేట్లను ఎత్తారు. ఈ నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో 287,000 ఎకరాలకు సాగునీరు, 923,000 మందికి తాగునీరు అందనుంది. పరిశ్రమలు తాగు సాగు అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను మరింత విస్తరిస్తామని, మరో 800 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలతో పాటు ఉద్యోగాలకు భద్రత ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం అలమండ కోడూరులో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనకాపల్లి ఇక బెల్లానికి మాత్రమే కాకుండా ఆర్సలార్ మెటల్ స్టీల్ సిటీ, డేటా సెంటర్లు, ఫార్మా, అల్యూమినియం పరిశ్రమలకు కేంద్రంగా మారబోతోందని అన్నారు. అనకాపల్లి జిల్లాను రాష్ట్రంలోనే 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. 10,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్, స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత కోసం పనిచేయాలని, ప్రతి గ్రామాన్ని జీరో వేస్ట్ గ్రామంగా మార్చాలని పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో 143 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, చెత్త నుంచి గ్యాస్, ఎరువులు తయారు చేస్తున్నామని తెలిపారు. నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభయ ఫిర్యాదుల పెట్టెను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో మహిళల భద్రతకు తొలి ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన అభయ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. విద్యార్థుల్లో ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను అభయ ఫిర్యాదుల పెట్టె ద్వారా పోలీసులకు తెలియచేయవచ్చునని తెలిపారు. ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హస్తకళా థీమ్ పార్కుకు భూమి పూజ జరిగింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కలెక్టర్ విజయకృష్ణన్, టూరిజం ఎండీ రవి పఠాన్శెట్టి, శాసనసభ్యులు

0: తో ఎస్ విజయ్ కుమార్ జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏటికొప్పాక కళాకారులు తయారు చేస్తున్న లక్కబొమ్మలు సహజ రంగుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ 10 ఎకరాల్లో థీమ్ పార్క్, రిసార్ట్, బోట్ షికార్ వంటి సదుపాయాలతో ఏటికొప్పాకను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, హస్తకళ హబ్గా అభివృద్ది చేస్తామని చెప్పారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ప్రధాన వేడుకల్లో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, దేశభక్తిని చాటుతూ పోలీస్, ఎన్సీసీ సిబ్బంది, విద్యార్థులు నిర్వహించిన ఆకర్షణీయ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రోల్ అబ్జర్వర్ ఎం గౌతమి అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్తో కలిసి ఆమె ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన వారి పేర్లతో పాటు డబుల్ ఎంట్రీలను తొలగించాలని, 18 ఏళ్లు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు మీరు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎండ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 8:35 అవుతుంది. చిన్న ప్రకటన అనంతరం మనోరంజని శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు పోస్ట్ కార్డు ద్వారా వారు కోరిన సినీ గీతాలు వినవచ్చు. ముందుగా మనకు ఉత్తరం పంపినవారు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరూ ఆకాశవాణి అధికారులకు, సిబ్బందికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. చిత్రం చెట్టు కింద ప్లీడరు పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర పాట అల్లిబిల్లి కలలా రావే అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అండి, మీరు కోరుకున్న విధంగా మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

మీరెక్కడి నుంచే నా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.

మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. సింధూరు నుంచి ఇప్పుడు మీరు విన్న పాట కోరిన వారు భాస్కర్ మరియు మంజునాథ్ శర్మ పొదలకూరు నుంచి. తర్వాతి ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు కందుకూరు నుండి ప్రవీణ్, రాజేష్, శరణ్య, సుధీర్ రాస్తున్నారు. ఒంటరి చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటున్నారు. డెఫినెట్గా అంటే మీరు కోరిన పాట. ఈ పాట పాడిన వారు హేమచంద్ర, మాలవిక, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అందించిన వారు మణిశర్మ.

శ్రోతలు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా వారు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాత ఉత్తరం చూద్దాం. ఈ ఉత్తరం మనకు రేవూరు నుంచి స్వరూప, శిఖర్, రాములు, అనంత్ మరియు స్వామినాయుడు పంపుతున్నారు. చందమామ చిత్రం నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. డెఫినెట్గా అండి, చందమామ చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం విని ఆనందించండి.

శ్రోతలు మనోరంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటూ ఉన్నారు. సమయం 8:58 ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి సో ఇంకొక పాటకి స్కోప్ లేదు కాబట్టి ఈరోజు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డే ఏంటంటే ఉపాధ్యాయ దినోత్సవం గురించి శోభారాణి గారు ఒక కవిత మనతో పంచుకున్నారు. మార్నింగ్ మీ ఉత్తరాలలో సమయాభావం వల్ల అది చదవలేకపోయాం కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో మీ అందరికీ వినిపించే ఉద్దేశం, గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త స్వరూపమే గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్నిచ్చేవాడు గురువు. మట్టి ముద్దలాంటి మెదడులో జ్ఞానవిత్తులు చల్లి విజ్ఞాన వృక్షాలను పెంచేవాడు గురువు. విద్యార్థుల భవిష్యత్తును మలిచే మహాశిల్పి గురువు. కఠినమైన శిలలాంటి మనిషిని తన జ్ఞాన ఉలితో మహాశిల్పంగా మలిచేవాడు గురువు. కోటి పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఆయన మాటల ద్వారా అందించేవాడు గురువు. శిష్యుడు గెలుపుతో తన గెలుపును చూసి మురిసేవాడు గురువు. నడకలు నేర్పిన అక్షరాల శిల్పి బ్రతుకు దారిని చూపే చుక్కాని జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు. కోటి దండాలు పెట్టిన తీరని రుణం అక్షర రూపమై వెలిగి ఆచార్యుడు జీవితాన్ని తీర్చిదిద్దే గురుదేవో భవ. గురుదేవులందరికీ వందనం అభివందనం. ఎస్, డెఫినెట్గా అండి, మీ కవిత అయితే చదివేశాను. కవిత హృదయం అందరికీ ఉంటుంది, సో అందరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ఉంటారనుకుంటా. అండ్ ఎస్, ఇప్పుడు ఇంకా ఒక్క నిమిషం టైం ఉంది మనం హలో బ్రిడ్జ్కి వెళ్ళడానికి. జస్ట్ అంటే ఎప్పుడైనా లోగా అనిపించినప్పుడు నువ్వు ఏదో జనరల్గా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ వెతుక్కో. ఎస్, నీ బలం ఏంటో తెలుసుకో ఫస్ట్. అది తెలియాలంటే మనకి ఎవరో చెప్పరు, సో మనకే మనం తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోలేకపోతే నీకు బాగా నచ్చిన మిత్రుడు లేకపోతే నీ వెల్ విషర్ అండ్ గురువులాగా ఫీల్ అయ్యే ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఏదైనా ఒక మంచి సలహా తీసుకొని ముందుకెళ్ళడమే, ఎక్కడ ఆగిపోకూడదు. ఒకరి సలహా వినడం కోసం తీసుకోవడం కోసం ఎక్కడ వెనకడగేయద్దు. అది స్నేహితుడు అవ్వచ్చు, నీకంటే చిన్నవాడు అవచ్చు, పెద్దవాడు అవచ్చు, ముసలివాడు అవచ్చు, బట్ యాక్సెప్ట్ చేయి, లేదంటే మనలా మిగిలిపోతాం. ఈ మాట మాత్రం నేనే చెప్పాను, శోభరాణి గారు చెప్పలేదు. మీకు అర్థమైందా? అర్థం కాకపోతే మనం మాట్లాడుకుందాం 9:30 హలో బ్రిచ్ వాట్సాప్ స్పెషల్లో విత్ యువర్ ఆర్జే నరసింహ. నెంబర్ తెలుసు కదా, 7901048445. నౌ ప్రెజెంటింగ్ యూ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ప్రెజెంటింగ్ యూ అంటున్నాను, బట్ చిన్న సాంగే ఎందుకంటే మనం హలో బ్రిడ్జ్కి వెళ్ళాలి కదా. శ్రోతలు ఆల్రెడీ కాల్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు అండ్ ఎందుకు పోద్గతం ఇచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళడం ఎందుకు, ఒక చిన్న పాట అయితే వినేద్దాం. కొంచెం సాంగ్ మీద మనసు పెట్టండి. నిజంగా ఎందుకంటే ఇన్నిసార్లు నిజంగా అంటున్నానంటే ఎందుకంటే ఇది నిజంలో సాంగ్ కాబట్టి. ఎస్ బ్రదర్, ఇట్స్ ఇన్స్పిరేషనల్. విల్ క్యాచ్ అప్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగా హెచ్ పై శ్రోతలు ఇప్పటి వరకు మనోరంజన కార్యక్రమం అయితే వినేశారు. అండ్ మనోత్సవం హలో విరిచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి. అండ్ మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233311 లేదా 0861233311 నంబర్లకు కాల్ చేసి వినొచ్చు. అండ్ ఎస్, కార్యక్రమంలో లేట్

0: కాబట్టి వారి జైలుతో పాటు సేవా స్ఫూర్తి, సేవకు నిలువెత్తి నిదర్శనమైనటువంటి అమ్మ మదర్ తెరిసా గారి వర్ధంతి అండి ఇవాళ.
1: ఓకే అండి,
0: ఆ తల్లికి కూడా నేను నివాళి తెలియపరుస్తున్నానండి. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని మా నరసింహ ప్రసాద్ గారు ఒక పాట అడుగుదామని వెయిట్ చేస్తున్నాను, ఎదురుగా వస్తున్నాను.
1: చెప్పండి ఏ పాట కావాలి?
0: మానవుడు దానవుడు.
1: మానవుడు దానవుడు.
0: మానవుడు దానవుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం అశ్వత్థామ. అణువు అణువున తెలసిన దేవా, కను వెలుగై మము నడిపించరావా. గురువుగారు ఒక రకంగా విద్యా సహాయం చేస్తారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాదిరిగా. మదర్ తెరిసా అమ్మ సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి సహాయపడే తల్లి. ఏదైనా సహాయం సహాయమే కాబట్టి వారిద్దరూ కూడా దైవంతో సమానం కాబట్టి మాట్లాడడం జరిగింది సార్.
1: ఓకే, ఇది మానవుడు దానవుడు. కృష్ణ గారు నటించారు, శోభన్ బాబు గారు నటించున్నారు. ఎవరు నటించిన చిత్రంలో పాట ఆడుతున్నారు?
0: శోభన్ బాబు గారు. అండి, శోభన్ బాబు గారు శారద.
1: ఓకే అండి, సో విందామ మరి.
0: శోభన్ బాబు గారు నటించిన సినిమా సార్ ఆధార్ ప్రసాద్ గారు.
1: విందామా మరి పాట?
0: ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, మన దుర్గా మాణిక్యాలరావు గారికి, నెక్స్ట్ శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, మంచు శాస్త్రిరావు గారికి.
1: పాట మొదలైపోయింది, పాట మొదలైపోయింది మరి వినేసేయండి.

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
3: సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:10 అవుతుంది. ప్రస్తుతానికైతే మనం హలో బ్రిచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతని పలకరిద్దాం. హలో,
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: నెల్లూరు జిల్లా ఏఎస్ఎట్ మండలం. నా పేరు బండారు శంకరయ్య సార్.
3: బండారు శంకరయ్య గారు, బాగున్నారా?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
3: బాగున్నాయండి. ఏంది ఈరోజు బండారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అందరూ? ఇందాక బండారు త్రిమూర్తులు గుప్తా గారు చేశారు. బండారు శంకరయ్య గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విన్నాం శంకరయ్య గారు? భాగ్యచక్రమా? వాన కాదు వాన కాదా? ఓకే, కోరుతున్న శ్రోతలు ఉన్నారా?
4: ఉన్నారు సార్, మా ఊరు భూవల వెంకటరత్నం, అన్ని సిద్ధయ్య, బొడిగా శేషయ్య, కస్మూరే సార్.
3: ఓకే అండి, సో మీ అందరి కోసం వినద్దాం మరి పాట. ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. వచ్చేసిన పాట చూడండి.

0: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, శుభోదయం సార్. చెప్పండి.
1: మన అనౌన్సర్లకు గౌరవనీయులైన నరసింహ సార్ గారికి నమస్కారములు.
0: నమస్కారాలు.
1: ధన్యవాదములు.
0: ఓకే,
1: చాలా గ్యాప్ వచ్చింది సార్.
0: అవునండి, నిన్న కూడా చేసినట్టున్నారుగా.
1: నిన్న చేశాను. నేను లైన్ చూసినప్పుడు దేవుడు పాట పోతాను సార్ ఎక్కువ.
0: అదే చెప్పండి, ఏ చిత్రం నుంచిందో.
1: ఈ రోజు గురు పూజ అవుతాం సార్.
0: అవును,
1: గురువును పూజించే రోజు ఈ రోజు.
0: అవును, చెప్పండి ఏ చిత్రం నుంచి.
1: చదువు చేసే గురువులందరికీ పాదాలు.
0: చిత్రం పేరు చెప్పండి, వెతకాలి కదా. హలో,
1: విశ్వరూపం సార్.
0: విశ్వరూపం ఎవరిది?
1: నూటికో కోటికో ఒక్కరు,
0: అది
1: ఎక్కడో ఎప్పుడో పుడతారు. మీరే మీరే మాస్టారు. ఆ పాట
0: కావచ్చు
1: సార్.
0: ఓకే, అంతలా నవ్వుతున్నా.
1: నవ్వుతాం సార్. నాక
0: సరే పాట
1: రెండు మూడు వారాలు మీతో మాట్లాడి.
0: సరే పాట నుండి అయితే.
1: సార్
0: పాట నుండి అయితే అంట.
1: సరే సార్, ధన్యవాదాలు సార్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. ప్రస్తుతానికి మనం హలో బ్రిడ్జ్ లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమంలోనూ, తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే చెప్పండి సార్, మీ పేరు? ఇస్మాయిల్ గారు. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట
1: వినాలనుకుంటున్నారు?
0: చాలా బాగున్నానండి. ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
1: తోటరాముడు సార్, బంగారు రంగుల కిలక.
0: తోటరాముడు కోరుతున్న శ్రోతలు మిత్రబృందం కదా,
1: శ్రోతలు ఇప్పుడే మా ఓబల వెంకటేశ్వర అన్న చేశాడు, మన జాకీర్ అన్న గారు ధనలక్ష్మీపురం, మన భానుముక్కల నుంచి ఎస్ఎం సర్దార్ భాయ్ గారు, పాలెం పోలయ్య గారు, వినయ్ శ్రోతలు అందరి కోసం సార్.
0: ఓకే, వచ్చేసింది పాట, వినేసండి అయితే. రైట్ మరి,
1: ధన్యవాదాలు,
0: ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 MHz పై హలో బ్రిడ్జి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. కార్యక్రమంలో మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 0861233300 లేదా 0861233102 నెంబర్లకు కాల్ చేసి వినొచ్చు. కార్యక్రమంలో మనం తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? జాకిర్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను సార్. గౌరవనీయులైన డైరెక్టర్ తమలం నాగేశ్వరరావు గారికి, మా నరసింహ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్.
0: ధన్యవాదాలు అండి. మీకు కూడా స్పెషల్ విషెస్ ఫర్ యూ. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం
1: సార్? పోయిన వారం మీరు రాలేదు, నందిని చైతన్య మేడం గారు చాలా చక్కగా చేశారు సార్ ఉత్తరాలు. పర్వాలేదు,
0: నేను కూడా విన్నాను. చెప్పండి. విన్నాను, చెప్పండి
1: సార్. ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, నేను 15 రోజుల తర్వాత వచ్చాను సార్ ఫోన్ కి.
0: ఓకే,
1: నేను లేను సార్, టూర్ కి వెళ్ళి ఉన్నాను.
0: సరే, ఇప్పుడు ఏ చిత్రంలో నుంచి పాట విందాం
1: సార్? ఈరోజు లక్ష్మీ కటాక్షంలో అమ్మమ్మమ్మ తెలిసిందిలే ఆ పాట వినిపించండి సార్.
0: ఓకే అండి.
1: సీనియర్ శ్రోతలు ఇద్దరు పేర్లు చెప్తాను సార్, అంతేను.
0: ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కదా.
1: అవును సార్, అవును సార్, అవును సార్, అవును సార్.
0: దానికి సంబంధించిన పాట
1: సార్ నెంబర్ 1 లో, అది చదువు గురించి ఉంది కదా ఆ పాట ఏంటి సార్?
0: చదువు గురించా, గురువు గురించా?
1: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ పాట వినిపించండి సార్.
0: సరే అండి, వినేద్దాం. మరి
1: వినేద్దాం సార్. అహోబలం వెంకటేశ్వరు, ఇస్మాన్ భాయ్, ఆలగడ్డ పోలయ్య, సద్దర్ భాయ్ కోసం సార్.
0: ఓకే అండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఇంతటితో కార్యక్రమం సమాప్తం. చిన్న ప్రకటన అనంతరం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమంలో కలుసుకుందాం.

0: గురించి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 అవుతుంది. మనమైతే ఇప్పుడు వచ్చేసాం హలో విరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినే కార్యక్రమానికి. అండ్ ఎస్, మనకి చాలా సాంగ్ రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి. సో ఒక్కొక్కటిగా మనం చదివి 10 గంటల వరకు అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901 0804 15 నెంబర్ మరొకసారి 7901 084 15 అనే నెంబర్కు మీరు కోరుకున్న చిత్రం పేరు, పాట పేరు రాసి పంపితే వినేయచ్చు. అండ్ ఎస్, ఒక్కొక్కటిగా మనం మెసేజెస్ కవర్ చేద్దాం. చాలా ఉన్నాయి, బట్ మనం ఒక 5 నుంచి 6 పాటల వరకు అయితే వినే అవకాశం ఉంది. చూద్దాం మరి ఎవరి సాంగ్స్ అయితే ఈరోజు రాబోతున్నాయో. ఓకే, సో మనకు ఎల్ఐసి కాలనీ నుంచి ప్రసాద్ గారు పంపించారు. నరసింహగారు నమస్తే అండి, హ్యాపీ టీచర్స్ డే అంటున్నారు. మీకు కూడా అండి గురుగారు హ్యాపీ టీచర్స్ డే. ఫోన్ ఇన్ సాంగ్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ 1 అవర్ పెంచగలరని మనవి అంటున్నారు. ఓకే, లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం 1 అవర్ పెంచమంటున్నారు. డెఫినెట్గా నేను ఈ విషయాన్ని అయితే తెలియజేస్తానండి పై అధికారులకు. ఓకేనా, నెక్స్ట్ మెసేజ్ మనకు దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోస్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుంచి అయితే పంపుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం. బలగం చిత్రం నుంచి ఊరు పల్లెటూరు అనే పాటను అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. కన్ను మనసుల చిత్రం నుంచి పాట అంటూ ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ అడుగుతున్నారు. ఓకే, ముత్తుకూరు నుంచి వెంకటేశ్వర్లు గారు ఇంకా వారి మిత్ర బృందం కోరుతున్నారు. మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట అంటున్నారు. ఏదైనా చిత్రం నుంచి అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే పాట మీకోసమే. ఓకేనా, అండ్ ఎస్, తర్వాత వచ్చేసి ఓకే పేరైతే రాయలేదు, ఏదైనా చిత్రం నుంచి పాట అంటూ పంపించారు. హాయ్ హలో నమస్తే అంటూ తబలా మస్తాన్ భాషా గారు పంపించారండి. ఈరోజు మార్నింగ్ కూడా మీరు మీ ఉత్తరాలకు పంపించారు, సమయాభావం వల్ల జస్ట్ అట్లా క్లుప్తంగా మెసేజ్ చదవడం జరిగింది. సింహపురి ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభోదయం అంటున్నారు. మీకు కూడా శుభోదయం. మా ఫ్రెండ్స్ అందరి తరఫున లక్ష్మీ కటాక్షం సినిమా నుంచి రా వెన్నెల ద్వార అనే పాట తప్పకుండా వినిపించండి అంటున్నారు, ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ మెసేజ్ మనకి పంపిన వారు ఖైదీ చిత్రం నుంచి రగులు తొంది మొగలి పొద అనే పాటను కోరుతున్నారు. లక్ష్మమ్మ, కిషోర్, గనగల్లు విలేజ్ నుంచి ట్రై చేద్దామండి. నెక్స్ట్ మెసేజ్ మనకి ఇద్దరే చిత్రం నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు. గూడూరు నుంచి శంషుద్దీన్, ఇంకా వారి మిత్ర బృందం. ఓకే అండి, సో మీకోసం ఇద్దరు చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఆనందించండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై శ్రోతలు మా ప్రభాత ప్రసారాలలో భాగంగా హలో అభిరుచి వాట్సాప్ మెసేజెస్ కార్యక్రమంలో ఉన్నారు. మీరు కూడా మీరు కోరుకున్న పాట వినాలనుకుంటే 7901 08 441

0: అనే నెంబర్కు చిత్రం పేరు పాట పేరు రాసి పంపి 10 గంటల వరకు ప్రసారమయ్యే మన కార్యక్రమంలో వినవచ్చు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: ఎగిరే పౌర్ణమ చిత్రం నుంచి ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య. ఓకే, సో ఉపాధ్యాయ దినోత్సవంగా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ అడుగుతున్నారు పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. తప్పకుండా అండి, ప్రయత్నిద్దాం. తర్వాత తారక రాముడు మూవీ నుంచి ఒక మంచి పాట అంటూ గార్ల దిన్న సుబ్బు అడుగుతున్నారు. ఇంకా గోదావరి సినిమాలో మనసావాచ నిన్నే వలచ పాటను ప్రసారం చేయండి అంటూ లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారండి, ప్రయత్నిద్దామండి. నెక్స్ట్ మనకి పాట కోరుతున్నవారు వెంకటగిరి నుంచి శివకుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు అయితే అడుగుతున్నారు. మా కోసం ఏదైనా ఒక మంచి పాట అంటూ అడుగుతున్నారు. ఓకే, సో మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. అండ్ ఎస్, మనకి మంచి మంచి పాటలు అయితే శ్రోతలు అడుగుతూ ఉన్నారు. ఇంకా మన కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయి అంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. మా పొద్దున్న మెసేజ్లు ఇంక మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? ఓకే ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మెసేజ్ మనకు వాకాడ్ నుంచి పంపిస్తున్నారు స్వరూప, ఇంకా వీరందరూ మా కోసం ఏదైనా చిత్రం నుంచి ఒక మంచి పాట అంటున్నారు. డెఫినెట్గా అండి, ఏదైనా ఒక చిత్రం నుంచి అంటున్నారు కాబట్టి మీకోసం ఒక మంచి పాట అయితే వచ్చేస్తుంది. వెయిట్ చేస్తూ ఉండండి. మరికొంతమంది శ్రోతలు ఏం పాటలు అడుగుతున్నారో చూద్దాం. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం అంటున్నారు మన అల్లగడ్డ, నంద్యాల జిల్లా అల్లగడ్డ నుంచి పాలెంపోలయ్య గారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏదైనా మంచి పాట అంటున్నారు, డెఫినెట్గా ట్రై చేద్దామండి. కలెక్టర్ గారి చిత్రం నుంచి ఒక మంచి పాటను కోరుతున్నారు. పూజారి ధనుంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజశంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాసి, హేమంత సాయి, పాండురంగ స్వామి, అటో నారాయణ స్వామి, నరేందర్ రెడ్డి, మా అందరి కోసం అనంతపురం జిల్లా పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అడుగుతున్నారు. మా అందరి కోసం మంచి పాట అంటున్నారు, డెఫినెట్గా అండి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి మా కోసం ఒక మంచి పాట అంటూ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి అడుగుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ రీసెంట్ టైమ్స్లో అసలు మామూలు హిట్ కాలేదు మూవీ. ఎస్, దీంట్లో ఒక పాట సార్ అడిగిన పాటే విని ఆనందించండి.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎగిరే పావురుమ చిత్రం నుంచి ఈ పాటని సోమనాథం జనార్దన్ రావు గారితో పాటుగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా అయేషా, మేము కూడా పెట్టాం సార్ ఇదే పాట పై ఏమని అంటున్నారు. ఈ పాట ప్లే అయిన తర్వాత మీ పేర్లన్నీ చదువుదామని జస్ట్ అట్లా వెయిట్ చేయించాను. ఓకే, ఇప్పుడైతే హ్యాపీ కదా. అండ్ వీరితో పాటుగా ఉమా శ్రీనివాస్ గారు కూడా ఈ పాటని కోరడం జరిగింది. తర్వాత మెసేజెస్ మనం వెళ్ళినట్లయితే, సింహపురి వారికి నమస్కారాలు, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు, విశ్వరూపం చిత్రం నుంచి నూటికో కోటుకో అంటూ పాటను వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు అడుగుతున్నారు. ఎస్ అండి, ఇదే పాటని విశ్వరూపం చిత్రం నుంచి ఒక కాలర్ అయితే మనకి కాల్ చేశారు. సో ఆట ఆల్రెడీ ప్లే చేశారు, మీరు వినే ఉంటారనుకుంటున్నా బహుశా. నెక్స్ట్ మెసేజ్ మనకు రంగస్థలం చిత్రం నుంచి మా కోసం ఒక మంచి పాట అంటున్నారు. ఓకే, రంగమ్మ మంగమ్మ పాట అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. అలాగే అనుష గారు అయ్యవారిపల్లి గ్రామం నుండి, నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి గ్రామం నుండి అనుష, డేనియల్, ఎలీషా, యేసుస్ మా అందరి కోసం, వింటున్న శ్రోతలందరి కోసం, ముఖ్యంగా ఉపాధ్యాయులందరి కోసం ఒక మంచి పాట కలెక్టర్ గారి చిత్రం నుంచి వినిపించండి అంటున్నారు, ప్రయత్నిద్దామా. నెక్స్ట్ మెసేజ్ వచ్చి సింహపురి ఎఫ్ఎం వారికి నమస్తే, మై నేమ్ ఈస్ వంశీ, ఈశ్వరి, మోక్షజ్ఞ, సుహాజ్ఞ, జాకీర్, ఇస్మాయిల్, అన్నమయ్య మూవీలో నుంచి పాట అంటున్నారు, ప్రయత్నిద్దామండి. మనకు కేవలం 4 నిమిషాల సమయం మాత్రమే ఉంది, చూద్దాం మరి ఏ పాట వస్తుందో. బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఒక మంచి మెసేజ్ పంపించారు, మా కోసం విశ్వరూపం చిత్రంలో ఈ పాట అడిగితే ఆ పాటకు మా మెసేజ్ కుటుంబ సభ్యుల పేర్లను చదవగలరు అంటున్నారు. సో చదివినట్లే, ఎందుకంటే ఇందాక మీరు కాల్ చేసిన తర్వాత మరొక కాలర్ అదే పాటను అడగడం జరిగింది, ఆల్రెడీ ప్లే చేసామండి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి అడుగుతున్నారు, హైదరాబాద్ వనస్థలిపురం దోర్నాల్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక బాలాజీ. అండ్ ఈ పాటను కూడా ఆల్రెడీ మనం ప్లే చేయడం జరిగింది, రేణుక అండ్ బాలాజీ గారు. అండ్ నెక్స్ట్ మనకి బొమ్మనేని లక్ష్మీనారాయణ మాస్టర్ గారు చిత్రం నుంచి మంచి పాట అంటున్నారు, కానీ సందర్భం కాదనుకుంటానండి లక్ష్మీనారాయణ గారు మీరు అడిగిన పాట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అరుణ మోహన్ జీ దివ్యాబాయ్ అజయ్ శృతి నాగ చిత్రం నుంచి పాటను అడుగుతున్నారు, ప్రయత్నిద్దామండి. ఇంకా నెక్స్ట్ సార్ ఏదైనా ఒక మంచి పాట అంటూ త్రిమూర్తులు గుప్తా గారు మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు మనకి, చూద్దామండి డెఫినెట్గా ఒక మంచి పాట అయితే వినిపిస్తాం. విశ్వనాథన్ సన్స్ నుంచి ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా, సో అదే చిత్రం నుంచి మరొక పాట కూడా వినిద్దామా.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్జ్ పై శ్రోతలు మా ప్రపాత ప్రసారాలలో భాగంగా ఇప్పటి వరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది సేపట్లో 10 గంటలకు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాల ప్రసారం ఉంటుంది. ఇంతటితో ఈనాటి మన ప్రసారాలు ముగిస్తూ సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.
1: సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎం వెంకట రమణమూర్తి, శ్రీ

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశాలు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో సోమం మంగళవారాల్లో జరిగాయి. ఎస్సీఓ సంస్థ ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ 26వ శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు కిర్గిస్థాన్ ప్రెసిడెంట్ సదిర్ జాపరో అధ్యక్షత వహించారు. 25 ఇయర్స్ ఆఫ్ ది ఎస్సీఓ టుగెదర్ ఫర్ సస్టైనబుల్ పీస్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ఎస్సీఓ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో పాటు ఇతర సభ్యదేశాలైన బెలారస్, కిర్గిస్థాన్, కజకిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్ దేశాల నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చల అనంతరం సభ్యదేశాలన్నీ ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక బిష్కెక్ డిక్లరేషన్పై సంతకాలు చేశాయి. ఈ డిక్లరేషన్లో ప్రధానంగా ఇరాన్ పాలిస్తీనాపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించింది ఎస్సీఓ. ఇరాన్ భూభాగంపై అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడులను బిష్కెక్ డిక్లరేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ప్రకటించాయి. అలాగే అమెరికా వంటి దేశాలు ఇరాన్తో వ్యాపారం చేసే ఇతర దేశాలపై విధిస్తున్న సెకండరీ ఆంక్షలు చెల్లవని, ఇవి ఏకపక్షంగా ఉన్నాయని ఎస్సీఓ స్పష్టం చేసింది. ఇక ప్రపంచ పాలన కేవలం కొన్ని పాశ్చాత్య శక్తుల చేతుల్లోనే కాకుండా బహుళ శక్తుల సమతుల్యతతో కూడిన కొత్త వ్యవస్థగా మారాలని, బహుళ ద్రవ ప్రపంచం అవసరమని, సైనిక కూటములకు తావు ఉండకూడదని తీర్మానించాయి. ఇక ఈ ఎస్సీఓ సదస్సులో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆ అంశాలను కూడా ఈ డిక్లరేషన్ లో పొందుపరిచారు. అందులో ఇంటర్నెట్ ను ఉగ్రవాద తీవ్రవాద ప్రచారాలకు వాడకుండా ఉండేందుకు అంతర్జాతీయ సమాచార భద్రతను పెంచాలని సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. దీంతో పాటు ఉగ్రవాద నిర్మూలన, డిజిటల్ సహకారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో పరస్పర మైత్రిని పెంపొందించే 27 కీలక పత్రాలు, అవగాహన ఒప్పందాలను ఆమోదించారు ఈ సదస్సులో. ఇక భారతదేశ దృక్కోణంలో ఈ 26వ శిఖరాగ్ర సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసింది. సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, భవిష్యత్ ప్రగతి కోసం సెక్యూరిటీ, కనెక్టివిటీ, ఆపర్చునిటీ అనే 3 ముఖ్యమైన స్తంభాలను ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నియామకాలు, సురక్షిత స్థావరాలను కల్పించే మొత్తం తీవ్రవాద ఎకోసిస్టమ్ను ఏకతాటిపైకి తెచ్చి నిర్మూలించాలని, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని భారత్ బలంగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. అలాగే చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వంటి అంతర్జాతీయ అనుసంధాన ప్రాజెక్టులు ఏవైనా సరే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించే విధంగానే ఉండాలని భారత్ తన అభిప్రాయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. శాంతి భద్రత భారతదేశ

0: సంఘాలు ఉద్రిక్తతలకు యుద్దభూమిలో పరిష్కారం లభించదని, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కూడా యువతతో పాటు ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్సీఓ పరిధిలోని సంబంధిత వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భద్రతా ముప్పులు, వ్యవస్థీకృత నేరాలు, సమాచార భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఎస్సీఓ యంత్రాంగాలను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా ఆచరణాత్మక సమన్వయం, సకాలంలో చర్యలు తీసుకునే వేదికలుగా మార్చాలని భారత ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఇక ఈ 26వ శిఖరాగ్ర సమావేశాల్లో రష్యన్, చైనీస్ భాషలతో పాటు ఇంగ్లీష్ను కూడా ఎస్సీఓ అధికారిక భాషగా ఆమోదించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను బలోపేతం చేయడానికి 2026 చివరిలో మొదటి ఎస్సీఓ సివిలైజేషన్ డైలాగ్ ఫోరంకు ఆతిథ్యమివ్వడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేయగా సభ్య దేశాలన్నీ దానిని స్వాగతించాయి. సదస్సు ముగింపులో కిర్గిస్థాన్ తన అధ్యక్ష బాధ్యతలను పాకిస్తాన్కు బదిలీ చేసింది. దీంతో 2026-27 సంవత్సరానికి పాకిస్తాన్ ఎస్సీఓ అధ్యక్ష పదవిని చేపట్టింది. ఎస్సీఓ సదస్సును పురస్కరించుకుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత, ముడిచమురు కొనుగోళ్లు, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై విస్తృతంగా చర్చించారు. భారత పొరుగుదేశమైన నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా జరిగిన ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 1252కు చేరింది. విపత్తు జరిగే 9 రోజులు కావస్తున్నా దాదాపు 4800 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మరోవైపు ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను అధికారులు వెలికితీస్తున్నారు. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్వాన్ జిల్లాలో 355, నవల్పరాసి తూర్పులో 218, నవల్పరాసి పశ్చిమంలో 208, నువాకోట్ జిల్లాలో 117 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక నేపాల్ సైన్యం నేతృత్వంలోని సంయుక్త సహాయక బృందాలు తమ గాలింపు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో 11993 మందిని రక్షించినట్లు తెలిపారు. వర్ష బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. అయితే గుర్తుపట్టలేనంతగా ఉన్న మృతదేహాలను డిఎన్ఏ పరీక్షలకు పంపుతున్నారు. అయితే నేపాల్లోని బోటేకోసి, త్రిశూలి నదులపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టుల భూగర్భ సొరంగాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఆ సొరంగాల్లో భారీగా బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలు ముందుకు సాగట్లేదు. సొరంగాల మార్గాలు కూడా ఎక్కడెక్కడున్నాయో గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సమీపంలోనే 947 మంది కార్మికులు గల్లంతయ్యారని నేపాల్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నేపాల్లోని వరదలకు వాతావరణ మార్పులే కారణమని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ధృవీకరించారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత 1.8 డిగ్రీలు పెరిగిందని నిర్ధారణ అయినందున ఈ విపత్తుకు వాతావరణ మార్పులే కారణమన్న దానికి ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచవ్యాప్త సమస్య అని, దీనివల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడం కూడా ప్రపంచ బాధ్యత అని బాలేందర్ షా పేర్కొన్నారు. ఇక ఈ నేపాల్ వరదల్లో 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వరదల్లో ఇప్పటివరకు 169 మంది భారతీయ పౌరులను సురక్షితంగా రక్షించామని, అయితే ఇంకా 275 మంది భారతీయులు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న జరిగిన వారాంతపు మీడియా సమావేశంలో వెల్లడించారు. నేపాల్లో వరదల కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేసిందని చెప్పారు.
1: The support that India has so far given to Nepal, you would have seen the press releases and statements and the updates that we have been releasing from time to time, giving you the details. We will continue to provide assistance as per the requirement from the government of Nepal. We do in the coming days plan to send more foreign sick kits, Bailey bridges and other material that are requested by the government of Nepal. And these details will be shared with you as and when these supplies are undertaken. Yesterday, we had 2 Indian aircraft flying to Kathmandu along with 21 tons of relief material. You would have seen those visuals as also a statement. Till now, we have supplied around 95 tons of relief material on 7 aircraft.
0: నేపాల్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, త్రిశూలి బజార్ ప్రాంతం నుండి గురువారం ఒకే కుటుంబానికి చెందిన 3 భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు. ఇక కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లి చైనా భూభాగంలో చిక్కుకుపోయిన సుమారు 200 భారతీయ పౌరుల గురించి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో రణధీర్ జైస్వాల్ స్పందించారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం వారిని సురక్షితంగా తరలించేందుకు చైనా అధికారులు

0: లతో కలిసి శ్రమిస్తోందని చెప్పారు. ఇప్పటికే చైనా పరిధిలోని టిబెట్ అటానమస్ రీజియన్లో ఎలాంటి ప్రయాణికులు ఇరుక్కోలేదని, దాదాపు 1,907 మంది భారతీయ పౌరులు చైనా సరిహద్దుల నుండి నేపాల్లోకి సురక్షితంగా ప్రవేశించారని ఆయన స్పష్టం చేశారు. నేపాల్ వరదల నేపథ్యంలో వాతావరణ మార్పుల అంశంపై జైస్వాల్ స్పందిస్తూ, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ దేశాల ఉమ్మడి సవాలు అని పేర్కొన్నారు. అయితే పర్యావరణ ఉద్గారాలకు కారణమైన అభివృద్ది చెందిన దేశాలే వాతావరణ మార్పుల నివారణకు నాయకత్వం వహించాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా పంచుకోవాలని భారత్ తరపున ఆయన డిమాండ్ చేశారు.
1: యాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఇండియా రెస్పాండెడ్ ప్రాంప్ట్లీ యాజ్ యూ హావ్ సీన్ అండ్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ రెస్క్యూ రిలీఫ్ రీకన్స్ట్రక్షన్ అండ్ రికవరీ ఎఫర్ట్స్ ఇన్ ద కంట్రీ. In particular, the remarks that you referred to, I understand that a clarification also has been issued by the Nepalese side. Having said that, let me say that India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions and supporting developing countries by way of finance and technology transfer to meet this challenge.
0: ఇక నేపాల్ తో సరిహద్దు సమస్యపై వస్తున్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. భారతదేశానికి నేపాల్ తో ఉన్న సరిహద్దు అంశాలన్నీ పూర్తిగా ద్వైపాక్షికమైనవని, ఇందులో ఏ మూడో పక్షం ప్రమేయాన్ని జోక్యాన్ని భారత్ అంగీకరించబోదని, ప్రస్తుతమున్న దౌత్య యంత్రాంగాల ద్వారానే ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హార్మోవ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా మిలిటరీ బలగాలు ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై వైమానిక దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ జరిపిన ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కార్ప్ ఐఆర్జీసీకి చెందిన కీలక స్థావరాలు ధ్వంసమవడమే కాకుండా, సిరిక్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్రిక్తతల మధ్య కిర్గిస్థాన్లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ స్పందిస్తూ, అమెరికా గనుక ఈ ఘర్షణల్లో వెనక్కి తగ్గితే గత జూన్లో జరిగిన ఇస్లామాబాద్ మెమోరాండం నిబంధనలకు కట్టుబడి శాంతికి తాము సిద్దమని ప్రకటించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, ఇరాన్ వ్యూహాత్మక భూగర్భ అణుకేంద్రమైన పిక్సాన్స్ మౌంటైన్పై దాడులు చేసేందుకు అమెరికా సిద్దమవుతోందని చెప్పారు. త్వరలోనే పిక్సాక్స్ మౌంటైన్ పై దాడులు చేసే అవకాశముందని హెచ్చరించారు. వైట్ హౌస్ లో ఆయన శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్దాన్ని ముగించేందుకు కూడా అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు. శాంతి ప్రతిపాదనను చర్చించేందుకు తన ప్రత్యేక రాయబారులుగా స్టీవ్ విట్కోఫ్, జార్డ్ కుష్నర్లను రష్యా యుక్రెయిన్లకు పంపించామని తెలిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్దానికి తెరదించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీల మధ్య సయోధ్య కుదిర్చి ఈ యుద్దాన్ని ముగించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలాన్ని ఉపయోగించుకుంటున్న విమానయాన సంస్థలు, ఇతర ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు. రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేస్తామని, ఎవరూ ఆ ప్రాంతంలో ప్రయాణించకూడదన్నారు. ముఖ్యంగా రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతున్న సంస్థలు ఈ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా క్రెమ్లిన్ నగరంపై దాడులు చేస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. నైజీరియాలోని గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముడిచమురును దొంగలించే ప్రయత్నంలో విషవాయువు విడుదలై 37 మంది ప్రాణాలు కోల్పోయారు. రివర్స్ స్టేట్లోని ఒక్రికా ప్రాంతంలో పైప్ లైన్ నుంచి ముడిచమురును దొంగలించేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించారని, వీళ్లు ఇండోరామా ఎలమే పెట్రోకెమికల్ కేంద్రాల నుంచి చమురు సరఫరా చేసే ఓ పైప్ లోని ట్యాపింగ్ కు ఇంకో పైపును అమర్చి, ఆ పైపు సహాయంతో తమ ఓడల్లోని ట్యాంకర్లకు చమురు నింపుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే విషవాయువులు విడుదలయ్యాయి. ఆ కెమికల్ గ్యాస్ ను పీల్చి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వాళ్ల కోసం అధికారులు, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇప్పుడు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి

0: ద్రౌపది మర్ము సందేశం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని భారతదేశానికి రెండవ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మేధావి, ప్రఖ్యాత రచయిత, గొప్ప రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ ఉపాధ్యాయునిగా తాను పోషించిన పాత్రని అన్నింటికంటే మిన్నగా భావించారు. అత్యంత ఆదరణ పొందిన రాష్టపతుల్లో ఒకరైన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకు ఒక సందర్భంలో మిమ్మల్ని శాస్త్రవేత్తగా గుర్తుంచుకోవాలా, రాష్టపతిగా గుర్తుంచుకోవాలా అనే ప్రశ్న ఎదురైంది. తనను ఒక ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని డాక్టర్ కలాం సమాధానమిచ్చారు. సామర్థ్యం, నైతిక విలువలే ఉపాధ్యాయులను పూజనీయులుగా మారుస్తాయి. అలాంటి వారినే విద్యార్థులు దైవంగా భావిస్తారు, వారినే ఆదర్శంగా తీసుకుంటారు. తమ సంతానం మాదిరిగానే విద్యార్థులను కూడా ఉపాధ్యాయులు ప్రేమించాలని మన ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. వారిని సమానంగా న్యాయభావంతో చూడాలని, విద్యార్థులపై కోపం ప్రదర్శించకూడదని, సహనంతో ఉండాలని తెలియజేస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి వారి సామర్థ్యానికి అనుగుణంగా బోధించాలని నిర్దేశిస్తున్నాయి. అలాంటి గురువులను గౌరవిస్తూ ఆచార్య దేవోభవ అనే కాలాతీత సందేశాన్ని దాదాపు 3 సహస్రాబ్దాల క్రితం నాటి తైత్రీయ ఉపనిషత్తుల్లోని శిక్షావళి అందిస్తోంది. ఎంతోమంది వివేకవంతులైన, ప్రేమ నిండిన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పొందడం నాకు కలిగిన గొప్ప అదృష్టం. కొన్ని సందర్భాల్లో పాఠశాల సమయం ముగిసిన తర్వాత సైతం తమ గృహాల్లోనే వారు మాకు పాఠాలు చెప్పేవారు. మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. 7వ తరగతి తర్వాత పై చదువుల కోసం మా ఊరి నుంచి బయటకు వెళ్లిన మొదటి అమ్మాయిని నేనే. ఆ తర్వాత భువనేశ్వర్లో చదువుతున్నప్పుడు నా ఉపాధ్యాయుల నుంచి అపారమైన ప్రేమను, ప్రోత్సాహాన్ని పొందగలగడం నాకు దక్కిన భాగ్యం. నా ఉపాధ్యాయుల గురించి ఎంతో వినయంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను, ఎందుకంటే వారి కథ, ప్రేమ, అంకితభావం ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థిలో అపరిమితమైన సామర్థ్యాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పగలరు అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రోత్సాహం అందించే తోడ్పాటుతోనే జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే అత్యున్నత లక్ష్యాలను సాధించే విశ్వాసాన్ని విద్యార్థులు వృద్ధి చేసుకోగలుగుతారు. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా తమ ప్రవర్తన, ఆదర్శాల ద్వారా ఫలప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన కళను, నైపుణ్యాలను సైతం విద్యార్థులకు నేర్పిస్తారు. విద్యా ప్రయాణంలో విద్యార్థికి మార్గదర్శిగా, శ్రేయోభిలాషిగా, స్నేహితునిగా, సహ ప్రయాణికునిగా ఉపాధ్యాయులుంటారు. మంచి ఉపాధ్యాయుడిని తీర్చిదిద్దే సూక్ష్మం ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి సంప్రదాయాల ద్వారా మనకు లభించింది. అది నేటి కాలానికి సైతం వర్తిస్తుంది. 1000 క్రితం మహాకవి కాళిదాసు తన మాళవికాగ్నిమిత్రం నాటకంలో అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండడంతో పాటు దాన్ని ఇతరులకు అందించగల సామర్థ్యమున్నవారే మంచి ఉపాధ్యాయుడని రాశారు. ఒక ప్రసిద్ధ సంస్కృత సూక్తి మనకిలా చెబుతోంది, సర్వత్రా విజయం ఇచ్చేత్ శిష్యత్ ఇచ్చేత్ పరాజయం. ఎక్కడైనా విజయాన్ని కోరుకోవచ్చు, కాని శిష్యుని ముందు ఓటమిని కోరుకోవాలని దానర్థం. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన ప్రోత్సహించడం, వారిలో ఆసక్తిని రేకెత్తించడం, తర్కాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించడం, నిర్ణయ సామర్థ్యానికి పదును పెట్టడం, వారు సాధికారత సాధించిన వ్యక్తులుగా ఎదగడానికి సాయపడడం, ఇవే బోధనకు ఉన్న అత్యంత ఉపయోగకరమైన, ప్రతిఫలాన్ని అందించే అంశాల్లో కొన్ని. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విద్య ద్వారా మాత్రమే విజయవంతమైన వ్యాపారవేత్తలు, ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, సృజనాత్మకత ఉన్న కళాకారులు, ఆధునిక సవాళ్లకు వినూత్న పరిష్కారాలు అందించే పౌరులను సిద్ధం చేయగలం. బోధనంటే వృత్తి మాత్రమే కాదు, అది ఒక ప్రతిజ్ఞ. అది ఉద్యోగం లేదా పని కంటే ఎక్కువ. అది మానవాళిని తీర్చిదిద్దే పవిత్రమైన కార్యం, భవిష్యత్ తరాలకు ప్రకాశవంతమైన మార్గాన్ని అందించే ఉన్నతమైన బాధ్యత. బోధనకు సంబంధించిన నా జ్ఞాపకాలు నాకు ప్రత్యేకమైన సంతృప్తినిస్తాయి. నేను ఒడిశాలోని రాయరంగపూర్లో ఉన్న శ్రీ అరబిందో ఇంటిగ్రల్ పాఠశాలలో చిన్నారులకు బోధించాను. వివిధ పాఠ్యాంశాలను బోధించడంతో పాటు సంగీత ప్రదర్శనలకు, క్రీడలకు, నాటకాలకు వారిని సిద్ధం చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేదాన్ని. స్వతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం మా సన్నాహాలను ఆ సమయంలో పిల్లల ఆనందోత్సాహాలను గుర్తు

0: తెలుసుకుంటే ఈనాటికి నాకెంతో సంతోషం కలుగుతుంది. విద్యార్థులను అందమైన ప్రదేశాలకు విహారయాత్రలకు తీసుకెళ్లడంలోనూ జంతువులు, పక్షులు, చెట్లు, మొక్కల ప్రపంచాన్ని ఆటలు అన్వేషణ ద్వారా వారికి పరిచయం చేయడంలోనూ గొప్ప సంతృప్తిని, అర్థాన్ని కనుగొన్నాను. పాఠశాల విద్య పూర్తయి ఏళ్లు గడిచినా ఇప్పటికీ నా విద్యార్థులు వారి కుటుంబ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. నా విద్యార్థుల్లో చాలామంది పేర్లు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. వాటితో పాటు మేం వారిని పిలిచినా మారు పేర్లు కూడా గుర్తున్నాయి. నా విద్యార్థుల నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. బాలల నుంచి తక్షణమే స్పందించే గుణాన్ని, ఆసక్తిని ఉపాధ్యాయులు నేర్చుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్రపతిగా 2వ సంవత్సరాన్ని నేను పూర్తి చేసుకున్నప్పుడు రాష్ట్రపతి భవన్ ఆవరణలోని పాఠశాల విద్యార్థులతో సమయం గడిపాను. అప్పుడు వారికి పర్యావరణ పరిరక్షణ గురించి వివరించాను. నేను ఎల్లప్పుడూ విద్యార్థులను కలవడానికి, వారి ఆలోచనలను, అభిప్రాయాలను అర్థం చేసుకోవడానికి ఆసక్తి చూపుతాను. వారు పంచుకునే విషయాలు నాకు గుర్తుండిపోతాయి. సుమారు 11 ఏళ్ల క్రితం నేను మా ఊరిలో ఒక గురుకుల పాఠశాలను స్థాపించాను. ఆ పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన బాలలు చదువుకుంటారు. వారిని కలుసుకునేందుకు అప్పుడప్పుడు ఆ పాఠశాలను సందర్శిస్తూ ఉంటాను. ఏడాది జూన్ 20వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా ఆ బాలలతో సమయం గడపడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం నాతో పాటు పాఠశాలను సందర్శించి వారిలో స్ఫూర్తిని నింపారు. ప్రధాన్ని కలుసుకున్న అసాధారణ అనుభవం వారికి చిరకాల స్ఫూర్తినిచ్చేదిగా నిలిచిపోతుంది. వారి అభివృద్ధిని చూడడం నాలో ఒక ప్రత్యేకమైన, అర్థవంతమైన భావనను నిలుపుతుంది. విద్యనందించే బాధ్యత ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితం కాదు. తమ ప్రవర్తన, విజయాల ద్వారా బాలలకు ఆదర్శంగా నిలిచేవారు కూడా నేర్చుకోవడానికి, స్ఫూర్తికి విలువైన వనరుగా ఉంటారు. తమ పిల్లలను చదువుకోవడానికి పంపేప్పుడు ఉపాధ్యాయులపై అత్యంత విశ్వాసాన్ని తల్లిదండ్రులు, సంరక్షకులు ఉంచుతారు. విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకుంటారని, వారి భద్రత, అభివృద్ది విషయంలో అత్యంత శ్రద్ద తీసుకుంటారని వారు నమ్ముతారు. తమపై ఉంచిన ఈ పవిత్రమైన నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి ఉపాధ్యాయుని ధర్మం. ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన, నడవడిక బాలల్లో భయాందోళనను కలిగించకూడదు. వారి మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదు, లేదా వారిలో ఎలాంటి న్యూనతాభావం పెరిగేలా చేయకూడదు. విద్యార్థులను తమలాంటి ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేలా ఉత్తమ ఉపాధ్యాయులు దోహదపడతారు. తమ విద్యార్థులను మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యత ఉపాధ్యాయులదే. తమ ఆలోచనలో, చేతల్లో నైతికతను పాటిస్తూ సంపదను, కీర్తిని సాధించే విద్యార్థులే ఉపాధ్యాయుని విజయానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తారు. సామాజిక సమ్మిళత్వమే కేంద్రంగా అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యం దిశగా భారత్ స్థిరంగా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో మన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాల గొప్పదనాన్ని గౌరవించే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని మానవాళి సంక్షేమానికి కృషి చేసే, అంత్యోదయ ఆదర్శాన్ని నిలబెట్టే, పర్యావరణాన్ని, సకల జీవరాశులను పరిరక్షించే, వ్యక్తిగత సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేసే, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో ముందుకు సాగే విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రతి పౌరునికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంకితభావం, నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులను సమున్నతంగా గౌరవిద్దాం. చిత్తశుద్ది కలిగిన ఉపాధ్యాయుల కృషితో నేర్చుకోవడాన్ని నిరంతరం కొనసాగిస్తూ భారత్ అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: ఇప్పటి వరకు మీరు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందేశం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా 101.3 FM వివిధ భారతి. మనము నమ్మినాటి హరివెల్లులో సమ్మను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎస్ఎంఎస్ఎస్ అయితే వస్తూ ఉన్నాయి. ఐస్ నీటిపై ఎందుకు తేలుతుంది అని అడిగాను. సో దానికి జవాబుగా నేను నా ఆన్సర్ ని రివీల్ చేసేస్తున్నాను అనమాట. ప్రతి దానికి డెన్సిటీ అనేది ఉంటుంది కదా, కదా, డెన్సిటీ అంటే సాంద్రత. ఎస్, ఐస్ అనేది ఐస్ కి కూడా ఒక సాంద్రత అనేది ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది. సో ఐస్ సాంద్రత వాటర్ సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి అది తేలుతుందనమాట. ఒకవేళ ఎక్కువగా ఉంటే అది మునిగిపోతుంది, అదనమాట ఆన్సర్. ఇప్పుడు కొత్త విషయం అయితే తెలుసుకున్నాం కదా. అండ్ మెసేజెస్ వచ్చాయి, అవి ఎలా వచ్చాయి చూద్దాము. ఐస్ సాంద్రత నీటికన్నా తక్కువగా ఉండటం వలన అంటూ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్. ఐస్ డెన్సిటీ ఇస్ లెస్ దాన్ వాటర్, సో ఇట్ ఇస్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ అంటూ గాజుల రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి మనకు మెసేజ్ పంపించారు. సాలిడ్ ఐస్ హ్యాస్ అ లోయర్ డెన్సిటీ దాన్ అ లిక్విడ్ వాటర్. షరీఫ్ ఫ్రమ్ అద్దంకి సాంగ్ బాగా పాడారండి అంటూ మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ మార్నింగ్ ఆర్జే గారు. ఐస్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావటం వల్ల ఐస్ గడ్డ నీటిపైన తేలుతుంది. ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్, ఐస్ గడ్డలు నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయంటూ రమేష్ గారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన్ నుంచి గడ్డ కట్టినప్పుడు నీటి సాంద్రత తగ్గిపోవటం వల్ల ఐస్ నీటిపై తేలుతుంది అంటున్నారు. సూపర్. నెక్స్ట్ ప్రశ్నకు సమాధానం అంటూ మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి మనకు కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇవి ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయా. హురవకొండ నుంచి ఈశ్వరయ్య నీరు ద్రవ రూపంలో ఉన్నప్పుడు ఐస్ తేలుతుంది అంటూ మెసేజ్ చేశారు. శుభోదయం గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్తో భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ పంపించారు. కెవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి నీటి సాంద్రత కంటే ఐస్ సాంద్రత తక్కువ కనుక అంటూ మనకు మెసేజ్ చేశారు. ఎస్, డెన్సిటీస్ అనేవి ప్రతి దానికి ఉంటాయి కాబట్టి వాటి డెన్సిటీ లెవెల్స్ ని బట్టి అవి ఫ్లోట్ అవ్వాలా లేదంటే మునిగిపోవాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు రెండు ప్రాంతాల్లో అంటే రీజియన్స్ రెండు వేరు వేరు అనమాట. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది క్వశ్చన్. సో మీకు ఆన్సర్ తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి. రెండు ప్రాంతాల్లో ఒకే సమయంలో పగలు రాత్రి ఎందుకు ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ తెలిస్తే 0862438 14 అనే నెంబర్కి నాకు ఎస్ఎంఎస్ పంపించండి. దానికంటే ముందు సూపర్ సాంగ్స్ మీకోసం. వండర్ఫుల్ బీట్ ప్రేమ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను, వింటూ ఆస్వాదించండి. ఈ పాటని గోపీసుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో పూర్ణాచారి గారి సాహిత్యంతో నరేష్ అయ్యర్ పాడి వినిపించారు. సో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి, నేను మీ ఆర్జే ప్రజ్ఞ.

నాకు కూడా చాలా అంటే చాలా గుర్తొచ్చాయి. అండ్ చిన్ననాటి మెమరీస్ తో పాటు చిన్నప్పుడు టీచర్ క్లాస్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా గుర్తొచ్చాయి. సో వాటిని మన ఈనాటి టీచర్స్ తో పాటు పేరెంట్స్ కి ఇంకా లిజనర్స్ అందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు చిన్నప్పుడు చెప్పిన ఆన్సర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఆన్సర్స్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఏమేమి పంపించారు చూద్దాము. రంగాచరణ్ గారు, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి, భూభ్రమణం వల్ల ఒక రాత్రి ఒకవైపు పగలు సంభవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. టీచర్స్ కి మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. విజయవాడ నుంచి నందు భూభ్రమణం గోళాకార ఆకారంలో ఉండటం వలన భ్రమణం అంటే తిరగడం అనమాట. సో అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు ఒకసారి రాత్రి ఒకసారి ఏర్పడుతుంది. అనంతపురం నుంచి అనురాధ, భూమి గోళాకారంగా ఉండటం వల్ల తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ, ఎక్వినాక్స్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. భూమి గుండ్రంగా ఉండటం తన చుట్టూ తాను తిరగడం వల్ల అంటూ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎర్త్ రొటేషన్ వివిధ భారతి విజయవాడ, అనౌన్సర్ వినయ్ అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నరేష్ లక్ష్మీ నరసింహ యాదవులు ఊరదాగా పోవటం వల్ల అంటూ, అంటే ఓకే ఇలా నీ ఆన్సర్ ని మనకి చాలా ట్రిక్కీగా పంపించారనమాట. వాళ్ళ ఆన్సర్ ఇలా పంపించారు. నెక్స్ట్ హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న మనకు మెసేజ్ పంపించారు. వెరైటీగా 1336 అంటూ మెసేజ్ చేశారు. బట్ ఆన్సర్కి ఏమీ రిలేటెడ్గా అనిపించలేదు కాబట్టి ఎనీవేస్.

నెక్స్ట్ మెసేజ్ అరుణ మనకు మెసేజ్ పంపించారు, రొటేషన్ ఆఫ్ ద ఇయర్స్, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. అందరూ కూడా చాలా చక్కగా ఆన్సర్స్ ని పంపిస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఆన్సర్స్ ని చక్కగా వాళ్ళు మళ్ళీ చదివి వినిపించుకోవటం వల్ల ఓకే ఇలాంటివి కూడా మనం చెప్పగలుగుతామనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీటిలోను నేల పైన కూడా జీవించే జంతువుల్ని ఏమంటారు? ఓకే, తెలుగులో చెప్పండి ఆన్సర్. నీటిలోను నేల పైన జీవించే జంతువుల్ని ఏమంటారు అనేది నా క్వశ్చన్. సో ఆన్సర్ కనుక మీకు తెలిస్తే నాకు ఎస్ఎంఎస్ పంపించండి 0862488114 నెంబర్కి. సో

ఎస్ వింటూ వినిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం 101.3 FM వివిధ భారతి అని నేను మీ ఆర్జే ప్రజ్ఞ. మనము ఇందాక అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా వచ్చిన మెసేజెస్ అయితే ఒకసారి చదివేస్తాను. రంగాచార్యులు గారు టీచర్ కాలనీ హిందూపూర్ నుంచి ఆంఫిబియన్స్ అంటూ ఉభయచరాలు అంటూ మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అలానే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. నెక్స్ట్ అలానే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ వృత్తికే మణి మక్కుటం అంటూ ఎవరు మనకి మెసేజ్ పేరు అయితే రాయలేదు. ఓకే నెక్స్ట్ ఆంఫిబియన్స్ అంటూ మనకు కవిత జోష్ణవి మోహిత్ బెంగళూరు నుంచి ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఉభయచరాలు. ఓకే దేశరాజు వెంకట సాయి గాయత్రి మనకు సత్తుపల్లి నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఏంటి స్నేక్ వాటిని ఏమంటారు అని అన్న, ఏ జీవులు ఉంటాయి అని అనలేదు చిన్నారావు గారు. నెక్స్ట్ అలానే గుడ్ మార్నింగ్ ఆర్జే మేడం, ఉభయచరాలు అంటారు అంటూ ఎర్రమిల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, విజయవాడ నుంచి నందు ఉభయచరాలు అంటూ మనకు మెసేజ్ పంపించారు. అండ్ చాలా మంది రియాక్టారు. అనంతపురం నుంచి అనురాధ కప్పలు ఉభయచరాలు అంటూ మెసేజ్ చేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ ప్రజ్ఞ మ్యామ్, ఆన్సర్ ఆంఫిబియన్స్ అంటూ కర్ణు కూర్ణ తల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. మూసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేశారు. ఉదయ నెక్స్ట్ మనకి ఎల్ఐసి కాలనీ నెల్లూరు ప్రసాద్ గారు మనకు మెసేజ్ పంపించారు ఉభయచర జీవులు అంటూ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ పంపించారు. నెక్స్ట్ త్రిమూర్తులు గుప్తా గారు మనకి హ్యాపీ టీచర్స్ డే చెప్తూ ఉన్నారు. భాస్కర్ పెడన కంగ్రాచులేషన్స్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ టీచర్స్ డే. నీళ్లలో జీవించే జీవులు ఆంఫిబియన్స్ ఉభయచరాలు అంటారు అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ వీకెండ్ అండ్ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ నేను కూడా మళ్ళీ మిమ్మల్ని మీట్ అయ్యే వరకు మీ అందరికీ చెప్పేస్తూ ఉన్నాను టాటా బై బై. అండ్ నెక్స్ట్ ఆర్జే కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్, హ్యాపీ చారిటీ డే కూడా ఈరోజు. అండ్ మీ ఆర్జే ప్రజ్ఞ సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. టాటా బై బై, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ రాకింగ్. బై గైస్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతీయ న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట్రంలో మంచినీటి చెరువులు సరస్సుల పునరుజ్జీవనానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎంతగానో దోహదం చేస్తోందని, 50 కోట్లతో జిల్లాలో చెరువుల అభివృద్ది పనులు ఇప్పటికే పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేరళంలోని కొల్లం జిల్లాలో ఉన్న ప్రసిద్ద అమృతపురి ఆశ్రమాన్ని మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతానందమయ్యతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోని కాళీ ఆలయంతో పాటు అమృత విశ్వవిద్యాపీఠం క్యాంపస్, ఆయుర్వేద కళాశాలల్ని సందర్శించారు. రాష్టంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. 2027-2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఈ నెల 1 నుంచి రాష్టంలో పర్యటించిన కేంద్ర బృందం గత రాత్రి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చక్రధర్ బాబు ఇతర అధికారులతో సమావేశమైంది. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించేవారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాసులను ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండానే రాజమార్గ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. ఈ నెల 10-11 తేదీల్లో అమరావతి రాష్ట సచివాలయంలో 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. జీఎస్డీపీ, స్వర్ణాంధ్ర 2047, జిల్లాల వారి రోడ్ మ్యాప్, సంక్షేమం, సూపర్ సిక్స్, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కేరళంలోని త్రిశూర్ జిల్లాలో గత అర్ధరాత్రి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టిన ఘటనలో 8 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ప్రాంతంలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి మధురలో జన్మాష్టమి వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో తొలిసారిగా డ్రోన్ షో నిర్వహించారు. శ్రీకృష్ణుడి జననం, దివ్యలీలలను ఆకాశంలో 500 డ్రోన్లు ఆవిష్కరించాయి. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
4: ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती एफएम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:11 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

మరి ముందుగా ఈరోజు స్పెషాలిటీ ఏంటో మనందరికీ తెలుసు. ఈ రోజు టీచర్స్ డే అన్నమాట. ఎస్, గురువుల దినోత్సవం. అండ్ అందరికీ కూడా ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, మనకి చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన వాళ్లే కాదు, మనకి జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళందరినీ కూడా మనం గురువులుగా భావించి, మరి ఈ రోజు అలాంటి వండర్ఫుల్ టీచర్స్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ టీచర్స్ డే అండి. ఎస్, మరి నిజం చెప్పండి, మీరు కూడా స్కూల్లో ఎప్పుడన్నా హోంవర్క్ చేయలేదనుకోండి, రేపు మీ పేరెంట్స్ని తీసుకురా అని చెప్పి బెత్తం పట్టుకొని బెదిరించినటువంటి ఆ సార్ కానీ టీచర్ కానీ గుర్తున్నారా? లేదంటే క్లాస్ రూమ్లోకి వస్తూనే అలా ఒక మంచి స్మైల్తో అందరినీ పడేసేటువంటి, మాక్సిమం ఇంగ్లీష్ టీచర్సే ఉంటారు ఇలాగా, అలాంటి ఇంగ్లీష్ టీచర్ మీకు గుర్తున్నారా? ఫార్ములాలు మర్చిపోవచ్చేమో కానీ మనకు జీవితాన్ని నేర్పించిన ఆ గురువులను ఎప్పటికీ మరవలేము. అలాగే మట్టిగా ఉనల్ని మనల్ని తెచ్చి, అంటే మట్టి లాంటి మనల్ని తెచ్చి ఆలోచన చక్రంపై నిలిపి ఈరోజు సమాజంలో మనల్ని ఒక శిల్పులుగా నిలబెట్టింది ఆ టీచర్సే. వాళ్ళు క్లాస్లో చాక్ పేజ్ పట్టుకుంటే అది కేవలం బోర్డు మీద రాయడానికి మాత్రమే కాదు బాస్, మనలాంటి ఎంతో మంది భవిష్యత్తును, వాళ్ళ తలరాతలను మార్చడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాదు, పుస్తకాల్లో ఉన్న పాఠాలు ఎవరైనా చెప్తారు, కానీ గెలిచినప్పుడు వినయాన్ని, మనం ఓడిపోయినప్పుడు ఓటమిలో ధైర్యాన్ని నేర్పించిన వాళ్లే నిజమైన గురువులు. సో ఇలాగా ఈరోజు మన లైఫ్ ని మార్చేసినటువంటి ఎంతో మంది టీచర్స్ ఉంటారు కదా, సో మరి ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చేసుకుంటూ, మరి సినిమాల్లో కూడా ఇలాంటి టీచర్స్ మనకి ఖచ్చితంగా కనిపిస్తుంటారు, అండ్ వాళ్ళని చూడంగానే హే వీళ్ళచ్చం మన టీచర్స్ లానే ఉన్నారు కదా అని మనం కూడా గుర్తెచ్చుకునేటువంటి కొన్ని మంచి క్యారెక్టర్స్, మెసేజ్ ఉన్నటువంటి కొన్ని సినిమాల గురించి ఈరోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో.

పగురు స్లోలి చిరు సంపెసగురు నాడు కట్టా ప్రేమ నగరు నేడు నీదే ఛాన్సు బ్రదరు అద్దరిపోయే పిల్ల ఫికరు

ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే టీచర్స్ డే సందర్భంగా మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, క్లాస్ రూమ్ లో టీచర్స్ మనకి ఎలా గుర్తుంటారు, స్క్రీన్ మీద కూడా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఇలా బ్లాక్ బోర్డ్ ముందు అలా టీచర్స్ లాగా కనిపించగానే ఎంతో మందిని ఇంప్రెస్ చేసినటువంటి కొన్ని మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో గురువు అంటే అసలు ఎలా ఉండాలి, సమాజంలో ఆయనకు దక్కేటువంటి గౌరవం ఏంటి అనేది చూపించినటువంటి ఎవర్ గ్రీన్ క్లాసికల్ మూవీ బడిపంతులు అని చెప్పుకోవచ్చు. నటరత్న ఎన్టీఆర్ గారు ఇందులో ఒక నిజాయితీ గల స్కూల్ మాస్టర్ గా అద్భుతంగా నటించారు. జీవితాంతం ఎంతో మంది పిల్లలను గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఒక మాస్టర్ గా, అలాగే వృద్ధాప్యంలో సొంత పిల్లల వల్లే ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది కన్నీళ్లు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఇందులో భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు అనే ఈ పాట ఉంది చూసారా, ఇప్పటికీ కూడా ప్రతి స్కూల్లో మార్ మోగిపోతూనే ఉంటుంది. మరి ఆ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

ఇలా టీచర్ గొప్పదనాన్ని మరొక విధంగా మనకి చూపించినటువంటి చిత్రం సుందరకాండ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా పేరు మనకి వినగానే గుర్తొచ్చేది మన విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన వేసినటువంటి లెక్చరర్ పాత్ర అనమాట. అండ్ ఒక అమ్మాయి, ఇప్పుడు చాలా కామన్ గా చెప్తూ ఉంటున్నారు బట్ కానీ ఇది చాలా తప్పు కదా. సో ఒక అమ్మాయి క్లాస్ రూమ్ లోనే తన లెక్చరర్ ని ప్రేమిస్తే సదరు గురువు ఎంత హుందాగా క్రమశిక్షణతో ఆ పరిస్థితిని హ్యాండిల్ చేశాడు అనేది ఇందులో చాలా చక్కగా కామెడీని జోడిస్తూ ఎమోషనల్ గా చూపించి ముగించారు. గురువు స్థానానికి ఉండేటువంటి మర్యాదను కాపాడే ఒక ఆదర్శవంతమైన లెక్చరర్ గా వెంకటేష్ నటన అద్భుతం అని చెప్పచ్చు. అండ్ అంతేకాదు గీతా గోవిందం. సో ఈ సినిమాలో కూడా ఒక స్టూడెంట్ తనని అలా అప్రోచ్ అయినప్పుడు, అంటే లవ్ చేస్తున్నానని అప్రోచ్ అయినప్పుడు, సో హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, సో స్టూడెంట్స్ ని గురువులు ఎలా చూడాలి అనేటువంటి ఒక చక్కటి పాత్రను ఈ సినిమాలో విజయ్ పోషించాడు అని చెప్పుకోవచ్చు. సో అదే సినిమా గీతా గోవిందం అనమాట. సో మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే నేను మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం సుందరకాండ ఈ చిత్రం నుంచి ఒక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

0: సుబ్బరాజు
1: వచ్చాను సార్.
0: ఇబ్రహీం
2: ఇక్కడ ఉన్నా.
0: అశోకుడు చెట్టు నాటించెను, వనజా
3: వచ్చాగా,
0: పాకిజా
3: ఆయి

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, నిజంగానే మాస్టర్ సినిమాలో ఈ చిత్రంలో ఉన్నటువంటి పాటను వింటుంటే నిజంగా స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ, నిజంగా మళ్ళీ మళ్ళీ మనకి ఆ రోజులు తిరిగి రావు అనిపిస్తుంది కదండి. సో అలాగే ఇంకా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి రెండు చిత్రాల గురించి. అందులో ఒకటి ఠాగూర్, అండ్ ఇందులో యాంటీ కరప్షన్ ఫోర్స్ అధినేతగా అవినీతిపై పోరాడే ఒక పవర్ఫుల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో మన చిరంజీవి గారు కనిపిస్తారు. అలాగే సమాజంలోని లంచగొండితనాన్ని అంతం చేయడానికి ఆయన తన సొంత కాలేజీ విద్యార్థుల్ని ఒక సైన్యంగా మార్చుకుంటారు. క్లాస్ రూమ్ లో ఆయన దేశంలోని అవినీతి గురించి స్టాటిస్టిక్స్ చెప్తుంటే నిజంగా థియేటర్లో అలా చప్పట్లు మారు మోగిపోయాయంటే నమ్మండి. అలాగే గురువు ఆశయం కోసం, ఆయనను కాపాడడం కోసం వేలాది మంది విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాడటం ఈ సినిమా హైలైట్ అని చెప్పచ్చు. సో ఈ సినిమా ద్వారా మనకు చెప్పేది ఏంటి అంటే, ఒక మంచి గురువు కేవలం చదువునే కాదు సమాజం పట్ల సామాజిక బాధ్యతను కూడా నేర్పుతాడని చాటి చెప్పిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఠాగూర్.

ఇంకొక సినిమా మాస్టర్. సో ఈ సినిమాలో కూడా స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పు దారిలో వెళుతున్న వాళ్ళని కాలర్ పట్టుకుని మరీ సరైన దారిలోకి తెచ్చేటువంటి ఒక పవర్ఫుల్ లెక్చరర్ గా చిరంజీవి గారి నటన అద్భుతం అని చెప్పచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చేటువంటి ఈ మూవీ సాంగ్స్ అండ్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ ని సెట్ చేసిందని చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు మీ అందరి కోసం ఠాగూర్ ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో మరి వింటూ ఉండండి వివిధ్ భారతి FM పై విత్ యువర్ ఆర్జీ సమతా.

विविध भारती एफ एम 101.3। ఇంకా ఇలాంటి మూవీస్ అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే గురువు అంటే కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, ఓడిపోయిన విద్యార్థుల్లో నువ్వు గెలవగలవు అనేటువంటి నమ్మకాన్ని నింపేవాడు అని నిరూపించినటువంటి సినిమా గోల్కొండ హై స్కూల్. సో ఇందులో సుమంత్ క్రికెట్ కోచ్ గా ఒక గురువుగా కనిపిస్తాడు. ఆటతో పాటు క్రమశిక్షణను ఆత్మవిశ్వాసాన్ని నేర్పిస్తూ స్కూల్ గ్రౌండ్ ను కాపాడేందుకు విద్యార్థులను ఆయన ఎలా గైడ్ చేశారనేది ఈ సినిమాలో చాలా ఇన్స్పైరింగ్ గా చూపించారని చెప్పచ్చు. అండ్ అంతేకాదు, ఈ కాలపు విద్యా వ్యవస్థపై వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ మూవీ 2023లో రిలీజ్ అయినటువంటి సర్ ధనుష్ లెక్చరర్ గా ఈ సినిమాలో అదరగొట్టారని చెప్పచ్చు. విద్య అనేది ఒకళ్ళ సొత్తు కాదు, ప్రతి ఒక్కరి హక్కు అని ఈ సినిమా చాటి చెప్పింది. ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి ఎదురొడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించి వారి జీవితాలను మార్చేటువంటి ఒక గొప్ప గురువుగా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు. అండ్ అలాగే ఈ కథ మనందరినీ ఆకట్టుకుంటుంది. సో ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. సో వాటి గురించి ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం గోల్కొండ హై స్కూల్ ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మరి అదన్నమాట సంగతి. మరి మన వెండి తెరపై అలా మన హీరోలు చెప్పినటువంటి పాఠాలు సినిమా డైలాగులు మాత్రమే కాదు, సో మన జీవితానికి ఇవి కొన్ని దిక్సూచీలు కూడా అని చెప్పచ్చు. సో సినిమా ఏదైనా సరే, కథ ఏదైనా, చివరికి తేల్చింది ఒకటే అండి, డబ్బుతో కొనేటువంటి చదువు కేవలం తాత్కాలికం కావచ్చు, కానీ ఒక మంచి గురువు మన మనసుల్లో నింపేటువంటి జ్ఞానం ఉంటుంది చూసారా, అది శాశ్వతం. మనకు అక్షరాలు నేర్పించి సమాజంలో తలెత్తుకుని బ్రతికేలా చేసినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. కాబట్టి అలా రేడియో వినేస్తూనే మధ్యలో అలా మీ ఫోన్ తీయండి, అలాగే మీ జీవితాన్ని మార్చిన ఆ స్పెషల్ టీచర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళకి ఒక థ్యాంక్ యూ మెసేజ్ కానీ, కుదిరితే ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఇలా చేయండి. సో ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ సక్సెస్ ని చూసి కన్నవారి తర్వాత అంతగా సంతోషపడేది మీ గురువులు మాత్రమే కాబట్టి. సో మరి మన రేడియో స్టేషన్ తరపున కూడా ప్రపంచంలోని గురువులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ, మరి మరిన్ని ముచ్చట్లు మనమైతే తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. రాష్టం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంజ్యాడ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. నేటితరం నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. పసుపు సాగులో ఆధునిక పద్దతులను తెలుసుకునేందుకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కొయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధనకు అనుసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలిస్తారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి భక్తులు స్వామివారి ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేశంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. రాష్టంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. జాతీయ రహదారుల్లో టోల్ ప్లాజాలకు 20 కిలోమీటర్ల దూరంలోపు నివసించే వారు తమ వ్యక్తిగత వాహనాలకు ఫాస్టాగ్ లోకల్ పాస్లను ఇకపై టోల్ ప్లాజాలకు వెళ్లకుండా రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఆన్లైన్లోనే పొందవచ్చు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

12:08 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే మనకి తెలుసు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎన్నో రకాలు వచ్చేసింది కదండి, మెట్రోస్, బుల్లెట్ ట్రైన్స్, ఫ్లయింగ్ కార్స్, సో ఇవన్నీ మనకి తెలుసు. కానీ భారతదేశంలో 100 ఏళ్ల క్రితం నాటి, అంటే బ్రిటిష్ కాలం నాటి, అంతకంటే పాత కాలం నాటి రవాణా వ్యవస్థలు, ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇప్పటికీ కూడా లైవ్ గా నడుస్తున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుసా? సో అవి కేవలం మనుషుల్ని మోసేటువంటి వాహనాలు మాత్రమే కాదండి, కదిలే చరిత్ర శకలాలు కూడా. అండ్ భారతదేశంలో అత్యంత పురాతన రవాణా సాధనాలు, ఇంకా సజీవంగా ఉన్నటువంటి అద్భుత ప్రదేశాల గురించి ఈ రోజు అయితే మనం మాట్లాడుకుందాం మన మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఇలా ఈ రవాణా వ్యవస్థ అనగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేటువంటి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి చెప్పండి? ట్రైన్స్ కదండి. భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ ఎక్కడుందో మీకు తెలుసా? కోల్కతాలో. సో మీరు రోడ్డు మధ్యలో రైలు పట్టాలు, వాటిపైన నెమ్మదిగా వెళ్లేటువంటి రైల్ లాంటి డబ్బాలను అవేనండి ట్రామ్స్ అన్నమాట. సో వీటిని మన దేశంలో కేవలం కోల్కతా నగరంలో మాత్రమే చూడొచ్చు అనమాట. సో క్రీస్తు శకం 1883లో గుర్రాలతో లాగేటువంటి ట్రామ్ గా ప్రారంభమై ఆ తర్వాత 1902లో ఏషియాలోనే మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థగా ఇది రూపాంతరం చెందింది. నేటికి కోల్కతా వీధుల్లో 120 ఏళ్లకు పైగా పురాతనమైనటువంటి వింటేజ్ ట్రామ్ ప్రయాణం కనుక మీరు చేయాలి అనుకుంటే ఆ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది కోల్కతాలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ట్రామ్ వ్యవస్థ.

అన్నమాట. సో మరి అది సంగతి. మరి మీరెవరైనా ట్రావెల్ చేశారా కోల్కతాలోని ఈ ట్రామ్ లో? సో మరి ట్రామ్ లో ఒకవేళ మీరు కనుక ట్రావెల్ చేయలేకపోతే పర్లేదు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అలాగే చక్కటి విషయాలు అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. అండ్ ప్రతి మీ అందరి కోసం గంగోత్రి ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: I can't see any

विविध भारती एफ एम 101.3। మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఇంకా ఏ దేశాల్లో అంటే మన దేశంలో ఏ ప్రాంతాల్లో ఉంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ మరి ఇంకా చెప్పాలంటే మన దేశంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైల్ 1883 ఏప్రిల్ 15 ముంబైలోని బోర్బందర్ నుంచి ఠాణే మధ్య నడిచిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 170 ఏళ్లు దాటినా కూడా ఈ సబ్ అర్బన్ రైల్వే నెట్వర్క్ నిరంతరాయంగా కోట్లాది మంది ప్రయాణికులను చేరవేస్తూ భారతదేశంలోని అత్యంత పురాతనమైన అలాగే బిజీయెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గా నిలిచింది. సో ఇలాంటి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Vintanaru Vivid Bharati FM 101.3. FM 101.3.

0: भारती एफएम 101.3 विंटनारो विविध भारती एफएम 101.3
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాట్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, అందులోనూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే కొండల మధ్య నుంచి అలా పొగలు కక్కుకుంటూ వెళ్లేటువంటి ట్రైన్ ని మీరు ఎప్పుడైనా చూసారా? సో బ్రిటిష్ వారు 1881లో నిర్మించినటువంటి డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. సో ఇప్పటికీ అక్కడ శతాబ్దం నాటి పాత స్టీమ్ ఇంజన్ సహాయంతోనే పర్యాటక రైళ్లను నడుపుతున్నారన్నమాట. సో ఈ ప్రయాణం మనల్ని నేరుగా అలా పాత కాలానికైతే తీసుకెళ్తుంది అని చెప్పచ్చు.

0: ఎస్ మరి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ అలాగే సో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా ఓల్డెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నటువంటి ప్లేసెస్ గురించి. సో అలాంటి మరొక ప్లేసే వారణాసి అలాగే కేరళలో ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్ అనమాట. సో మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైనటువంటి రవాణా మార్గం జల రవాణా అని చెప్పుకోవచ్చు. సో వారణాసిలోని గంగానది ఘాట్ల వద్ద అలాగే కేరళలోని అలెప్పి బ్యాక్ వాటర్స్ లో ఇక్కడ గ్రామాల్లో ఇప్పటికీ కూడా మోటార్స్ తో అవసరం లేకుండా కేవలం అలా చేత్తో నడిపేటువంటి పురాతన శైలి చెక్క పడవలను రోబోట్స్ ను స్థానిక ప్రజలు పర్యాటకులు వాడుతున్నారనమాట. సో వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎలా ప్రయాణించారో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది, అదైతే మనం చూడొచ్చు అనమాట. సో మరి అది సంగతి. మన దేశంలో ఆధునిక వాహనాలు ఎన్ని వచ్చినా కూడా ఈ పాత తరం రవాణా సాధనాలు ఇచ్చేటువంటి కిక్కును చూసారా, అది వేరే అని చెప్పొచ్చు. సో ఇవి కేవలం ప్రయాణ సాధనాలు కావు, మన చరిత్రకు మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ అలా నిలిచి ఉన్నాయన్నమాట. సో ఇది ఇవాళ మన మీకు తెలిసే ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ మరి ప్రోగ్రామ్ లో అయితే మనం మీట్ అవుదాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫై.
3: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ టీచర్లుగా ఎంపికైన వారితో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై

రాష్ట స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశమైంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు రాష్ట జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఉపాధ్యాయులకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు విశాఖ జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి గోవిందరావు తెలిపారు. సింధు నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు లద్దాఖ్లోని ఉప్సీ ప్రాంతంలో భారత్ తొలి రాతి చెక్ డ్యాంను నిర్మించింది. సిమెంట్ను వినియోగించకుండా రాతితో చేపట్టిన ఈ నిర్మాణంతో నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో నీటి కొరత ఎదుర్కొంటున్న స్థానిక గ్రామాలకు సాగునీరు అందే అవకాశం సుగమమైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించి భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఎగుమతుల కోసం మాత్రమే ఈ కామర్స్ సంస్థలు తమ సొంత సరుకును నిల్వ ఉంచుకోవడానికి వీలు కల్పిస్తూ కొత్త నిబంధనలు నోటిఫై చేసింది. ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద నూతన అగ్నిమాపక వాహనాన్ని శాసనసభ్యులు బి రాధాకృష్ణయ్య ఈరోజు ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ వాహనం అగ్ని ప్రమాద సమయాల్లో వేగంగా స్పందించి ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్టం అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. రాష్టంలోని సంప్రదాయ హస్తకళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు కళాకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. హస్తకళాకారులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, శిక్షణకు షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని అన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: పోని, మరికొంచెం త్వరగా పోని. బాడీ మాత్రం బేషుక్గా కనపడుతుంది, టైర్లు మాత్రం రీటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బు.

0: బాగుందయ్య ఈ ముసలాయన, వచ్చేది మగపెళ్లి వారు కబుర్లా ఆడుతూ కూర్చోక ఈ కండువా వేసుకొని వీధులకు ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా

0: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
1: బాబాయ్ నీ ఫేస్ అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి. వధువు వస్తున్నది.
0: కొంచెం ఏజ్డ్గా ఉంది.

0: వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావా కనుక్కోండి దొరిగారు.
2: పాటటమ్మా, పాడేస్తే పోలా.

ఎస్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. సో పురుషులు మహిళలు ఇద్దరు సమానమైన గౌరవం అవకాశాలకు అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగ పరంగా ఆలోచన పరంగా కూడా ఇద్దరిలో కొన్ని సహజమైనటువంటి తేడాలు ఉంటాయన్నమాట. మరి ఆ తేడాల్లో మహిళలకు కొన్ని బలాలు కూడా ఉన్నాయి. సో అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రామ్ లో. సో లేడీస్ అనగానే ముందు గుర్తొచ్చేది ఏంటి, మల్టీ టాస్కింగ్ చాలా ఈజీగా చేస్తారు. ఒకేసారి అనేక బాధ్యతలను నిర్వహించేటువంటి సామర్థ్యం గురించి చెప్పుకోవాలి. ఒక మహిళ ఇంటిని చూసుకోవడం, పిల్లల బాధ్యతలు నిర్వహించడం, ఉద్యోగం చేయడం, కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తుంచుకోవడం ఇలాంటి అనేక పనులను సమన్వయం చేస్తుంది. అయితే ప్రతి మహిళ ఇలా ఉండాల్సిన పనే అని అనేటువంటి నియమం ఏం లేదు. కానీ జీవితంలో అనేక పాత్రలను నిర్వహించేటువంటి వారు ఎంతో మంది మనకు స్ఫూర్తిదాయకం అవుతారు. మరి అలాంటి విషయాలు విశేషాలన్నీ మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ పెళ్లి చేసుకుందాం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలోని రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై, ఖేల్ కూద్ కే అందర్ బహుత్ రుచి

0: ने लग जाएगा। मैदान में वो खेला तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है। आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व कर रहे हैं, कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा। पूरे शिक्षा जगत से ये कहना चाहता हूँ कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े। बचपन मरने नहीं देना चाहिए। टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे।
1: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా ఉపాధ్యాయులు సమాజానికి వినియముకగా నిలుస్తున్నారని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలతో పాటు విలువలను బోధిస్తూ క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో రాష్ట స్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట వ్యాప్తంగా 175 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా పాఠశాల విద్య నుంచి 79, ఇంటర్మీడియట్ నుంచి 24 మంది, సాంకేతిక విద్య నుంచి 14, విశ్వవిద్యాలయాల నుంచి 35 మంది, కళాశాల విద్య నుంచి 17 మందిని, అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీల నుంచి 6 అధ్యాపకులను ఎంపిక చేశారు. దేశానికి బాలలు గొప్ప మానవ వనరులని, వారి సంరక్షణ, హక్కులు, పునరావాసం కోసం బాలల న్యాయ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. బాలల న్యాయ చట్టం 2015 అమలులో దశాబ్దం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై రాష్ట స్థాయి సంప్రదింపుల సదస్సును విజయవాడలో ఈరోజు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాలల న్యాయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ,
2: Amongst firstly the government departments, which include police authorities, women and child development, social welfare education departments, and their collaboration with the judiciary, civil society organizations, state legal services authorities, district legal services authorities, they all play a crucial and pivotal role. Each one of them is that vital cog in the wheel. One cog does not perform, the whole machinery collapses.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ చర్చించింది. ఎస్సీ ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ది కోసం 4 అంచెల కార్యాచరణ అమలుపైన చర్చించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతం అయినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి 14 స్పెషల్ సెషన్ కోర్టులు, ఒక ప్రత్యేక కోర్టు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీ, శిక్షణా కార్యక్రమాల ద్వారా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 1.35 కోట్లను కేటాయించిందని ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. ఆయా కళారూపాలను బట్టి శిక్షణ నెల రోజుల నుంచి 2 పాటు ఇవ్వనున్నారని తెలిపారు. జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన హస్తకళారూపాలను తయారు చేస్తున్న కళాకారులను గుర్తించి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కార్యక్రమాలకు మొదటి విడతగా 1.01 కోటి రూపాయలను నిధులు మంజూరు అయ్యాయని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు వరాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. విద్యుత్ ఛార్జీలను కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సత్ఫలితాలను ఇస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 1040 మంది, అలాగే ఎస్సీ ఎస్టీలకు సోలార్ ద్వారా విద్యుత్ను ఉచితంగా అందిస్తుండగా సబ్సిడీ ద్వారా మరో 450 మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేస్తున్నారు.

0: పేర్కొన్నారు. కరెంటు బిల్లులను కట్టలేని పరిస్థితి నుంచి తాము తేరుకుని ఉచిత కరెంటును పొందడమే కాకుండా విద్యుత్ను విక్రయించుకునే స్థితికి వచ్చామని లబ్దిదారులు అమర్నాథ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: నా పేరు అమర్నాథ్. ప్రధానమంత్రి సూర్య గారి యోజన కింద విద్యుత్ సబ్సిడీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ నేను తీసుకోవడం జరిగింది. 3 కిలోల వాట్స్ చార్ స్కీమ్ ద్వారా సుమారు నెలకి 1000 రూపాయల పై చేలుకు నేను ఆదాయం చేకూరింది. నాకు స్కీమ్ వల్ల దగ్గర దగ్గర 75,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు నేను కృతజ్ఞతను తెలియజేస్తున్నాము.
0: రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో 13 జిల్లా పరిషత్ ఉండగా జిల్లాల విభజనతో ఈ సంఖ్యను 28కి పెంచారు. ఆయా జిల్లాల పరిధిలోని మండలాలు ఇతర వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మలేరియా నిర్మూలనలో రాష్ట్రం అమలు చేస్తున్న వినూత్న విధానాలపై కేంద్ర నిపుణుల బృందాల ప్రశంసలు లభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2027 నుంచి 32 వరకు జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ 1 నుండి ప్రొఫెసర్ కామిని మెండిస్, నిర్మల్ జో నేతృత్వంలోని నిపుణుల బృందాలు అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. గుంటూరు జిల్లా మంగళగిరి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబుతో బృందాల సభ్యులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవేర్ వ్యవస్థ ద్వారా కేసుల నిర్వహణ, ముఖ్యమంత్రి డాష్బోర్డు ద్వారా వ్యాధులపై నిఘా, గిరిజన ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ, ఫీడర్ అంబులెన్స్ సేవలు, ఫ్రైడే డ్రైడే నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రశంసించినట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఓటర్లకు సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఈరోజు రేపు అదనపు ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హస్తకళారూపాల తయారీలో కళాకారులకు మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్ల తయారీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చేనేత, జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో రాష్టస్థాయి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న

0: विविध भारती FM 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
0: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం తెలుసుకుంటున్నాం కదా. సో మరి స్త్రీలు అలాగే పురుషులు ఇద్దరు సమానమైనటువంటి గౌరవానికి అవకాశానికి అర్హులు. అయితే శారీరకంగా భావోద్వేగ పరంగా ఆలోచన పరంగా ఇద్దరిలో ఉన్నటువంటి కొన్ని సహజమైన తేడాలు స్త్రీలకు బలాన్ని ఇస్తాయన్నమాట. సో అలాంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే అండర్స్టాండింగ్ ఎమోషన్స్, ఎమోషన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడంలో కూడా స్త్రీలు ముందుంటారు. మాటల్లో చెప్పకపోయినా ఎదుటివారి ముఖం స్వరం ప్రవర్తనలో మార్పులను గమనించి వారి భావాలను అర్థం చేసుకునేటువంటి నైపుణ్యం చాలా మంది మహిళలు కనిపిస్తుందని చెప్పచ్చు. అందుకే కుటుంబాల్ని కలిపి ఉంచాలన్నా సంబంధాలను సంరక్షించాలన్నా ఇలాంటి ఎన్నో విషయాల్లో మహిళల పాత్ర చాలా ముఖ్యమైంది అని చెప్పచ్చు. అలాగే జీవితంలో ఎదురయ్యేటువంటి కుటుంబ బాధ్యతలను, వ్యక్తిగత సవాళ్లను, సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తిరిగి నిలబడేటువంటి మహిళల కథలు మనకు ఎన్నో కనిపిస్తాయి. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే స్త్రీలలో ఓర్పు అలాగే మానసిక ధైర్యం కూడా చాలా ఎక్కువే అని చెప్పచ్చు. నిజమైన శక్తి అంటే శారీరక బలం కాదండి, కష్టాల్లో కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడమే అసలైనటువంటి బలం, ధైర్యం. అండ్ వీటితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత అండి ప్రతి మీ అందరి కోసం సీను ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది.

మంచి నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడమే మాత్రం కాదండి, అందరి మాటలు వినడం, టీమ్ వర్క్, సమస్యలను అర్థం చేసుకోవడం, సో ఇవన్నీ కూడా ఇందులో భాగమే, లీడర్షిప్ లో భాగమే. సో రాజకీయాలు, విద్య, క్రీడలు, ప్రతి రంగంలోనూ మహిళలు గొప్ప నాయకత్వాన్ని చూపిస్తూ తమ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకుంటున్నారు. గర్భధారణ, ప్రసవం ఇలాంటి అనుభవాలు మహిళల శరీరాన్ని ప్రత్యేకమైనటువంటి జీవశాస్త్రీయ సామర్థ్యాలను చూపిస్తాయి. కానీ మహిళల యొక్క గొప్పతనాన్ని కేవలం మాతృత్వంతోనే కొలవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో తల్లి అయినా కాకపోయినా ప్రతి మహిళకు తనదైన ప్రతిభ, కళలు, సామర్థ్యాలు ఉంటాయి. ఎన్నో రంగాల్లో అసాధారణ విజయం సాధించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో ఎవరు గొప్ప కాదు అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ, సో వీరిద్దరిలో ఎవరు గొప్ప అనేది కాదండి, ఎవరి ప్రత్యేకతలతో వాళ్ళు సమాజానికి అవసరమైన వారే అని తెలుస్తుంది. ఇద్దరి ప్రత్యేక సామర్థ్యాలను గౌరవించినప్పుడే కుటుంబం అనేది బలపడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇది వాళ్ళ మన ధీర ప్రోగ్రామ్ అండ్ ప్రీతి మీ అందరి కోసం మరొక చక్కటి పాటతో వచ్చేసింది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: అండ్

0: గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
0: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
0: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: అఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: भारती एफएम 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సమయం చూస్తే 2:35 అయితే అయిపోయింది. అండ్ మరి మనం అయితే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు మన సందడి సందడి ప్రోగ్రామ్ లో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో ఆల్రెడీ లిజనర్స్ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో దాంతో పాటుగా మరి మీ ఆన్సర్స్ ని కూడా దయచేసి జత చేసి పంపించండి. ఓకేనా? సో మరి ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సాప్ నెంబర్ కి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ గాయం.

ఎస్ మరి మన సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది అని అడిగాను. అండ్ చూసేద్దాం మరి లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్స్. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనుష డేనియల్ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా

శుభాకాంక్షలు తెలియజేయండి మా తరపున అంటున్నారు. ష్యూర్ అండి, తప్పకుండా. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సకుబాయ్ గారు బాగున్నారా అంటున్నారు. ఎస్, నేనైతే చాలా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, సో ఆల్రెడీ జరిగిపోయినటువంటి పండుగలు రాఖీ, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, సో వీటి విషెస్ కూడా పంపించారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు మెసేజ్. ఓకే. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు నిజామాబాద్ నుంచి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. పెడనా జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఎస్, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మాధవి ఆంజనేయుల గారు భూతాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి గారు సత్తెనపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గౌతమ్ సాయి కరివేన బీసీ కాలనీ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు, సూపర్. అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు గారు, అలాగే పెద్దమస్తానరావు గారు పంపించారు ఆన్సర్, ఓకే. అండ్ అలాగే గడ్డం అంకయ్య గారు పందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి విలేజ్ ఐరాల మండల చిత్రూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అలాగే రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి పంపించారు, కానీ కాదండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.

ఓకే, సందడి సందడిలో నిండినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. చూసేద్దాం. రామళ్ళ కోట నుంచి అబ్దుల్ మన్నార్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ తల్లంపాడు గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే బిజలి వెంకటేష్ శ్యామల గారు ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటున్నారు. వేటపాలెం రామనగర్ నుంచి పొట్టు బాలసుబ్రహ్మణ్యం. అలాగే దేవంగ గారు చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ అనంతపూర్ అన్న నుంచి ఇమాంబి బలి భాష అక్తర్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గోర్లఖాన్ దొడ్డి నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత గారు పంపించారు రైట్ ఆన్సర్. అలాగే నంద్యాల జిల్లా కలమందలపాడు నుంచి ఖాసీ మూతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహబూబ్ నగర్ నుంచి కాదండి ఆన్సర్ అయితే. అండ్ అలాగే రాజశేఖర్ రాజు గారు బివి నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హ్యాపీ టీచర్స్ డే అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పార్థ సారథి గారు సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అశోక్ గారు గన్నవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి బరియంపేట నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల భానుముఖల నుంచి సర్దార్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు గారు కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ గారు అలాగే భూలక్ష్మి గారు వెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చిన్న

మస్తానరావు అలాగే పెద్ద మస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అంటూ పాపిలి రామ్మోహన్ రావు అమృతవల్లి గారు సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ పంపించారు. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం.

ఆకలి వేసినప్పుడు తనని తానే తినేసేటువంటి జంతువు ఏది? సో ఇదే కదా నేను అడిగినటువంటి క్వశ్చన్. అండ్ మరి రైట్ ఆన్సర్ వచ్చేసి పాము అనమాట. సో మెయిన్ గా పాములు, అలాగే ఆక్టోపస్లు కూడా. సో ఇలా యాక్చువల్గా ఏంటంటే జంతువులు వాటిని అవి తినాలి అని అనుకోవు, కాకపోతే ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు తమను తామే తినడాన్ని ఆటోఫాగి లేదా సెల్ఫ్ కానిబలిజం అంటారనమాట. సో దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏమవుతుందంటే పాముల యొక్క, పాములు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కాబట్టి, సో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు వాటి శరీర ఉష్ణోగ్రత కూడా బాగా పెరిగి జీవక్రియ వేగవంతమై వాటికి తీవ్రమైనటువంటి ఆకలి అయితే వేస్తుందట. సో అలాంటి ఆకలిగా ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి అబ్బా ఆకలి వేస్తే బుర్ర పనిచేయట్లేదు అనుకుంటాం కదా. సో అలాగే పాపం అవి కూడా దాన్ని తోక కదలడాన్ని చూసి అదేదో వేరే జంతువు ఎరా అనుకొని పొరపాటున అలా తినేస్తుంది తప్పించి దాంతో అది కావాలని తినడం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆక్టోపస్. ఆక్టోపస్ కూడా చాలా తెలివైన జీవులు, కాకపోతే ఇవి కూడా ఇలాగే ఇది స్ట్రెస్ కి లోనైనప్పుడు, ఇలా చిన్న చిన్న బోనుల్లో బంధించినప్పుడు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తాయి అనమాట. అండ్ ఏదైనా చిన్న బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అవి నీళ్ళలో ఉంటాయి కదా, సో అలా వచ్చినప్పుడు అలాంటి వాటి వల్ల జరిగినటువంటి విసుగు స్ట్రెస్ వాటి వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క టెంటికల్స్ ఉంటాయి కదా, ఆక్టోపస్ కి చేతులు ఉంటాయి కదా, సో వాటిని అదే కొనికి తినేయడం ప్రారంభిస్తుంది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి, టైంకి భోజనం చేయాలి. టైంకి భోజనం చేయకపోతే ఎంత పెద్ద జంతువు అయినా ఎలాంటి వాళ్ళైనా సరే ఆ స్ట్రెస్ కి బలైపోయి మనల్ని మనమే అంటే మనకి హాని చేసుకునేటువంటి పనులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి టైం టు టైం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది ఖచ్చితంగా టైంకి భోజనం చేయండి ఇదన్నమాట. సో మరి ఈరోజు టీచర్స్ డే కదా, సో టీచర్స్ డే సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి చాలా మంది టీచర్స్ ని చూసే ఉంటారు, స్కూల్ కాలేజ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో. అయితే టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు అనుకోండి, అసలు ఇది క్లాస్ రూమా లేకపోతే చేపల మార్కెటా అని అంటారు, ఖచ్చితంగా అంటారు ఏ టీచర్ అయినా సరే. లేదంటే క్లాస్ రూమ్ కంటే చేపల మార్కెటే బెటర్ అని అంటారు. సో ఇలాంటి పదాలు అనమాట. సో టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి? మరి ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ పంపించేసేయండి, వాట్సాప్ చేసేయండి 0866248114 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ మురారీ.

0: సమయం 3 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది

0: అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
1: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, మరి యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకే. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే. ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
2: इस पर सम्मानित किए जा रहे हैं बयासी शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक शिक्षण पहुंचाता है.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ ఎస్

చేశారు. ఈ ఎడిషన్ లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్ లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్ లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా నాలుగోసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్ కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి ఐదేళ్ల బాలుడితో సహా మరో ముగ్గురు భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్లియా, గోరఖ్పూర్, లఖింపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న దౌత్య విధానాలు, నాయకత్వ పటిమపై బెల్జియం ప్రధాని బార్ట్ డే వివర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని అత్యంత స్పూర్తిదాయకమైన తెలివైన నేతల్లో మోదీ అగ్రగామి అని అభివర్ణించిన ఆయన, మోదీతో భేటీ కావడం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్టంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ ద్వారంగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతాన్ని సర్వతోముఖంగా అభివృద్ది చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. హస్తకళాకారులకు మెరుగైన జీవనం, ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. హస్తకళారూపాల తయారీలో మరింత ప్రావీణ్యం పెంపొందించడంతో పాటు ఆధునిక డిజైన్లపై అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట వ్యాప్తంగా 770 మంది కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట పోలీసు క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీసు స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మలేరియా వ్యాధి నియంత్రణకు నిఘా వ్యవస్థ పెంచాలని, దోమల నిర్మూలన చర్యలను బలోపేతం చేయాలని కేంద్ర నిపుణుల బృందం సూచించింది. వికసిత భారత్లో యువత భాగస్వామ్యం కావాలని మై భారత్ పోర్టల్ ఏపీ డైరెక్టర్ కె వెంకట్ ఉజ్వల్ కోరారు. వచ్చే ఏడాది నిర్వహించే జాతీయ యువజనోత్సవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 ప్రారంభించిందని తెలిపారు. రాష్టంలో 3 అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నత కల్పించింది. వారాంతం కావడంతో తిరుమలగిరిలో భక్తులతో కిక్కిరిశాయి. దేశం నలుమూల నుంచి శ్రీవారి దర్శనం కోసం యాత్రికులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కొండపై తీవ్ర రద్దీ నెలకొంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితలావర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ శానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

भारती FM 101.3 మరి స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా సరే టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి డైలాగ్స్ ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం ఎంత మందికి స్కూల్ డేస్ గుర్తొచ్చేసాయో. సో సులోచన గారు కరీంనగర్ నుంచి సైలెన్స్ సో ఈ పదం అనమాట చెప్పారు. ఓకే, అండ్ పెన్ డ్రాప్ సైలెన్స్ అని ఎక్కువగా అంటూ ఉంటారట. అప్పుడన జోగరాజ కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ మా చిన్నప్పుడు చంద్రశేఖర్ రావు అనే టీచర్ ఉండేవారు. ఆయన తరచుగా వాడేటువంటి ఊత పదం థాయ్ బెండకాయ లేవరా అని అనేవాడట. ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు, సూపర్ అండి. అలాగే విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి వీపు విమానంలాగే మోగిపోయింది అనేటువంటి డైలాగ్ అంటున్నారు. ఓకే, సూపర్. అండ్ ఇంకా సైలెన్స్ సైలెన్స్ ఇలాగ రెండు సార్లు లేదంటే అండర్స్టాండ్ నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, సో ఈ పదాలు అంటున్నారు సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ కనకారావు గారు పెడ నుంచి సైలెన్స్ అనేటువంటి పదం ఎక్కువ మంది ఏంటి సైలెన్సే ఎంచుకున్నట్టున్నారు. ఓకే, అండ్ ఇంకా నందికొట్కూరు నుంచి సైలెన్స్ అంటారంటున్నారు ఇర్ఫాన్ గారు. ఓకే, అలాగే గాలిరెడ్డి గౌతమ్ సాయి హర్ష గారు పంపించారు కరివేదన నుంచి సైలెన్స్ అనేటువంటి పదం అంటున్నారు. అలాగే నరేష్ మర్సి విజయ మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఇది స్కూలా లేకపోతే సినిమా హాలా అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా ఎమ్మిగనూరు నుంచి గడిగ శ్రీనివాసులు గారు కూడా సైలెన్సే అంటున్నారు. అలాగే సాయి కుమార్ గారు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఇంకా నిజమా నిమ్మకాయల ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పు అంటూ ఓకే పంపించారు టెంపోరావు గారు మల్లారం విలేజ్ అండ్ మధిర మండల్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. ఓకే, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మా తెలుగు మాస్టర్ గారు అప్రాస్యపు వెధవల్లారా సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే, అండ్ ఇంకా సైలెంట్ గా చదువుకోమని చెప్పేవారు అంటూ నేను చదువుకునే రోజుల్లో స్కూల్లో ఇలా చెప్పేవారు. అండ్ 50-60 ఇయర్స్ బ్యాక్ అంటున్నారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు. సూపర్. సో మీరు చూసారా అలా ఇంకా మళ్ళీ చిన్న ఏజ్ కి వెళ్ళిపోయారు అనమాట అలాగా. అండ్ ఏంటి కాకి గోళ పడలేక చస్తున్నాను అంటారు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. అండ్ ఓకే సంత అంటారంట. ఓకే, అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి లంచ్ అయిందా అంటూ అలాగే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటున్నారు. సూపర్. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్పాడు నుంచి సైలెన్స్ అంటున్నారు. సో ఎక్కువ మంది టీచర్స్ వాడేటువంటి పదం సైలెన్స్ అని అర్థమైంది అనమాట. అండ్ అలాగే మంగళగిరి నుండి దామర్ల చిన్నమ్మస్తానరావు పెద్దమస్తానరావు గారు సో వాళ్ళు కూడా ఇది స్కూలా లేకపోతే బందెల దొడ్డ అని అనేవాళ్ళు అంటున్నారు. అండ్ మురళి గారు హాయ్ అంటూ పంపించారు. హాయ్ అండి. అలాగే కీర్తి రాజ్ కుమార్ గారు ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి కీప్ సైలెన్స్ మాట్లాడద్దు అంటున్నారు. కాసిం మూర్తిజావళి గారు కూడా నంద్యాల నుంచి. అలాగే మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి ఇది బడా లేకపోతే గుడా ఎందుకట్లా అరుస్తారు అని అంటారు అంటున్నారు. ఓకే, జాపా భూమేశ్వర గారు భూలక్ష్మి గారు వెల్లుల నుంచి సైలెన్స్ పిల్లలు అని అంటారట. ఓకే, రైజ్ యువర్ హ్యాండ్ బీ క్వైట్ ఈ పదాలు ఎక్కువగా యూజ్ చేస్తారు అంటున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఇదేమన్నా కూరగాయల మార్కెట్ అంటున్నారు అనంతపురం నుంచి అనురాధ గారు. సో ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో మరి చూసేద్దాం మరి మీ చిన్నప్పుడు అంటే ఇంకా లిజనర్స్ చిన్నప్పుడు వాళ్ళ టీచర్స్ ఎక్కువగా వాడే

ఉన్నటువంటి క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్స్ అయితే ఉన్నాయి. చూసేద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, సో మెసేజ్ చదివేశాను. అలాగే రాజుల నుంచి జయన్న గారు, నోటి మీద వేలు వేసుకొని అలాగే ఉండండి అని అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా సైలెన్స్ డోంట్ టాక్ అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు. అలాగే నో టాకింగ్, స్టాప్ టాకింగ్, సైలెన్స్ ప్లీజ్ అంటారు అంటున్నారు వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అండ్ అలాగే భయం ఉందా లేదా లేకపోతే వేషాలు వేస్తున్నావా అని అంటూ ఉంటారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు. అండ్ ఇంకా సో సర్దార్ గారు భానుముక్కల్ నుండి ఓకే పంపించారు ఆన్సర్. ఓకే. వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా రామన్నకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు బోర్డు వైపు చూసి నేను చెప్పేది వినండి అని అంటారు అంటున్నారు. సూపర్. అండ్ సూపర్ సాంగ్స్ అంటున్నారు గడ్డ మాంకే గారు బందర్పల్లి నెల్లూరు నుంచి. జాన్సన్ గారు విజయవాడ నుంచి సైలెన్స్ అని అంటున్నారు. ఉట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సైలెన్స్ అంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి సైలెన్స్ అంటున్నారు. అలాగే శరత్ గారు వల్లభనేని కానూరు నుంచి విజయవాడ నుంచి సైలెన్స్ అంటున్నారు. అండ్ అలాగే కామ్ గా ఉండండి అంటున్నారు. ఓకే. చిరునవ్వుతో ఇలా చెప్తారంటున్నారు జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట. ఓకే. ఉరవకుండ నుండి ఈశ్వరయ్య గారు సైలెంట్ గా ఉండండి అంటున్నారు. ఓకే. అలాగే శంకర్పల్లి శంకర్ గారు రెడ్డివారిపల్లి నుంచి పంపించారు. ఓకే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు నిశ్శబ్దంగా ఉండండి స్టూడెంట్స్ అని అంటున్నారు. ఓకే. పెడనా జోగానందరావు కాలేజ్ నుండి అప్పల్ రాజ్ గారు సో మంచి హుషారైన పాటలు ప్లే చేస్తున్నారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి అల్లరి చేయొద్దు, ఎక్కువగా అల్లరి చేయొద్దు అని చెప్పేవారు అంటున్నారు. ఓకే. దస్తగిరి సంధ్య గారు పొద్దుడు కడప నుంచి అరిస్తే తోళ్లు తీస్తా అని అనేవారు మా సార్ అంటున్నారు. ఓకే. భాస్కర్ గారు పెడన్ నుంచి సైలెన్స్ అందరూ హోంవర్క్ చేశారా అని అడుగుతారు అంటున్నారు. సూపర్. అలాగే ఇది బడా లేకపోతే సంత అని అంటున్నారు నంది కొట్టుకుని నుండి భాష గారు. అలాగే ఎమ్మిగనూరు నుండి గడిగే శ్రీనివాసులు గారు గప్చిప్ నోటి మీద వేలు వేసుకోండి అంటున్నారు. ఓకే. అలాగే ఏమిరా డిమ్మక అని అంటుండేవారు మా లెక్చరర్ అంటున్నారు నాని గారు మిర్యాలగూడ నుంచి. ఓకే. అండ్ ఇంకా కన్ను నుంచి తాతారావు గారు సో గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అండ్ ఇలాగే గాడిదే బుర్ర ఎక్కడుంది ఇంట్లో కూర్చోండి అని తిట్టేవారు, ఇలాంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చేవారు అంటున్నారు నెల్లూరు జిల్లా ఇనమడుగ నుంచి శ్రీ గారు చేబ్రోలు రామకృష్ణయ్య గారు. సో ఓకే. అండ్ అలాగే ఇది క్లాస్ రూమా లేకపోతే కూరగాయల సంతన అనేటువంటి పదాలు యూజ్ చేసేవారు అంటున్నారు. అలాగే జయం భాష గారు కర్నూలు నుంచి ఓకే దద్దమ్మలారా అని తిట్టేవారు అంటున్నారు. ఓకే. అండ్ ఇంకా అలాగే తేజేశ్వరి గారు శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కీప్ సైలెన్స్ అని అంటున్నారు. అండ్ అలాగే అనంతనాగ్ త్రివేణి గారు నిఖిల్ మణిదీప ముద్దుటూ నుంచి రేపు మీ పేరెంట్స్ ని పిలుచుకొని రా అని అనేవారు అంటున్నారు. అండ్ ఇంకా రవివర్మ గారు ఖమ్మం నుంచి ఇదేమైనా చేపలు సంత అని అనేవాళ్ళు అంటున్నారు. సో బెటర్ సురేష్ గారు నిర్మల వావెళ్ల నుంచి సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారనమాట. సో మరి ఇంకా వీటితో పాటు ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను మీ అందరికీ మీ స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తాయి అనమాట దెబ్బమ్మడికి. ఏంటో చూసేద్దాం.

టీచర్స్ ఎక్కువగా వాడేటువంటి పదాలు ఏంటి, నేను ఒక్కసారి అట్లా తిరిగిస్తే చాలు వెనకాల వెంటనే నాయిస్ మొదలైపోతుంది అని అంటుంటారు. అలాగే ముందుగా దృష్టి ఎక్కడికి వెళుతుంది అంటే లాస్ట్ బెంచ్. సో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంటారు. అలాగే సో దీంతో పాటు ఇంకా ఏమంటారంటే అందరూ ఒకవేళ నవ్వుతున్నారు అనుకోండి, ఎక్కడన్నా ఎవరైనా స్టూడెంట్స్ నవ్వుతుంటే ఏంటి నవ్వుతున్నారు, ఆ జోక్ ఏంటో చెప్తే మేమందరం కూడా నవ్వుతాం కదా అని అడుగుతారు. కానీ నిజంగా మనం జోక్ చెప్పామనుకోండి నెక్స్ట్ మినిటే గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అని కూడా చెప్పేస్తుండేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఇంకా వీటితో పాటు హోంవర్క్ బుక్ ఒకవేళ ఇంటి దగ్గర మర్చిపోయాను మేడం

అని చెప్పారనుకోండి, అన్నం తినడం మర్చిపోయావా అని కూడా క్వశ్చన్స్ అడిగేవారు. అలాగే రేపు మీ పేరెంట్స్ ని తీసుకురండి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పగానే ఇక అంతే సంగతులు, మన గుండెలో రైళ్లు పరిగెత్తేలా కదండి. అండ్ ఇంకా వీటితో పాటు ఒకవేళ క్లాసు వినడం నచ్చకపోతే వెళ్ళిపోండమ్మా, బయటికి వెళ్ళిపోండి అని కూడా చెప్పేవాళ్ళు. కానీ డేర్ చేసి ఎవరైనా అట్లీస్ట్ నిల్చునేవాళ్ళ లేదు. అండ్ దీంతో పాటు నా కెరీర్ లో మీ బ్యాచ్ వర్స్ట్ బ్యాచ్ అని చెప్పేవాళ్ళు. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇదే డైలాగు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్ కి చెప్తారని తర్వాత తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం అయిపోయింది లాస్ట్ 2 మినిట్స్ అని కూడా చెప్తూ ఉండేవారు. సో ఇవన్నీ కూడా టీచర్స్ ని కించపరచాలని మాత్రం అస్సలు కాదండి. మరొక్కసారి మన చిన్నప్పటి విషయాలన్నీ అలా గుర్తు తెచ్చుకునేటువంటి చిన్న ప్రయత్నం అనమాట. సో వివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి హాయ్ హలో అంటూ సో సైలెన్స్ అంటున్నారు. అండ్ ఆచార్య గారు ట్రైలర్ ముండ్ల తిన్న నుంచి పంపించారనమాట, సైలెంట్ గా ఉండండి అటెండెన్స్ వేస్తున్నాను అని అనేవారు అంటున్నారు. సో ఇదనమాట సంగతి. అండ్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం బాగా వినేటువంటి పదం అంటే ఇప్పుడు పిల్లల్ని జెన్జీ అంటున్నారు కదా, అసలు ఈ జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్? సో మరి మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేసేయండి 0866240814 ఈ వాట్సాప్ నెంబర్ కి. జెన్జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను జెన్జీ అని అంటారు. మరి మీరైతే వాట్సాప్ చేస్తూ ఆన్సర్ అయితే వింటూ మీ అందరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

ఎస్ మరి మన సందడే సందడిలో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి జెన్ జీ అంటే ఏ సంవత్సరంలో పుట్టినటువంటి జనరేషన్ ని అంటారు అని అడిగాను. అండ్ నరేష్, మెస్సీ, విజయ్ అండ్ ఫ్యామిలీ మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శ్రీనివాసరావు గారు మదిర నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు శ్రీ చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే జీ సింగవరం నుంచి నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, బివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే జయం భాష గారు అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే గౌతమ్ సాయి గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పుష్ప గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే తేజేశ్వరి శ్రీనివాసులు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి పంపించినటువంటి అనూష గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మీరు అలా చెప్తూ ఉంటే నిజంగానే నేను స్కూల్ కాలేజ్కి వెళ్ళొచ్చేసాను అంటున్నారు. సో ఓకే. అండ్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే నేతాజీ కుమార్ గారు సత్యవేదు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, పడన జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ అయితే చూసేద్దాం ఆఫ్టర్ షార్ట్ కమర్షియల్ బ్రేక్.

0: KFM 101.3.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. కలమందలపాడు నుండి ఖాసిం ముత్తుజావలి గారు కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, వివిధ భారతి కార్యక్రమాలు వింటూ చాలా చాలా బాగున్నాం అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కన్నయ్య గారు మామిడిగుంట్ల విలేజ్ ఐరాల నుండి కరెక్ట్ ఆన్సర్. జాపా భూమేశ్వర భూలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కాదండి, నాగేశ్వర ఆచారి గారు పంపించారు, బట్ ఆన్సర్ అయితే అది కాదు, నేను రివీల్ చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ అలాగే సామర్లకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మంచి మంచి పాటలు వినిపించారు అంటున్నారు, ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. అలాగే నందికొట్కు నుండి రఫీ గారు ఓకే రైట్ ఆన్సర్. అలాగే గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, ఆన్సర్ అయితే కాదండి. అలాగే దొర్నాల బాలాజీ గారు మనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి రమేష్ గారు, టైలర్ రమేష్ గారు. అలాగే మెకానిక్ వెంకటాచలపతి గారు కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు, సో క్వశ్చన్స్ బాగున్నాయి అంటున్నారు. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు బిట్రా నిర్మల సురేష్ వావిళ్ల నుంచి. అలాగే ప్రదీప్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మస్తాన్ ఫ్యామిలీ గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా రాజేష్ అంబిక ప్రేమ్ సాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అక్తర్ బలీ భాషా ఇమాంబి పంపించారు ఆన్సర్ ఓకే అండి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో జెన్జీ అంటే 1997 నుంచి 2012 వరకు, సో ఈ టైంలో పుట్టిన వాళ్ళని జెన్జీ అని పిలుస్తారనమాట. సో రేవతి రాజశేఖర్ వేదయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి ఈ రోజు మన సందడిలో లాస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. సో మరి జెన్జీ అంటే అర్థమైపోయింది కదా. మరి 1981 నుంచి 1996 ఈ కాలం మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీకు తెలుసా? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 1981 నుంచి 1996, సో ఈ మధ్య పుట్టినటువంటి జనరేషన్ వాళ్ళను ఏమంటారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసేద్దాం. ఎవరు పంపించారంటే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అలాగే శ్రీనివాసరావు గారు మల్లారం నుంచి రైట్ ఆన్సర్, మధిర నుంచి, మూసాపేట నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు కాదండి. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్, జయం భాష అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణయ్య గారు రైట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్న గారు, అలాగే నేతాజీ గారు తిరుపతి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, అలాగే దస్తగిరి సంధ్య పొద్దుటూరు నుండి మసాన్ గారు అనంతపురం నుంచి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్య భార్గవి గారు తాడిపత్రి నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అపల్ రాజు గారు పెడ నుంచి.

మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, అండ్ ఇంకా సంగ పుల్లయ్య గారు, నాగరాజు గారు, రవికుమార్ గారు, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అనంతపురం నుంచి రమేష్ అండ్ వెంకటాచలపతి గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, పెడన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగం గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే అనంతపురం నుంచి ఇమాంబి అండ్ వలీ భాష గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే జీ సంగవరం నుంచి నజీర్ నూర్జహాన్ గారు, అండ్ దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం విజయ సారీ హైదరాబాద్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, మధు ప్రసాద్ గారు తలంపాడు నుంచి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ ఇంకా ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోక్షిత్ రెడ్డి అనంతపురం నుంచి, కానూరు నుంచి తాతారావు గారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే నందికొట్కూరు నుంచి భాష గారు, అలాగే కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుంచి, అండ్ ఇంకా మార్కాపురం నుంచి దోర్నాల నుండి నీల మేనక్, సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి, అండ్ రేవతి రాజశేఖర్ గారు నెల్లూరు నుంచి, జాపా భూమేశ్వరరావు గారు వెల్లూరు నుంచి అలాగే పంపించారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి అప్పల్ రాజ్ గారు. అండ్ ఇంకా టీచర్స్ చాలా ఎక్కువ తొడపాసం పెట్టేవాళ్ళు అంటున్నారు, గుర్తు చేసినందుకు, చిన్నతనం క్లాసెస్ ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. రామళ్ళకోట నుండి దుబాయ్ భాష గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేష్ మెర్సి విజయ ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి, షో చాలా బాగుంది అండి అంటున్నారు. అలాగే మోహన్ బాబు గారు ముండ్రాయి గ్రామం నుంచి పంపించారు, ఓకే. అండ్ ఇంకా చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి పంపించారు, ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ అండి. సో మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సో మరి 1981 నుంచి 1996 ఈ మధ్యలో పుట్టినటువంటి జనరేషన్ వాళ్లను జనరేషన్ వై, జెన్ వై అని కానీ, లేకపోతే మిలీనియల్స్ అని కానీ పిలుస్తారు. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇది వాళ్ళ మన సందడి. హోప్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అల్లరి పిడుగు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని ఎంపీ శ్రీభరత్ అన్నారు. వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అకాడమిక్ చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్యార్థులకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ఈరోజు విజయవాడలో విద్యార్థుల నాయకత్వ లక్షణాల పెంపునకు డెమోక్రటిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు సంక్షేమంపై రాష్ట స్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట జిల్లా డివిజన్ స్థాయిలో ఎస్సీ ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లవాడైనా, రక్షణ సంరక్షణ అవసరమైన పిల్లవాడైనా, మన దృష్టి ఎల్లప్పుడూ ఆ పిల్లల సంక్షేమంపైనే ఉండాలని రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీసగిల్ అన్నారు. ఉపాధ్యాయుల సేవల్ని అవార్డులతో కొలవలేమని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడమే ఉపాధ్యాయులకు లభించే గొప్ప గుర్తింపు అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ప్రభుత్వానికి వివిధ శాఖల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని వృద్ధిపరచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు నేర్పాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ఉద్బోధించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించారు. బాపట్ల మండలం గోపాపురం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు.

0: भारती FM 101.3
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

4:04 అయితే అయిపోతుందన్నమాట. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే మనమైతే వినబోతున్నాం. అండ్ ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అంటే శ్రీదేవి. సో శ్రీదేవి గారి సాంగ్స్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. అండ్ సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: BFM 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: చూస్తున్నారు.
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చొని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతియో రాజీ సమత అండ్ మరి మనమైతున్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ హీరోయిన్ సాంగ్స్ అయితే వింటున్నాం మనం. సో మరి మనమైతే వింటున్నాం శ్రీదేవి గారు నటించినటువంటి చక్కటి చిత్రాల్లోంచి అద్భుతమైనటువంటి పాటలు అయితే మనమైతే వినేస్తున్నాం కదా. సో మరి ఇప్పుడైతే

0: विविध भारती एफएम 101.3।
1: अब्बा ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మరి కాసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. ఎస్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

0: మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో మానసిక ఆరోగ్యంలో పోషకాహారం పాత్ర ఏంటో తెలుసుకుందాము. మరి మీరందరూ కొంచెం రిలాక్స్డ్ గా కూర్చొని కేర్ఫుల్ గా విన్నట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే కాకుండా మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వారి లైఫ్ లో గొప్పగా ఎదగాలని, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం వారు చేసే పనులు కూడా శతాబ్దాల తరపడి గుర్తుండిపోతాయి. మనం కూడా అలా ఆశపడుతూ ఉంటాం, అలా కావాలని. అయితే ఇలాంటి గొప్ప వ్యక్తులు మానసిక ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది శారీరక ఆరోగ్యం, జ్ఞానంపై మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక అధ్యయనం ప్రకారం సూసైడ్ రేట్ పెరిగిందట. ప్రజల మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని ఈ సైకాలజిస్ట్ అంటున్నారు. అవసరమైన పోషణ అందించి మెదడును చురుగ్గా పెడితే ఇలాంటి వ్యాధులు దగ్గరికి రావనంటారు. న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెంటల్ హెల్త్. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజు మన డైట్ లో ఆకుకూరలు చేర్చుకోవాలని ఎక్స్పర్ట్స్ అంటారు, న్యూట్రిషనిస్ట్ అంటారు. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, మినరల్స్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్, వైటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆకుకూరల్లో విటమిన్ కే కూడా మెండుగా ఉంటుంది. విటమిన్ కే ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. మీరు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీ డైట్ లో పాలకూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర, ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. తాజా పండ్లు, బెర్రీస్ తినడం వల్ల మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి. దట్ మీన్స్ దే వర్క్ యాజ్ యాంటీ ఏజింగ్ ఏజెంట్స్. పండ్లు తినని వారితో పోలిస్తే పండ్లు తినే వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది, డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని మన రీసెర్చ్ చెప్తుంది. బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఫిష్. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెదడులో రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా జ్ఞాపక శక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జైమర్స్ వంటి వ్యాధులు దరికి చేరవు.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedback amc1@gmail.com. I repeat, feedback amc1@gmail.com.

0: mc1@gmail.com. మధ్య వయసు దాటుతున్నప్పుడు హిప్పో క్యాంపస్ పరిమాణం తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆ ప్రాంతం శక్తిహీనం కాకుండా పనితీరును మెరుగుపరుస్తుంది. చిన్న విషయాల్ని జ్ఞాపకం పెట్టుకోగలగడం, ఇతరులను ప్రేమించడం, విజయం సాధించేలా ఉత్సాహంగా ఆలోచించడం వంటి లక్షణాలు కోల్పోకుండా ఉండటానికి, మెదడును ప్రేరేపించడానికి ఫ్యాటీ యాసిడ్స్ దోహదపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాదం, వాల్నట్స్ ఎంతో మేలు చేశాయి. నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. మరోవైపు బాదం పప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇటీవల కాలంలో మానసిక వ్యాధులు అధికమవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటి నుంచి ఎక్కువ గారాభంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు ఎదుర్కోవాల్సిన రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ఏ పదార్థాలు తీసుకోవాలి, అవి తీసుకుంటే మనకు కలిగే ఉపయోగాలు ఏంటో నేను ఆల్రెడీ మీతో చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము కొన్ని ముడి పదార్థాలు లైక్ మిల్లెట్స్ తినడం మంచిది, తాజా పాలు. ఈ మధ్య ఏంటంటే అంతా సింథటిక్ మిల్కే, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. అలాగని బఫలోస్ దగ్గర నుంచి తీసుకున్నా కానీ వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. మరి ఎంతవరకు అది అడల్టరేటెడ్ లేకుండా ఉంటుంది అనేది నిజంగా ఇట్స్ క్వశ్చనబుల్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.
0: నెయ్యి, గోధుమలు, వెన్న, బూడిది గుమ్మడికాయ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే కదా. అలాగే చెప్పుకున్నాం మనం ఇవన్నీ తింటే మంచిది అని, కానీ మానేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే కలుషిత ఆహారం, అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం, రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇది మనం చెప్పాల్సిన పని లేదు, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. క్యాన్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, స్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. హాయిగా ఒక ట్రాలీ తోసుకుంటూ సూపర్ మార్కెట్ కి వెళ్తారు, అవసరం ఉన్నా లేకుండా అన్ని పెట్టుకుంటారు, వస్తారు, ఈజీ అవుతుంది కదా అని ఆ క్యాన్ అంతా ఓపెన్ చేసుకుని ఇంట్లో యూజ్ చేసుకుంటారు. కానీ దాంట్లో హై లెవెల్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆల్కహాల్ అయితే అసలు మంచిది కాదు, ఇది చెప్పాల్సిన పనే కాదు. మనం చెప్పినా చెప్పకుండా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ డేంజరస్ ఫర్ హెల్త్, స్పెషలీ బ్రెయిన్ హెల్త్. కాఫీ, టీస్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు, దీనివల్ల న్యూరో ట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుందట. టొబాకో ప్రొడక్ట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అస్సలు తీసుకోకూడదు. ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడడం కూడా మంచిది కాదు. ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం కూడా మంచిది కాదు. డీప్ ఫ్రీజర్ లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కువ పుల్లగా సార్ ఐటమ్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్. అండ్ దేర్ ఆర్ సమ్ రాంగ్ కాంబినేషన్స్, ఫ్రూట్ తో కొన్ని మీట్స్ తీసుకోవడము ఇలాంటివి కూడా రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్, ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. చేపలు తిన్న వెంటనే పెరుగు తినకూడదు అని ఒకటి ఉంది, ఎందుకంటే హాట్ అండ్ కోల్డ్ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు అంటారు. మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు ఏది మంచిదో లేదో తెలుసుకొని అవే యూజ్ చేయండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ మెంటల్ హెల్త్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. మీరేంటంటే దీన్ని ఒక్కసారి మీరు రివిజన్ లాగా చేసుకుంటూ ఉంటే నిజంగా ఇది మీకు మెదడుకు మేత అంటారు కదా, అలా మీ బ్రెయిన్ ని కూడా షార్ప్ గా పెట్టుకుంటుంది. అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్, వెన్ ఎవర్ యూఆర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీలో అలాగే ఉండిపోతుంది, అండ్ ఇట్ ఆల్సో విల్ హెల్ప్ అదర్స్. సో టిల్ నెక్స్ట్ టైం, హ్యావ్ అ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి సింహప్రియం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్పై సాయంత్రం ప్రసారాలు వింటున్నారు. సమయం 5 గంటలైంది. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం వంతవని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి వంతవని కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైన్లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. ఫోన్ చేయవలసిన నంబర్లు 0861233310, అలానే మరో నంబర్ 0861233312. సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు ఉంటారు. సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వింటారు. అనంతరం డాక్టర్ గారి సలహాలు, నేత్రదాన వారోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ కేఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిదర్శన్, నిర్వహణ శ్రీ తమ్మల నాగేశ్వరరావు. రాత్రి 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం చర్యలు వింటారు. రాత్రి 7:45 చిత్రసీమ స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

రేపటి ప్రసార విశేషాలు కూడా చూద్దాం. రేపు ఉదయం 7 గంటల 20 నిమిషాలకు శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తా విశేషాలు సంచిక వింటారు. ఉదయం 8:30 మనోరంజన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 9:30 నుంచి హలోబ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. 10:15 నుంచి ఆకాశవాణి వివిధ వార్త కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 5:05 వంతవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు లైవ్ లో ఫోన్ ద్వారా వారికి నచ్చిన పాటలు కోరుకుని వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. రేపు సాయంత్రం 6:30 గ్రామదర్శి కార్యక్రమంలో ముందుగా సమాచారం వెతుకుంటారు. అనంతరం విహారీ కృష్ణా జిల్లా మూవ గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. సమర్పణ శ్రీమతి శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమ్మన నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి ముద్రగీతం ఉంటారు. 7:15 పది పంటల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గురించి పశు వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య కిషోర్ గారు

తో పరిచయ కార్యక్రమంటారు పరిచయకర్త శ్రీ తమిళ నాగేశ్వరరావు. 7:40 చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు ఉంటారు. రేపు రాత్రి 8 గంటలకు అలవేజ్ కార్యక్రమంలో శ్రోత్ర వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు.

0: మీరింతవరకు ఈనాటి ప్రసార విశేషాలు విన్నారు.
1: ఏంటి బామ్మగారు, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు.
2: ఎక్కడికి లేదురా అబ్బాయి.
1: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
2: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
1: హా, అయితే
2: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
1: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
2: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. వనితవాణి.

0: అంతమని కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి.
1: హలో, నమస్కారం సార్.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: బెట్టగుంట నుంచి లక్ష్మి సార్.
0: లక్ష్మి గారు బెట్టగుంట నుంచి చెప్పండి, చాలా రోజులైంది, ఏ పాట విందాం?
1: నిండు మనసుల్లో.
0: నిండు మనసులు,
1: ఆపద మొక్కులు వాడ, ఓ వెంకటేశన పాట.
0: ఆపద మొక్కులు వాడ, ఓకే విన్నాం. మరి లక్ష్మి గారు మీరు కోరుకున్న పాటను.
1: సరే సార్,
0: మంచిదండి.

0: Dr. Rajashekar Eye Hospital Super Speciality Eye Care Center Kandi Operation Leku Chennai Madurai Vellanavasaram Lekunda Prapanchasthai Adhunika Operation Lu Ippudu Mana Nellurulo Dr. Rajashekar Eye Hospital Satya Sai Bhajana Mandiram Prakkana 3rd Main Road Ramurthy Nagar Nellore
1: వంతవని కార్యక్రమంలో మరోసారి మాట్లాడదాం. హలో, నమస్కారం అండి.
2: నమస్తే సార్, నా పేరు సుహాస్.
1: సుహాసిన గారు నెల్లూరు నుంచి.
2: ధర్మచక్రం వెంకటేష్ గారు.
1: ధర్మచక్రం వెంకటేష్
2: గారు చిన్న మాట ఆ పాట.
1: ఓకే, విన్నాం. మరి మీరు కోరుకున్న పాటను
2: సరే.
1: మస్తండి.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వంతవని కార్యక్రమంలో మహిళా శ్రోతల లెవెల్ ఫోన్ ద్వారా కొన్ని పాటలు వింటున్నారు. కార్యక్రమంలో మరో శ్రోతను పలకరిద్దాం.
2: హలో,
1: నమస్కారం అండి.
2: నమస్తే సార్.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను ఆయిషా,
1: జాకిర్ హుస్సేన్ నగర్ నుంచి. ఆయిషా గారు చెప్పండి, ఏ పాట విందా ఇవాళ?
2: ప్రేమకుడు రోజులో
1: మీరు కోరుకున్న పాటను విందాం మరి. అయితే మంచిదండి.

మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు లైవ్లో ఫోన్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30 అయింది. యువతరంగం

యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ముందుగా ఉద్యోగ సమాచారం చూద్దాం. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే షిప్ బిల్డింగ్ సెంటర్ ఎస్బిసి విశాఖపట్నం గ్రూప్ సి టెక్నికల్ నాన్ టెక్నికల్ నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి పదో తరగతి ఐటీఐతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షతో నియామకాలు జరుగుతాయి. పూర్తి వివరాలు చూస్తే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఈ విభాగంలో కళ్యాణ్ ప్రకటించింది. ఇందుకు పదో తరగతి ఫిట్ ట్రేడ్తో ఐటీ లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ లేదా తత్సమాన కోర్సు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఈ పోస్టుకు సంబంధించి పదో తరగతి అర్హతలో సాధించి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పదో తరగతి హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ శారీరక సామర్థ్యం మూడేళ్ల ఉద్యోగ అనుభవం మోటార్ మెకానిజం తెలిసి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఈ పోస్టుకు సంబంధించి పదో తరగతి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ మెకానిజం పరిజ్ఞానం మూడేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేస్తారు. ఉద్యోగ అనుభవం విద్యార్హతలు స్క్రీనింగ్ రాత పరీక్షలను షార్ట్లిస్ట్ చేసిన అనంతరం కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్టులకు అదనంగా ఎండ్యూరెన్స్ స్కిల్ టెస్టులను చేస్తారు. షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://sbcrecruitment.in వెబ్సైట్ మరోసారి https://sbcrecruitment.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ డిపిసిసి రెగ్యులర్ ప్రాతిపదికన 17 గ్రూప్ ఏ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఇంజనీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ ఉద్యోగ అనుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఉద్యోగ అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. పోస్టు చూస్తే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏఈ. ఇందుకు అర్హత చూస్తే ఇంజనీరింగ్ డిగ్రీ రెండేళ్ల ఉద్యోగ అనుభవం ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. అలానే సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎస్ఈఈ ఈ పోస్టులకు గాను మాస్టర్స్ డిగ్రీ సివిల్ ఎన్విరాన్మెంటల్ మెకానికల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఈసీఈ బయో మెడికల్ వాటర్ రిసోర్సెస్ రిమోట్ సెన్సింగ్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ హైడ్రాలజీ ఇందులో ఏదో ఒక దాంట్లో ఉత్తీర్ణ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 50 ఏళ్లకు మించకూడదు. ఎంపిక చూస్తే విద్యార్థులు ఉద్యోగ అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వారికి ఉద్యోగ అవకాశం దక్కుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఈ నెల 14. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://dpcc.delhi.gov.in వెబ్సైట్ మరోసారి డిపిసి

0: ncc.delhi.gov.in ఈ వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా, ఇందులో తాత్కాలిక ప్రతిపాదన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కన్సల్టెంట్ గ్రేడ్ 2, కన్సల్టెంట్ గ్రేడ్ 1, లిటరరీ ఫెస్టివల్ క్యూరేటర్, కల్చరల్ క్యూరేటర్, కంటెంట్ రైటర్, యంగ్ ప్రొఫెషనల్, హిందీ అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించారు. పోస్టులకు చూస్తే వేర్వేరుగా డిగ్రీ పీజీతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని వెబ్సైట్లో చూడవచ్చు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 10. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాలో ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://www.nbtindia.gov.in. వెబ్సైట్ మరోసారి https://www.nbtindia.gov.in వెబ్సైట్ ద్వారా ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్యక్రమంలో మరింత సమాచారం తెలుసుకునే ముందుకు పాట విందాం. ఆనందం చిత్రం కోసం పాటను అంటారు. అయితే అంతకన్నా ముందు ఓ ప్రకటన అంటారు.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.

0: டாக்டர் ராஜசேகர் ஐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: యువతరంగం కార్యక్రమంలో మరో ఉద్యోగ సమాచారం చూద్దాం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టుల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో 917, తెలంగాణ సర్కిల్ పరిధిలో 419 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 10వ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సైకిల్ తోకడం, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వయో పరిమితులు, సడలింపులు వర్తిస్తాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 9 సెప్టెంబర్. పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవల పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://indiapost.gov.in. వెబ్సైట్ మరోసారి https://indiapost.gov.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IEEE అగర్తల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత వివరాలు చూస్తే సంబంధిత విభాగంలో పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 10వ తేదీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://IIIT agartala.ac.in. వెబ్సైట్ మరోసారి https://IIIT agartala.ac.in. ఆసక్తి కలిగిన వారు ఈ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే మరో సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్ ఈ విభాగాల్లో ఖాళీలను ప్రకటించింది. ఆఫీసర్ విభాగంలో 28 పోస్టులు, మేనేజర్ విభాగంలో 118, సీనియర్ మేనేజర్ విభాగంలో

49 చీఫ్ మేనేజర్ పోస్టులను 10 ఖాళీలు ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించి ఆయా విభాగాల్లో డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయ పరిమితులు సడలింపులు కలిగిస్తారు. ఎంపిక ప్రక్రియ చూస్తే ఆన్లైన్ టెస్టు, అనంతరం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 25 సెప్టెంబర్. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఈ విభాగాల్లో ఖాళీలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, అలానే దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ https://bankofindia.bank.in. వెబ్సైట్ మరోసారి https://bankofindia.bank.in. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 25 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జీవితరంగం కార్యక్రమం తర్వాత మరో పాట విందాం. రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతమోహన్ అల్పించిన గీతం వింటారు.

మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు స్నేహితులు ఉన్నారు. ఆకాశవాణి సింహప్రయోజనం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కింద నుంచి రిలీవ్ అంటారు.

0: less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. సాంకేతికతల వల్ల కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కృత్రిమ మీద వచ్చినా టీచర్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈరోజు జరిగాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 10-15 ఏళ్ల తర్వాత విభిన్న భారత్ను చూడబోతున్నామని చెప్పారు. రాష్ట్రానికి దశా దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. తెలుగు జాతి అభివృద్ది గురువుల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఇష్టపడి చదువుకునేలా పిల్లలను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: స్టూడెంట్స్ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం స్కూల్లో ఉంటారు. మీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి, మీ క్లాస్ రూమ్ లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక శాస్త్రవేత్త ఉండొచ్చు, ఒక క్రీడాకారుడు ఉండొచ్చు, ఒక పారిశ్రామికవేత్త ఉండొచ్చు, దేశ నిర్మాత ఉండొచ్చు. వారిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత మీ మీద ఉందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా.
2: ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2029 లోపు మరో 3 డిఎస్సీ నియామక ప్రక్రియలను చేపడతామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిని సైతం పెంచుతామని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
4: ఎట్లయితే మొదటి డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించామో రాబోయే 3 డిఎస్సీలు అలానే నిర్వహిస్తాం. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కూడా పారదర్శకంగా నిర్వహించి ఏప్రిల్ కి ప్రొఫెసర్స్ కానివ్వండి, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ని నియమించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు అందిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా.
2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం రాష్ట సచివాలయంలో ఈ రోజు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి. 1 అక్టోబర్ నుంచి 2 డిఏలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 2022 నాటి సరెండర్ లీవ్లు జనవరిలో ఇవ్వాలని నిర్ణయించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రీస్టోరేషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్తులను పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు సైతం జిల్లా పరిషత్తులను మంజూరు చేశారు. విలువలతో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందించి దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి భీమవరంలో ఈ రోజు నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నవ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన విద్య అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి జీవితాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశ భవిష్యత్తును సైతం మార్చగలరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

0: భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కోర్మనాథ్ మాట్లాడుతూ, రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా పారదర్శకత ఉండేందుకు రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సర్వే మొదలు పెట్టే రోజున తప్పనిసరిగా సంబంధిత రైతు లేదా కుటుంబ సభ్యులు క్షేత్రస్థాయిలో ఉండాలని, సర్వే పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సరిహద్దుల నిర్ణయం రైతు సమక్షంలోనే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన, ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఈ పథకం దోహదపడుతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని లబ్దిదారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా తమకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లాకు చెందిన లబ్దిదారులు ఆకాశవాణితో పంచుకుంటూ,
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు గ్రాంట్ లబ్ధి పొందాము. ఇంతకు ముందు రేకింట్లో ఉండే వాళ్ళం వర్షం వచ్చేటప్పుడు కారిపోవడం వలన చాలా బాధలు పడ్డాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం.
0: పసుపు సాగులో ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు తమిళనాడులోని కోయంబత్తూరుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన 40 మంది రైతులు 7 రోజుల పాటు పసుపు పంట సాగు, పంట సంరక్షణ, అధిక దిగుబడుల సాధన కొనసరిస్తున్న ఆధునిక విధానాలను పరిశీలించనున్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ జెండా ఊపి రైతుల పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన రైతులు సంప్రదాయ సాగు పద్ధతులతో పాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుమల 4 మాడవీధులతో పాటు ఇతర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఈరోజు సివిఏఎస్వి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ మాట్లాడుతూ, గత బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాతావరణం. తమిళనాడు తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందన్నారు. భావితరాలను తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ సాధికారిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటితరం విద్యార్థులు భిన్నమైన ఆసక్తులు, ప్రత్యేక సామర్థ్యాలు కలిగి ఉంటారని, వారి ప్రతిభను గుర్తించి సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి సైతం ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి దశ దిశ చూపించే కీలక బాధ్యత ఉపాధ్యాయులదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం అంగీకరించింది. భూముల రీసర్వేలో రైతులను భాగస్వాములను చేయాలని, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని రాష్ట సర్వే రికార్డ్స్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ అధికారులను ఆదేశించారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. గుణవత్తాపూర్ణ శిక్షయైవ వికసిత భారతస్య నిర్మాణం సంభవేదితి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రఖ్యాపయత్. అత్రావసరే సా అష్టచత్వారింశత్ శిక్షకేభ్యః రాష్ట్రీయ పురస్కారానపి ప్రదత్తవతీ. ఛాత్రాణాం జీవన సంస్కారాయ పాఠ్యపుస్తకేభ్యః పరం గంతుం శిక్షకాన్ ప్రచోదయత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సహ బాలకేషు పటల దర్శన వ్యసనస్య న్యూనీకరణాయ క్రీడా బహిరంగ ప్రవృత్తినాం చ సంవర్ధనాయ ఆహ్వానం అకరోత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సాయం నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య శతాబ్దీ సమారోహం సంబోధయిష్యతి. భారతస్య ప్రధాన న్యాయాధీశ సూర్యకాంతః నవదిల్ల్యాం జాయమాని బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచే స్వస్థ అసహమతేః విమర్శ సంస్కృతేశ్చ మహత్వం ప్రతిపాదితవాన్. జలౌఘ ప్రభావితాయ నేపాల దేశాయ భారతేన 95 టన్ పరిమితా సహాయతా సామగ్రీ ప్రేషితా. అపి చ మహిళానాం ఏషియా చషక 20-20 ప్రతిస్పర్ధాయాః ఎ వర్గస్య అంతిమ రోమాంచక ద్వంద్వే అద్య రాత్రౌ దుబై నగరె చిర ప్రతిద్వంద్వినా పాకిస్తానేన సహ యోత్స్యతే భారతం. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః అద్య ఉదఘోషయత్ యత్ వికసిత భారతస్య స్వప్నః తదైవ సంపత్స్యతే యదా శిక్షా గుణవత్తాపూర్ణా సంభవిష్యతి. శిక్షక దివసావసరే నవదిల్ల్యాం ఆయోజితే 26,2000 రాష్ట్రీయ శిక్షక పురస్కార సమారోహే సంబోధయంతీ సా ప్రావోచత్ యత్ యః సమాజః శిక్షకానాం ఆదరం విదధాతి స ఏవ వస్తుతః ప్రగతిశీలః సమాజః మన్యతే. రాష్ట్రపతిః ప్రత్యపాదయత్ యత్ అస్మాకం సంవిధాని నిహితస్య సమానావసరస్య యథార్థ ప్రాప్తౌ శిక్షైవ సర్వోత్కృష్టం సాధనం వర్తతే. ప్రాథమిక విద్యాలయేషు ఛాత్రాణాం విద్యాత్యాగమానాంకస్య దూరీకరణే శిక్షకాణాం ప్రయాసాః ఏవ హేతుభూతాస్సంతి. సాన్యరూపయత్ యత్ శైక్షిక ఉత్కృష్టతా కౌశల సంవర్ధనం ఉద్యమితా చ రాష్ట్రస్య వికాసే నిర్ణాయకం యోగదానమావహంతి. భారతం జ్ఞానశక్తిం విధాయ జగతి కౌశలరాజధానిత్వేన ప్రతిష్ఠాపయితుం దేశస్య ప్రాథమికతా వర్తతే. సా ప్రతిపాదితవతీ యత్ జ్ఞానం శక్త్యాః మహత్తరః స్రోతః అస్తి. యజ్జనం స్వాతంత్ర్యేణ చింతయితుం సువిజ్ఞాతాన్ నిర్ణయాన్ గ్రహీతుం రాష్ట్రవికాసే సార్థకం అవదానం దాతుం చ సామర్థం ప్రయచ్చతి. రాష్ట్రపతివర్య అవదత్ యత్ కర్తవ్యనిష్ఠాః శిక్షకాః రాష్ట్రనిర్మాణస్య అగ్రిమపంక్తౌ తిష్ఠంతః శిల్పినః సంతి.
3: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्ष पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों के प्रयासों से संभव हो सकी है. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
2: రాష్ట్రపతినా నారీణాం అధికార సంరక్షణాయ సావిత్రీబాయి ఫులే మహోదయాయాః పావన స్మృతిరపి సప్రశ్రయం సముద్భావితా. అత్రావసరే రాష్ట్రపతి మహోదయా రాష్ట్రీయ శిక్షక పురస్కారాన్ సమర్పయత్. 27 రాజ్యేభ్యః 7 కేంద్రశాసిత ప్రదేశేభ్యః కేంద్ర సర్వకారస్య 6 స్వాయత్త సంఘటనేభ్యశ్చ చితాః 48 విద్యాలయీయాః అధ్యాపకాః एतान पुरस्कारान प्राप्तवन्तः. सहैव राष्ट्रपतिः उच्च शिक्षण संस्थानानां अथ च पॉलिटेक्निक संस्थानानां 21 प्राध्यापकेभ्यः राष्ट्रीय सम्मानं प्रायच्छत्. प्रधानमंत्री नरेंद्र मोदी अध्यापकान् समाहूतवान् यत् ते केवलं पाठ्यपुस्तकेषु आत्मानं न बद्ध्वा छात्राणां जीवन संस्कारे बाल्यभावस्य सुरक्षायै महत्तरं दायित्वं निर्वहेयुः. గతదిన నవదిల్ల్యాం రాష్ట్రీయ శిక్షక పురస్కార విజేతృభ సహ సంవాదం కురవన్ శ్రీమోదీ ఏతాన్ విచారాన్ న్యరూపయత్. సామాజిక సంచారపటలే అస్య సంవాదస్య కతిపయాన్ దృశ్యక్షణాన్ సంయోజ్య ప్రేషితే కస్మిన్ సందేశే ప్రధానమంత్రిణా విశేషతయా బలం దత్తం యత్ శిక్షకాః సునిశ్చినుయుః यत् प्रत्येकस्मिन् छात्रे विद्यमानः बालकः सदा सजीवः तिष्ठेत् तदर्थं शिक्षकाः स्वान्तर्गतमपि बाल्यभावं रक्षयेयुः सः प्रत्यपादयति यत् बालकेषु वास्तविकपरिवर्तनमानेतुं शिक्षकाः केवलं पाठ्यक्रमे सीमिताः न भूत्वा तेषां समग्रजीवनेन सह एकी भवेयुः
4: शिक्षा जगत से ये कहना चाहते कि हमें पहले से ज्यादा किताबों से बाहर निकल करके सिलेबस से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़ेगा बचपन मरने नहीं देना चाहिए और बचपन बनाए रखने का सबसे बड़ा काम टीचर कर सकते टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे
2: स्वास्थ्य सामाजिक प्रकरणेषु कथयन् श्रीमोदी बालकेषु प्रवर्धमानां पटल दर्शन व्यसनं प्रति गभीरां चिन्तां प्रकटितवान् अस्य पटल व्यसनस्य उपशमनाय सः क्रीडा प्रोत्साहनं बहिः क्रीडा प्रवृत्तिः सर्जनात्मक कार्याणि च प्रभावशालिनः उपायाः सन्तीति व्याचारयत्
4: एक विषय है स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है मेरे मन में एक विचार आता है या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा खेल कूद मतलब वो वीडियो गेम नहीं एक्चुअली मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए
2: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ newsonair चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिक्षक दिवसावसरे राष्ट्रपतिनः द्रौपदी मुर्मू वर्यायाः एकं वशिष्टम् आलेखं सामाजिक संचार पटले प्रासारयत् स्वीये सन्देशे श्रीमोदी अलिखत् यत् अयम् आलेखः अध्यापन कर्म मानवतायाः नवनिर्माणस्य स्वतन्त्र चिन्तनस्य जिज्ञासा भावस्य च प्रवर्धनार्थं पवित्र कार्यत्वेन सविस्तरं प्रस्तौति सः न्यरूपयत् यत् राष्ट्रपतिः छात्रान् उत्तमं मानवरूपेण निर्मातुं शिक्षकाणां समाह्वानं कृतवती प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य सायं नवदिल्ल्यां श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्यस्य शताब्दी समारोहं सोत्साहं भागं भजिष्यति अत्रावसरे श्रीमोदी सभामपि सम्बोधयिष्यति दिल्ली विश्वविद्यालयस्य शीर्षघटकरूपेण प्रतिष्ठितः श्रीराम कॉलेज ऑफ कॉमर्स इत्येतत् भारतस्य उच्चशिक्षासंस्थानेषु अग्रगण्यः मन्यते विदेशमन्त्रालयः अवदत् यत् नेपालदेशस्य जलाप्लावितात् त्रिशूली आपणक्षेत्रात् पञ्चवर्षीय बालकेन सह इतोपि त्रयः भारतीयाः नागरिकाः रक्षिताः येन रक्षितानां भारतीयानां संख्या 179 अभवत् एमईए प्रवक्ता रणधीर जायसवालः ह्यः अवदत् यत् 75 यावत् भारतीयाः नागरिकाः लुप्ताः सन्ति प्रवक्ता अवदत् यत् गतमासस्य 26 दिनांके नेपालदेशे विनाशकारी आकस्मिक जलाप्लावनात् आरभ्य भारतेन नेपालदेशाय प्रायः 95 टन्मिता सहायता सामग्री प्रेषिता विदेशमन्त्रालयस्य प्रवक्ता अवदत् यत् नेपालस्य सर्वकारस्य आवश्यकतानुसारं भारतं नेपालाय निरन्तरं साहाय्यं प्रदास्यति भारतस्य मुख्यन्यायाधीशः सूर्यकान्तः अद्य स्वस्थमतभिन्नतायाः विचारविमर्शस्य च संस्कृतेः महत्त्वम् अधोरेखितवान् नवदिल्ल्याम् आयोक्ष्यमाणस्य ब्रिक्स मुख्यन्यायाधीशानां मञ्चस्य अंशत्वेन भारतस्य मुख्यन्यायाधीशेन अद्य ब्रिक्स सदस्यराष्ट्राणां सहभागीराष्ट्राणां च प्रतिनिधिमण्डलं सम्बोधितम् समयोचितं पूर्वानुमेयं च न्यायदानम् आवश्यकमिति सः अस्मिन् विषये बलं प्रदत्तवान् सः स्मरणम् अकरोत् यत् कथं नालन्दा विश्वविद्यालयः अत्यन्तं प्रख्यातं शैक्षणिककेन्द्रमासीत् यत्र समग्रविश्वस्य छात्राः संशोधकाः च विना कस्यापि भेदभावेन बाधया वा प्रवेशिताः आसन् महिलानाम् एशियाचषकविंशतिप्रतिविंशतिप्रतिस्पर्धायाः ए वर्गस्य अन्तिमरोमाञ्चकद्वन्द्वे अद्य रात्रौ दुबईनगरे चिरप्रतिद्वन्द्विना पाकिस्तानेन सह भारतं योत्स्यते इति वार्ताः

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా జిల్లా సమాచార వేదిక వింటారు. వెంకటాచల మండల కేంద్రంలోని స్వర్ణ భారత ట్రస్ట్ రజతోత్సవాలకు సిద్ధమైంది. September 7 ఉదయం 11:00 నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు స్వర్ణ భారత ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తెలియజేశారు. సోమవారం ఉదయం 11:00 వెంకటాచలం చేరుకోనున్న యోగి ఆదిత్యనాథ్ 11:30 అక్షర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమ నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 12:00 అక్షర విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. తర్వాత 14:00 స్వర్ణ భారత ట్రస్టుకు చేరుకుని రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నట్లు దీపా వెంకట్ తెలియజేశారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు జిల్లా వ్యాప్తంగా గురు పూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో తిక్కన పరంగంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమ్మ, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను వీరు ఘనంగా సన్మానించారు. సోమశిల హైలెవల్ కెనాల్ను పూర్తి చేసి మర్రిపాడు మండలానికి సాగునీరు అందించడమే తమ లక్ష్యమని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఈరోజు మర్రిపాడు మండలం డీసీపల్లిలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి 1,00,000,000 దేవాదాయ శాఖ నిధులతో మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని పురాతన గ్రామీణ దేవాలయాలను పునర్నిర్మించి ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి వాస్తవాలను ధృవీకరించిన అనంతరం బాధ్యతాయుతంగా వార్తలను అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా జర్నలిస్టులకు సూచించారు. ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు నిర్వహిస్తున్న 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రేపు కూడా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు జరుగుతాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దివ్యంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ శాఖ నిధులను సమకూర్చింది. 8,74,00,000 దేవాదాయ శాఖ నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రేపు ఉదయం 10:00 రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీదారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మీరింతవరకు జిల్లా సమాచార వేదిక విన్నారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
0: నేత్రదాన వారోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కేఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం ఉంటారు. సమర్పణ శ్రీ అభిదీసన్, నిర్వహణ శ్రీ తమ్ర నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మనతో పాటు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఉన్నారు, కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్లెక్టివ్ సర్జన్, రాజశేఖర్ ఐ హాస్పిటల్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వారితో మాట్లాడి నేత్రదానం ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం కదా, మరి ఈ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించడానికి కారణం ఏంటి?
3: సో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు అనేది మనము ప్రతి సంవత్సరం కూడా 25 August నుంచి September 8 వరకు జరుపుకుంటాము. సో నేత్రదాన పక్షోత్సవాలు అసలు ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన పెంచటం కోసం, నేత్రదానాన్ని పెంచటం కోసము మనము ఈ ఫోర్ట్నైట్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. సో నేత్రదానం చేయటం వల్ల ఎవరికి ఉపయోగము, అది ఎలా ఉపయోగిస్తారు అనేది ఆ ప్రజల్లో ఆ అవగాహన పెంచటం కోసమే ఈ కార్యక్రమం

0: కార్యక్రమాన్ని మనము జరుపుతాము. సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం, అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళకి మనము ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని, కార్నియాస్ ని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల, అది నల్లగుడ్డు మీద మచ్చ కావచ్చు, లేదా నల్లగుడ్డు మీద చీమ్ వల్ల కావచ్చు, లేదా నల్లగుడ్డులో డిస్ట్రోఫీస్ అంటే డీజనరేషన్స్ అంటామన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటి వల్ల చూపు అనేది బాగా మందగిస్తుంది. ఇటువంటి వాళ్ళకి నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని అమర్చడం జరుగుతుంది. దాన్నే మనము నల్లగుడ్డు మార్పిడి ఆపరేషను లేదా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటామన్నమాట. సో ఇట్లాంటి కార్నియల్ డిసీజెస్ వల్ల బ్లైండ్ అయ్యే పాపులేషన్ అది మిలియన్స్లో ఉన్నారు, కానీ మనకి ఐ డొనేషన్ అనేది దానికి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ హ్యూమన్ కార్నియా అనేది మనకి ఎక్కడ, అది ఆర్టిఫిషియల్గా అవైలబుల్ కాదు, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కాదు. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత స్వచ్ఛందంగా వాళ్ళు దానం చేస్తే ఆ కళ్ళలో ఉండే కార్నియాస్ ని, అంటే నల్లగుడ్డును మాత్రమే మనము ట్రాన్స్ప్లాంట్ చేయగలము. సో ఇది చేయాలి అంటే ఇది ప్రజలు స్వచ్ఛందంగా చేయాల్సింది. అందుకే వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే ఈ ఫోర్ట్నైట్ అనేది జరపడం జరుగుతుంది.
1: డాక్టర్ జ్యోతి గారు, మీరు నేత్రదానం గురించి చెప్తూ ఉన్నారు, మరి స్వచ్ఛందంగా చేయాలి అన్నారు, చేయాలి అనుకున్నటువంటి వ్యక్తి ఎవరిని సంప్రదించాలి?
0: సో నియర్ బై ఐ బ్యాంక్ కానీ ఐ కలెక్షన్ సెంటర్ కి కానీ కాల్ చేయొచ్చు. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషలీ బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కన్సెంట్ ఉండాలన్నమాట. సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు చనిపోక ముందు అది వ్యక్తపరిచి ఉంటే వాళ్ళకి అది చేయటానికి ఈజీగా ఉంటుంది. రెండోది, ఒకవేళ వాళ్ళ అనుమతి లేకపోయినా కూడా, అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక అది డొనేట్ చేయాలి అనుకుంటే ఐస్ వాళ్ళ నియర్ బై ఐ బ్యాంక్కి లేదా ఐ కలెక్షన్ సెంటర్కి ఫోన్ చేస్తే ఎస్పెషలీ విదిన్ 6 అవర్స్ లోపల కార్నియా అనేది బాగుంటుంది అనమాట. సో అది చేయాలి అనుకుంటే వాళ్ళ ఐ కలెక్షన్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ నియర్ బై ల్యాండ్ మార్క్, అంటే పేషెంట్ చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్, అది ఇల్లు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, అది ఎక్కడ ఉంది ఏంటి అనేది ల్యాండ్ మార్క్, చనిపోయిన కారణము, తర్వాత చనిపోయిన టైము, అవన్నీ కూడా వాళ్ళు ఫోన్లో ఐ కలెక్షన్ సెంటర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది.
1: అంటే చనిపోయిన తర్వాత అంటున్నారు, ముందుగా కూడా రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది?
0: ఎస్, ఒక వ్యక్తి చనిపోక ముందు కూడా ఐస్ డొనేట్ చేయాలనుకుంటే దే కెన్ ప్లెడ్జ్ దేర్ ఐస్ అనమాట. సో ప్లెడ్జ్ ఫార్మ్స్, డోనార్ ప్లెడ్జ్ ఫార్మ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి, మనకు ఆన్లైన్ లో కూడా ఉంటాయి అవి. సో విత్ అడ్రస్ మీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేస్తే ఫార్మ్స్, దే కెన్ ఈవెన్ డొనేట్ దేర్ ఐస్, అంటే ఆ కన్సెంట్ ఇచ్చినట్టు అనమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత ఐస్ కలెక్ట్ చేయొచ్చు అనేది.
1: సో ఒక్కసారి ఐ కలెక్ట్ చేసిన తర్వాత మరి ఏ విధంగా భద్రపరుస్తారు?
0: సో కార్నియాస్ కలెక్ట్ చేసిన తర్వాత యూజువల్ గా వాటిని ఎంకే మీడియం లేదా కార్నిజాల్ మీడియం అని అంటాం. అంటే మొత్తం కన్నంతా కూడా కలెక్ట్ చేయడం జరగదు, ఓన్లీ నల్లగుడ్డు మాత్రమే. నల్లగుడ్డు, దాని చుట్టూ ఉండే తెల్లగుడ్డు జంక్షన్ కూడా ఒక 2 mm స్క్లీరల్ రిమ్ అంటాం, కార్నియో స్క్లీరల్ రిమ్ అంటాం అనమాట. సో ఆ కార్నియల్ బటన్ ని మనము ఎంకే మీడియం లేదా కార్నిజాల్ మీడియం లో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంకే మీడియం లో మనకి 72 అవర్స్ వరకు అది స్టోర్ అవుతుంది కార్నియా, అంటే ఆల్మోస్ట్ 3 డేస్ ఉంటుంది. కానీ ద అర్లియర్ ద బెటర్ అంటాం, అంటే ఎప్పుడైనా కార్నియా కలెక్ట్ చేసిన తర్వాత ఎంత తొందరగా మనం దాన్ని పేషెంట్ కి ఉపయోగించగలిగితే సర్జికల్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. అదే విధంగా కార్నిజాల్ మీడియం అంటాం, దాంట్లో ఇంకా మనము ఎక్కువ రోజులు కార్నియాని భద్రపరచచ్చు, అంటే నల్లగుడ్డును భద్రపరచచ్చు, ఆల్మోస్ట్ 7 to 14 days. బట్ ఏదైనప్పటికీ కూడా, అంటే స్టోరేజ్ పీరియడ్ అనేది ఈ లేటెస్ట్ గా వచ్చిన ప్రిజర్వేషన్ మీడియం వల్ల ప్రొలాంగ్ అవుతుంది, కానీ ఎంత ఏ మీడియం లో స్టోర్ చేసినా కూడా ఎంత అర్లీగా మనము కార్నియాని కలెక్ట్ చేసి ఎంత అర్లీగా అది మనం పేషెంట్ కి ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే రిజల్ట్స్ అనేవి అంత బెటర్ గా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మరి నేత్రదానం చేయడానికి, అంటే ఒకసారి పార్థివ దేహం నుంచి నేత్రాలు కలెక్ట్ చేసేటువంటి సమయం 6 గంటలు మీరు చెప్పారు, ఈ లోపల నేత్రాలని ఏ విధంగా అంటే భద్రపరచాలంటారు?
0: సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆ రూమ్ లో ఫ్యాన్ అలాంటివి ఏమన్నా ఉంటే ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకు స్విచ్ ఆఫ్ చేయాలి ఫ్యాన్స్? ఎందుకంటే దానివల్ల కళ్ళు అనేవి డ్రై అయిపోతుంటుంది, ఎస్పెషలీ కార్నియా. అంటే ఆ రెప్పలు తెరుచుకొని ఉండటం వలన ఫ్యాన్ గాలికి కానీ అట్మాస్ఫియర్ వేడికి కానీ ఆ కార్నియాస్ డ్రై అవుతుంది. సో అందువల్ల కుదిరితే ఇంట్లో ఏదైనా యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంటే ఒక డ్రాప్ వేసి రెప్పలు మూసి చల్లటి నీళ్లలో పిండిన దూది కాటన్ ని ఆ రెప్పల మీద పెడితే మటుకు చాలా బెటర్. ఏసీ ఉండొచ్చు ఆ రూమ్ లో, ఏసీ పెట్టచ్చు, కాకపోతే ఆ బ్లోయర్ డైరెక్ట్ గా కార్నియాస్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి.

0: కానీ ఫ్యాన్ అలాంటివి స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది.
1: రైట్ డాక్టర్ గారు, మరి నేత్రదానం చేయడానికి వయసుతో నిమిత్తం ఉంటుందా?
0: సో నేత్రదానం చేయటానికి ఎవరైనా అర్హులే అండి, అది వయసుతో నిమిత్తం లేదు. చిన్న బిడ్డల నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్ ఏజ్ నుంచి 99 ఇయర్స్ 100 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా ఐస్ అనేది డొనేట్ చేయొచ్చు. ఎందుకు అంటే నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనము డిఫరెంట్ పర్పసెస్కి వాడతాం. కొన్ని అంటే క్వాలిటీని బట్టి, కొన్నిటినేమో థెరపెటిక్ కెరటోప్లాస్టీ అంటాం అనమాట, అంటే టీకేపీ అంటాం. కొన్నిటిని మటుకు ఆప్టికల్ లేదా పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీ అంటాము, లేదా డీసెక్ డాల్క్ అంటాము, అంటే ఇవన్నీ కూడా లామెల్లార్ కెరటోప్లాస్టీ అంటాం. సో ఆ టిష్యూ గ్రేడ్ని బట్టి, టిష్యూ క్వాలిటీని బట్టి మనము రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఉపయోగించడం జరుగుతుంది. సో ఏ ఏజ్ వారైనా కూడా కార్నియాస్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్.
1: రైట్ డాక్టర్ జ్యోతి గారు, అలాగే ఎవరైనా కూడా అంటే వ్యాధులు ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చా? ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనే ప్రశ్న వస్తే మీరేం చెప్తారు?
0: సో చాలా మందికి ఈ అపోహ ఉంటుంది, చాలా మందికి నేత్రదానం చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు చేయాలి అంటే చాలా డౌట్స్ ఉంటుంది. వాళ్ళకు హైపర్ టెన్షన్ ఉంది, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉంది, లేదా మధుమేహం వ్యాధి ఉంది, డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, లేదా హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, గుండె జబ్బులు, ఆస్త్మా అవన్నీ ఉన్నా, అవన్నీ ఉంటే వాళ్ళు కన్ను దానం చేయొచ్చా చేయకూడదని, ఇవన్నీ కూడా నేత్రదానానికి ఏం అడ్డం కాదండి. డెఫినెట్ గా దే కెన్ గో ఫర్ ద ఐ డొనేషన్ అనమాట. అలాగే చాలా మంది గ్లాసెస్ వేసుకుంటూ ఉంటారు, కాంటాక్ట్ లెన్స్ వేసుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ కూడా మేము నేత్రదానం చేయొచ్చా చేయకూడదు అనే డౌట్లో ఉంటారు. సో అదంతా ఇష్యూ కాదు. సో గ్లాసెస్ వేసుకునే వాళ్ళైనా, కాంటాక్ట్ లెన్స్ వేసుకునే వాళ్ళైనా, ఎవరైనా కూడా ఐ డొనేషన్ అనేది చేయొచ్చు.
1: డాక్టర్ గారు, ఒకసారి నేత్రాలు సేకరించేటువంటి సమయంలో ముఖం చెడిపోతుంది అనేటువంటి అపోహ అయితే ప్రజల్లో ఉంది, దీని గురించి మీరేం చెప్తారు? నేత్రాలు సేకరించే సమయంలో పార్థివ దేహం ముఖం చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందా?
0: సో ఇది కంప్లీట్లీ మిత్ అండి. సో కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ అనేది జరగదు అసలు. నేత్రాలు సేకరించడం మనం మొత్తం కనుగుడ్డ అనేది అంతా తీయము. ఇది వరకటి కాలంలో అయితే, లాస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ అయితే మనము మొత్తం ఐబాల్ అంతా కలెక్ట్ చేసేవాళ్ళం. సో అప్పుడు కొద్దిగా డిస్ఫిగర్మెంట్ వచ్చేదానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఓన్లీ కార్నియా, ఓన్లీ నల్ల గుడ్డను మాత్రమే మనం సేకరిస్తాం. సో ఆ కార్నియా కలెక్ట్ చేసిన తర్వాత ఆ పార్ట్లు చిన్న ప్లాస్టిక్ షెల్ లాంటిది పెట్టి రెప్ప మూయడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ పార్థివ దేహంలో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రక్రియ వల్ల ఫ్యూనరల్కి కూడా ఎటువంటి డిలే ఉండదు. ఇది చాలా మినిమం టైం తీసుకునే ప్రొసీజర్. సో డెఫినెట్లీ ఐ డొనేట్ చేయాలనుకునే వాళ్ళు ఐ డొనేషన్ చేయొచ్చు అనమాట. కాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా నేత్రదానం చేయొచ్చు, గ్లాసెస్ వాడేవాళ్ళైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, టైప్స్ ఆఫ్ కెరటోప్లాస్టీ, దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఆ టిష్యూ క్వాలిటీని బట్టి మనము ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్కి ఈ కార్నియా సూట్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. అలా కలెక్షన్ చేసిన ఐస్ని మనము ఐ బ్యాంక్లో స్పెక్యులర్ మైక్రోస్కోపీ అని, దాని సెల్ కౌంట్ చూస్తాం అందులో, తర్వాత దాన్ని స్లిట్ ల్యాంప్లో ఎగ్జామిన్ చేస్తాం. అలాగే చనిపోయిన వ్యక్తి నుంచి బ్లడ్ శాంపుల్ కూడా కలెక్ట్ చేస్తాం. సో చేసి ఆ బ్లడ్ శాంపుల్లో మెయిన్గా యాక్టివ్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ కానీ, సిఫిలిస్ కానీ, హెచ్ఐవి కానీ ఏమన్నా ఉన్నాయా అనేది చూస్తాం. అది ఉంటే టిష్యూస్ అనేది వేరే వ్యక్తికి మార్చడం జరగదు. సో కార్నియా అది టెక్నికల్గా మనము యూస్ చేయం, ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ యూస్ చేస్తాం. అలా ఏమి ఇన్ఫెక్షన్ లేకుండా, సెల్ కౌంట్ అంతా బాగుండి, తర్వాత స్లిట్ ల్యాంప్ ఎవాల్యుయేషన్లో కూడా మనకు కార్నియా క్వాలిటీ బాగుంటే మనం ఇది కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఫిట్ అని అది ఐ బ్యాంక్ వాళ్ళు సర్టిఫై చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఏజ్ వైజ్గా వాళ్ళు ఇస్తారు క్రైటీరియా అంతా. మన హాస్పిటల్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైన పేషెంట్స్ అందరినీ రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో పర్టికులర్ ఏజ్ కార్నియా, పర్టికులర్ సెల్ కౌంట్ ఉండే వచ్చినాయంటే ఐ బ్యాంక్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అయితే కనుక మన పేషెంట్కి ఎవరికి సెట్ అవుతుంది అనేది మనం ప్రయారిటీ వైజ్ పిలవడం జరుగుతుంది. వాళ్ళని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్లో నోట్ చేసుకుని వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్, ఈవెన్ అడ్రస్ కూడా నోట్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎంత దగ్గరలో ఉన్నారు మనకి, వాళ్ళు ఎంత తొందరగా మన దగ్గరికి రాగలరు అనే దానికోసం ఎవ్రీథింగ్ నోట్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనము పేషెంట్స్ని పిలవడం జరుగుతుంది. ప్రయారిటీ వైజ్, ప్రయారిటీ ఫస్ట్, అండ్ ఏజ్ అవన్నీ కూడా మ్యాచ్, వీలైనంత కొంచెం దగ్గరగా ఉండేలాగా చూసుకుంటాం డోనార్ ఏజ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ జరగబోయే పేషెంట్ ఏజ్.
1: డాక్టర్ గారు, మరి ఒక వ్యక్తి నేత్రదానం చేస్తే ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు?
0: సో ఇది వరకైతే ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ రెండు నేత్రాలని కలెక్ట్ చేస్తే ఇద్దరికి మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు లెమన్

0: మాలిక్యులర్ కెరటోప్లాస్టీ అనే టెక్నిక్ వచ్చిన తర్వాత మనము ఒక పేషెంట్ నుంచి కలెక్ట్ చేస్తే రెండు కళ్ళ నుంచి మనము నలుగురికి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అంటే ఇద్దరికి యాంటీరియర్ లమెల్లార్ కెరటోప్లాస్టీ అండ్ ఇద్దరికి డీసెక్ లేదా డీప్ స్ట్రోమల్ ఎండోథీలియల్ కెరటోప్లాస్టీ అంటాం. సో ఇలా ఒక వ్యక్తి నుంచి సేకరించిన రెండు కళ్ళతో నలుగురు పేషెంట్స్ కి మనము చూపు ఇవ్వడం జరుగుతుంది.
1: జనరల్ గా నేత్రదానం విషయంలో అపోహలు, ప్రజల్లో ఉండేటువంటి అపోహలు గురించి చెప్పాల్సి వస్తే ఎలాంటి అపోహలు ప్రస్తుత సమాజంలో నేత్రదానంపై ఉన్నాయంటారు?
0: చాలా మందికి కూడా నేత్రదానం చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదు అనేది చాలా పెద్ద అపోహ అది. సో మరణించిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవించగలుగుతున్నాడు అంటే ఈ అవయవదానం వల్లే. అందులో నేత్రదానం అనేది చాలా ముఖ్యం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు పెద్దలు. అంటే సో మరణించిన తర్వాత కూడా మనము లైఫ్ లో ఉండగలుగుతున్నాం. అంటే ఒకళ్ళ లైఫ్ లో మనం డొనేట్ చేసిన ఐస్ వల్ల ఒక పేషెంట్ చూడగలుగుతున్నారు. సో దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థాట్. అసలు అది ఊహించుకోవడానికే చూడండి ఎంత బాగుంటుంది. అసలు పునర్జన్మ ఉంటుందో ఉండదో తెలియని దాని గురించి మనం ఆలోచించి అసలు డొనేట్ చేయకుండా ఉండడం అనేది చాలా పెద్ద తప్పు. అది కళ్ళను కాల్చడం వల్లనో పూడ్చడం వల్లనో ఎటువంటి లాభము లేదు. కానీ అదే ఐ డొనేషన్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు, కనీసం ఇద్దరు, నలుగురు లేదా కనీసం ఇద్దరికి మనము చూపును ఇవ్వగలుగుతాము. వాళ్ళ జీవితాల్లో మనము వెలుగును నింపగలుగుతాం. రెండోది కొన్ని కులాలు కొన్ని మతాల్లో కూడా ఇది చాలా పెద్ద పాపము అనేలాగా చిత్రీకరిస్తారు. ఎటువంటి ఏ కులం వారైనా ఏ మతం వారైనా అందరికీ కన్ను అనేది ఒకటే, ఒకటే అనాటమీ, ఒకటే ఫిజియాలజీ, ఒకటే ఫంక్షన్ అంతా. సో ఒక కులం వారికి కన్ను ఒకలాగా, ఒక కులం వారికి ఇంకొకలాగా ఉండదు. సో ప్రతి ఒక్కళ్ళకి కన్ను పనితీరు ఒకేలాగే ఉంటుంది. సో ఎవరికైనా కూడా అది వాళ్ళు నేత్రదానం చేయొచ్చు. వాళ్ళు అలా అవసరమైతే అలా వచ్చిన కార్నియల్స్ వాళ్ళ పేషెంట్స్ కి మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఇది మతంతో కానీ కులంతో కానీ దీనికి ఎటువంటి సంబంధము లేదు. సో మనం అక్కడ కార్నియల్ ఇందాక చెప్పాను కదండి, కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ రిజిస్టర్ అనేది నోట్ చే, అక్కడ మనం ఏం రిలీజన్, క్యాస్ట్ అఫ్ ఏం నోట్ చేయము. ఏజ్, పేషెంట్ ఏజ్, పేషెంట్కు ఉండే డయాగ్నోసిస్, డిసీజ్, ఏ జబ్బు వల్ల, నల్లగుడ్డు ప్రాబ్లం వల్ల వాళ్ళు చూపు కోల్పోయారు, కార్నియల్ డిస్ట్రోఫీనా, కార్నియల్ స్కారా, కార్నియల్ అల్సరా, లేకపోతే ఏంటి కార్నియల్ బర్న్సా, ఏంటని డయాగ్నోసిస్ రాస్తాము, ఏజ్ రాస్తాము, వాళ్ళ అడ్రస్ రాస్తాము. కానీ ఎక్కడ క్యాస్ట్ రిలీజన్ అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సో అవన్నీ కూడా ఉట్టి అపోహలే.
1: డాక్టర్ గారు, కొన్నిసార్లు ప్రమాదాల్లో కూడా మరణిస్తూ ఉంటారు, అటువంటి సందర్భాల్లో కూడా మరి నేత్రాలు సేకరిస్తూ ఉంటారు?
0: ఎస్, ప్రమాదాలు అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో యూజువల్ గా అలా జరిగినప్పుడు కూడా మనము కళ్ళని కలెక్ట్ చేయొచ్చండి. కాకపోతే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ వీ కెన్ కలెక్ట్ ద ఐస్ అన్నమాట. సో అది డెఫినెట్ గా కలెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అవి క్వాలిటీ బాగున్నప్పుడు మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కి యూజ్ చేయడం జరుగుతుంది. అలా కలెక్ట్ చేసినప్పుడు మరీ పూర్ క్వాలిటీ అయితే అది ట్రైనింగ్ పర్పస్ కి వాడతారు. కానీ లేకపోతే డెఫినెట్ గా ఇట్ కెన్ బి యూజ్ ఫర్ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్.
1: డాక్టర్ గారు, మరి దానం చేసినటువంటి కార్నియ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఎవరు నిర్ణయిస్తారు?
0: అదే నేను చెప్పాను కదండి ఇందాక ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. కార్నియాని మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత స్పెక్యులర్ మైక్రోస్కోపీ అని చాలా ముఖ్యమైన టెస్ట్ ఒకటి చేస్తాం. అంటే దాంట్లో కార్నియల్ ఎండోథీలియల్ సెల్ కౌంట్ అనేది చూస్తాం. ఆ కౌంట్ని బట్టి ఏ ఏజ్ వాళ్ళకి అది సెట్ అవుతుంది అనేది దాన్ని మనం డిసైడ్ చేస్తాం. అండ్ చనిపోయిన వ్యక్తి యొక్క ఏజ్ కూడా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సపోజ్ ఒక 90 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు, ఎంత సెల్ కౌంట్ బాగున్నప్పటికీ దాన్ని మనం తీసుకెళ్లి మనం 20 ఏళ్ళ వాళ్ళకి 30 ఏళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయం. సో సెల్ కౌంట్ ఏజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే నియర్ బై ఉండాలి, మరి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనేది ఏం లేదు. అలాగే బ్లడ్ గ్రూపింగ్ మ్యాచింగ్ అవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. సెల్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో వాటి సెల్ కౌంట్ ని బట్టి అది ఏ ఏజ్ పేషెంట్ కి బెటర్ గా సెట్ అవుతుంది అనేది విల్ డిసైడ్.
1: రైట్ డాక్టర్ గారు, మరి నేత్రదానం పూర్తిగా ఉచితమా?
0: ఎస్, నేత్రదానం అనేది ఎటువంటి ఖర్చుతో కూడుకొని పని. సో కేవలము దాని ఖర్చు ఒక చిన్న ఫోన్ కాల్ మాత్రమే అండ్ వాళ్ళ యొక్క, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క స్వచ్ఛందమైన మనసు. సేవ చేయాలి అనే ప్రజలకి, అంటే ఈ కళ్ళు దానం చేయటం వల్ల, నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళకి చూపు తెప్పించవచ్చు అనే ఒక మంచి భావంతో మాత్రం చేసేది ఇది. దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైపెచ్చు ఫ్యూనరల్కి, అంటే దహన సంస్కారాలు జరిగే దానికి దీనికి మధ్యలో ఎక్కువ టైం వేస్ట్ అనేది కూడా ఏముండదు. సో ప్రొసీజర్ దట్ టేక్స్ జస్ట్ అరౌండ్ 15-30 మినిట్స్ అనమాట. సో దీనికి ఖర్చు ఏమీ ఉండదు. జస్ట్ ఒక

0: చిన్న ఫోన్ కాల్ అండ్ వాళ్ళకి ఐ డొనేట్ చేయాలనే మోటివేషన్ ఉండాలి.
1: చివరిగా నేత్రదానం గురించి, ప్రజల్లో ఉన్న అపోహల గురించి, అలాగే వాస్తవాల గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: సో మెయిన్ అదే అండి, నేత్రదానం చెయ్యాలని చాలా మందికి ఉన్నా కూడా ఎలా చేయాలో తెలియదు. సో నియర్బై ఆఫ్థల్మాలజిస్ట్ కానీ లేదా మీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మనకి లోకల్గా నెల్లూరులో అయితే కనుక ఏసీఎస్ఆర్ హాస్పిటల్, తర్వాత నారాయణ హాస్పిటల్, ఈ ఐ కలెక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ టెక్నీషియన్స్ అన్ని ఫుల్ టైమ్ ఉంటారు వాళ్ళు. సో మనం వాళ్ళకి కాల్ చేస్తే కనుక ది విల్ గైడ్ యూ. మీకు తెలియకపోయినా మీకు తెలిసిన డాక్టర్స్కి కన్సల్ట్ అయితే they will guide you whom to call అనేది, ఎవరికి కాల్ చేయాలి అనేది. ఆ నంబర్స్ అన్ని కూడా ఉంటాయి, టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి. సో ఆ నంబర్కి కాల్ చేసి వాళ్ళు ఐ డొనేట్ చేయొచ్చు. మెయిన్గా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద అర్లియర్ ద బెటర్, అంటే విదిన్ 6 అవర్స్, ఎస్పెషల్లీ సమ్మర్స్లో ఇట్ షుడ్ నాట్ క్రాస్ 6 అవర్స్ అనమాట. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, మేము డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్లో కాంప్రహెన్సివ్ ఐ కేర్ అంటే కంప్లీట్ కార్నియా, క్యాట్రాక్ట్, రెటినా, మెడికల్ గ్లకోమా సర్వీసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని అన్నిటినీ కూడా ప్రజల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, తర్వాత అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ సదుపాయాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ డెఫినెట్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ
1: డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మన కళ్ళతో మనం చూసినటువంటి ఈ అందమైన ప్రపంచాన్ని మన తర్వాత మరొకరికి చూపించే అవకాశం కేవలం నేత్రదానం వల్ల మాత్రమే సాధ్యం. ప్రతి ఒక్కరూ ఏదైతే ఉందో నేత్రదానంపై అవగాహన కలిగి ఉండి నేత్రదానం చేయాలని తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
1: ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
2: మీరింతవరకు డాక్టర్ గారి సలహాలు, నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కేఎల్ఎస్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ అభిజిత్ సేన్, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు.
3: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,000,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరకొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్రా సహాయకారి 102.7 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: కార్యక్రమంలో చివరిగా ఉద్యానపతి గీతం అంటారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీషు భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: ఇంతటితో గ్రామ దర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7 గంటలైంది.

మాంగళ్య బలం చెత్త నుంచి ఘంటసాల సుశీల ఆల్పించిన అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కు వస్తుంది. మరికసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ ఉంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇక వార్తల వివరంగా. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: హమారే సంవిధాన్ మే నిహిత్ అవసర్ కి సమానతా కే ఆదర్శ కో కార్యరూప్ దేనే కా సబ్సే ప్రభావీ మాధ్యమ శిక్షా హే. హమారే దేశ్ మే ప్రైమరీ స్కూల్ డ్రాపౌట్ రేట్ 12 వర్ష పెహలే లగ్భగ 4.5% థా. అబ్ యే డ్రాపౌట్ రేట్ నహీ కే బరాబర్ హే. ఏ ఉపలబ్ధి శిక్షకో కే ప్రయాసో సే సంభవ హో సకీ హే. इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा.
0: భారత్ ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్య హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్ట్రపతి స్మరించుకున్నారు.
1: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है. देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है.
0: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోదామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్ట్రపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ

0: ఉన్న విద్యార్థులు పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యక్షుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాన్చిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో నాలుగో వంతు ఉన్న యువత కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్కు నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గలంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాలుగా లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి కిసాన్ వాణి

0: మొదటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం. ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతా రాణి గారి ప్రసంగం వింటారు.
3: రైతు సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలండి. అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు 100,000 హెక్టార్ల పైనే సాగు చేస్తూ ఉన్నారు. ఎప్పటినుంచో సాగు చేస్తున్న కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ అరటిని విస్తారంగా సాగు చేయటం వల్ల మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అయితే కరువు మరియు అధిక ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులకు ఈ అరటి పంట అనేది అస్సలు తట్టుకోలేదు. అరటిలో మనకి మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రత అనేది 15 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ఉండాలి. అదేవిధంగా నేలలో తగినంత తేమ ఉండాలి. నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అన్నీ సమగ్రంగా చేసుకున్నప్పుడు మాత్రమే అరటి నుంచి మనం మంచి దిగుబడులు అనేది పొందవచ్చు. అయితే మొక్క నాటిన తర్వాత నుంచి కూడా ప్రతి దశలోనూ తగిన వాతావరణ పరిస్థితులు అనేది ఉండటం అనేది అరటికి తప్పనిసరి. మొక్క నాటిన తర్వాత అంటే 1-2 నెలల్లో కనుక వాతావరణం సరిగ్గా లేకపోతే కనుక మనకి ఎక్కువగా మొక్కలు చనిపోవటం అనేది జరగవచ్చు. అదేవిధంగా వేగంగా మొక్క పెరిగే దశ అంటే 4 నుంచి 5 నెలల వయసులో కనుక వాతావరణంలో మార్పులు ఉంటే కనుక మనకి మొక్క అనేది సరిగ్గా పెరగకపోవడం, తద్వారా తర్వాత వచ్చే గెల చిన్నగా రావటం, కాయలు అనేది చిన్నగా ఉండటం జరుగుతుంది. అలాగే గెల బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా కాయలు నిండే దశలో కూడా అంటే 7 నుంచి 9 నెలల వరకు కూడా ఈ పరిస్థితుల్లో కూడా మనకి తగిన వాతావరణ పరిస్థితులు ఉండటం తప్పనిసరి. లేదంటే కనుక మనకి గెల నాణ్యత లేకపోవటం అనేది జరగవచ్చు. అయితే ఈ సంవత్సరం ఎల్నినో పరిస్థితుల వలన సాధారణం కంటే తక్కువ వర్షపాతం, ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండటం, తీవ్రమైన వేడి గాలులు, ఆ వర్షపాతం కూడా అసమానంగా ఉండటం ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు అరటి పంటలో పంట దశను బట్టి ప్రతి దశలోనూ వివిధ ప్రణాళికలను పాటించుకోవాలి. ముందుగా ఏంటంటే ఈ దశలో మొక్క నాటుతున్నాం అనుకోండి, కొత్తగా అరటి పంటను వేసుకునేటప్పుడు ఏంటంటే రకాన్ని ఎంచుకునేటప్పుడే కొంచెం కరువును తట్టుకునేలాగా అంటే తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకునే రకాల్ని మనం ఎంచుకోవాలి. అరటిలో ఏంటంటే కోస్తా జిల్లాల్లో 6 నుంచి 7 అరటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. కర్పూర చక్రకేలి, తెల్ల చక్రకేలి, గ్రాండ్ 9, అమృతపాణి రకమైన మార్టమన్, రెడ్ బనానా అంటాం ఎర్ర అరటి, తర్వాత కూర అరటి రకాలైన కొవ్వూరు బొంత, గోదావరి బొంత ఇలాంటి రకాలన్నింటినీ కోస్తా జిల్లాల్లో మనం సాగు చేస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ జిల్లాల్లో చూస్తే గనక అక్కడ ఎక్కువగా గ్రాండ్ 9 రకాన్ని, తర్వాత మిగతా రకాలు వచ్చి సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఇలా 2

నుంచి 3 రకాలనే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ రకాల్లో కనుక మనకి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కర్పూర చక్రకేళి రకాన్ని ఎంచుకున్నట్టయితే కనుక ఇది కొంతవరకు కరువు పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కరువును కొంచెం సమర్థంగా తట్టుకోవడంతో పాటు అరటిని ఆశించే వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్ళను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఆపిల్ తెగులకి కొంచెం ఎక్కువగా లోనవుతూ ఉంటుంది. కాబట్టి వైరస్ తెగుళ్ళు అనేవి ఎప్పుడూ కూడా పిలక ద్వారా వస్తూ ఉంటాయి. పురుగుల ద్వారా కూడా వస్తున్నప్పటికీ కూడా మాక్సిమం పిలక ద్వారానే వస్తాయి. కాబట్టి మనం పిలక ఎంచుకునేటప్పుడే వైరస్ తెగుళ్ళు లేకుండా ఉండే పిలకలను ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కలను ఎంచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి అసలు ఏ విధమైన వైరస్ తెగుళ్ళు కానీ దుంపకుళ్ళు తెగుళ్ళు కానీ ఉండవు. కాబట్టి కర్పూర చక్రకేళి రకాన్ని టిష్యూ కల్చర్ మొక్కల్ని కానీ లేదు తెగుళ్ళు లేని ఆరోగ్యవంతమైన పిలకల్ని మాత్రమే ఎంచుకున్నట్టయితే గనక ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు తెగుళ్ళు లేని మంచి మొక్కల్ని పెంచుకున్నట్టు అవుతుంది. ముందుగానే మనం తెగుళ్ళని తెచ్చుకున్నట్టయితే గనక తర్వాత తర్వాత మొక్కల యాజమాన్యం అనేది మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల్లో ఏంటంటే దుంపకుళ్ళు తెగులు అనేది దాని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. తర్వాత వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా నేలలో కూడా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేలలో ఈ దుంపకుళ్ళు అనేది చాలా అడ్డంకుగా ఉంటుంది. తెల్ల చక్రకేళి రకం అనేది ఈ దుంపకుళ్ళను అస్సలు తట్టుకోలేదు. కాబట్టి ఈ సంవత్సరం తెల్ల చక్రకేళి రకాన్ని వెళ్ళడానికి కొంచెం రైతులు ఆలోచించుకోవాలి. ముందుగా మన నేలలో గత సంవత్సరాల్లో గనక ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళను గమనించుకున్నట్టయితే ఈ సంవత్సరం తెల్ల చక్రకేళి రకానికి వెళ్ళకూడదు. కానీ ముందుగా గత సంవత్సరాల్లో ఎప్పుడు కూడా దుంపకుళ్ళు లేదు అన్నప్పుడు వెళ్ళొచ్చు. కానీ తెల్ల చక్రకేళి రకము కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేపట్టుకోవాలి. తర్వాత ఈ ఎల్నినో పరిస్థితుల్లో కొత్తగా అరటిని సాగు చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా గత సంవత్సరాల్లో ఈ దుంపకుళ్ళు లేనప్పుడు తెల్ల చక్రకేళి రకాన్ని నీటి సదుపాయాన్ని బట్టి నాటుకోవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో అయితే గనక సుగంధాలు, నెల్లూరు అమృతపాణి ఈ రకాలు కరువు పరిస్థితిని కొంతవరకు తట్టుకుంటాయి. కాబట్టి ఎక్కువగా గ్రాండైన్ రకాన్ని కాకుండా నెల్లూరు అమృతపాణి సుగంధాల రకాన్ని కొంచెం మనం సాగు చేసుకున్నట్టయితే ఇప్పటి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్ని అవి కొంచెం వరకు తట్టుకుంటాయి. ఇక రకాన్ని ఎంచుకున్న తర్వాత నాటే సమయం చూసుకున్నట్టయితే గనక కోస్తా ప్రాంతాల్లో రైతులు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ టైంలో అరటిని నాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబరు తర్వాత అక్టోబర్ నెలల్లో మనం కర్పూర చక్రకేళి రకాన్ని నాటకూడదు. కొంచెం ముందుగానే నాటుకోవాలి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నాటినప్పుడు ఏంటంటే గెల వేసే దశ వచ్చి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ సమయంలో వచ్చినట్టయితే కనుక అప్పుడు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు సుడిగాలుల తీవ్రత కూడా ఉంటుంది. కాబట్టి ఈ సుడిగాలుల వల్ల చోక్ థ్రోట్ అని గెల తిరిగిపోయి గెల అనేది సరిగ్గా బయటకు రాకుండా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం నాటే సమయంలో కూడా రైతులు జాగ్రత్త తీసుకోవాలి. దాని తర్వాత నేల తయారీ కనుక మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా 2 నుంచి 3 సార్లు 30 సెంటీమీటర్ లోతులో దుక్కి చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నేలలో గాలి ప్రసరణ అనేది మెరుగుపడి తేమను నిల్వ ఉంచడం, తర్వాత దుంప అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తప్పనిసరిగా దుక్కి చేసుకుంటే మంచిది. అదేవిధంగా జనుము, జుయిలుగా, పిల్లి పెసర, అలసంద ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులను కూడా పెంచుకుని తర్వాత పూత దశకు రాకముందే కలియదనుకున్నట్టయితే కనుక నేలలో సేంద్రియ పదార్థం పెరిగి తేమను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులకు తట్టుకునేలాగా ఉంటుంది. అదేవిధంగా పశువులెరువు, వర్మీ కంపోస్టు, బయోచార్, వేపపిండి ఇలాంటివి కూడా వేసుకున్నట్టయితే నేలలో ఏంటంటే ఈ సేంద్రియ కర్బనం పెరిగి నీటిని నిల్వించే సామర్థ్యం పెరుగుతుంది. వీటిని ఏంటంటే హెక్టార్కు 10 టన్నుల వరకు వేసుకోవచ్చు. ఇలాంటివి వేసుకున్నట్టయితే కనుక మొక్కలు మనకి వాతావరణంలో వచ్చే మార్పుల్ని తట్టుకునేలాగా ఉంటుంది. ఇక డ్రిప్ పద్ధతిని కంపల్సరీ పాటించాలి. రాయలసీమ జిల్లాల్లో అయితే డ్రిప్ పద్ధతే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కోస్తా జిల్లాల్లో కొంతవరకు నీటిని పారించే పద్ధతి ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏంటంటే కొంచెం డ్రిప్ పద్ధతిని పాటించిన

నట్టయితే కనుక మనకి 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేసుకోవచ్చు. ఎరువుల్ని కూడా డ్రిప్లో విచ్చుకోవచ్చు కాబట్టి తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువసారి ఇవ్వటం వల్ల ఎరువుల యాజమాన్యం కూడా పెరిగి సామర్థ్యం పెరిగి మొక్క చక్కగా పోషకాలని గ్రహించుకునేటట్టు అవుతుంది. వీటితో పాటు కలుపు నివారణకు వీడ్ మ్యాట్లు, సేంద్రియ మల్చింగ్ అంటే వరిగడ్డి కానీ ఏదైనా పంట అవశేషాలు కానీ మొక్కజొన్న కంకులు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా మనం మొక్కల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో వేసుకున్నట్టయితే కనుక నేలలో ఉండే తేమని కాపాడుకోవచ్చు. అదేవిధంగా కలుపు సమస్యని తగ్గించుకోవచ్చు. ఇంతే కాకుండా కోకోపీట్, హైడ్రోజెల్ ఇలాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఏంటంటే నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం వీటికి ఎక్కువగా ఉంటుంది. ఇవి తమ బరువు కంటే ఇంచుమించు 400 రెట్లు ఎక్కువ నీటిని గ్రహించి పట్టి ఉంచుతాయి కాబట్టి మనకి మొక్కల దగ్గర నీటి యొక్క నిల్వ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విధానాన్ని పాటించినప్పుడు ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులను అరటి మొక్కలు తట్టుకోగలుగుతాయి. ఇక ఎరువుల యాజమాన్యం చూసినట్టయితే కనుక ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడూ కూడా మొక్కకు కావలసిన ఎరువుల్ని అంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల్ని కొంచెం డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఏంటంటే తక్కువ తక్కువ ఎరువుల్ని ఎక్కువ సార్లు ఇవ్వటం వల్ల పోషక సామర్థ్యం అనేది పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో ఇవ్వటం వల్ల ఇంచుమించు 30 నుంచి 50% వరకు కూడా మనం నీటిని ఆదా చేసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా బాగుంటుంది. దీంతోపాటు ఏంటంటే ఈ పరిస్థితుల్లో మొక్క వయసు 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి నెల ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఫార్ములా 4 కానీ అర్కా బనానా స్పెషల్ కానీ వీటిల్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కనుక మొక్కలు కొంచెం ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటాయి. అదేవిధంగా కరువు పరిస్థితుల్లో ఏంటంటే పొటాషియం నైట్రేట్ 13:45 అంటాము, దీనిని 1 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు నాటిన 5వ నెల 7వ నెల ఈ 2 నెలల్లో ఏంటంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని ఒక కాంపౌండ్, దీన్ని మనం 18 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కనుక ఈ కరువు పరిస్థితుల వల్ల అధిక ఉష్ణోగ్రతల వల్ల వాడిపోయిన మొక్కలు కూడా తట్టుకుని బతకగలుగుతాయి. ఇలా ఎరువులు యాజమాన్యం చేసుకోవాలి. దీంతో పాటు మనం ఎప్పుడూ చేసే ఇతర యాజమాన్య పద్ధతులు ఎప్పుడు కూడా పక్క పిలకల్ని తొలగించడం, ఎండు ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకుని మనం మొక్కల మధ్యలో కనుక మల్చింగ్లా వేసుకుంటే నేలలో తేమ అనేది సంరక్షించబడి పోషక వినియోగం అనేది పెరుగుతుంది. దీంతోపాటు ప్రతి మొక్కకి కూడా 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, ఇది ఒక జీవ శిలీంద్ర నాశిని, దీనిని వేసుకున్నట్టయితే కనుక ఇది ఇతర హానికారక శిలీంద్రాలని బ్యాక్టీరియాలని నివారించడంతో పాటు వేర్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రతి మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ని వేసుకోవచ్చు. తర్వాత గెల బయటికి వచ్చిన తర్వాత గెల తొండం మీద ఎండు ఆకుల్ని కానీ లేదు పాలిథిన్ సంచిని కానీ కప్పడం వల్ల ఏంటంటే తొండంపై వచ్చే మచ్చల్ని నివారించుకోవచ్చు. ఈ మచ్చలకు కూడా మనం ఒకవేళ గమనించినట్లయితే కనుక కార్బన్ డయాక్సైడ్ మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని కొట్టుకున్నట్టయితే కనుక ఈ తొండంపై వచ్చే మచ్చ తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. అయితే వివిధ దశల్లో ఉన్న అరటి మొక్కలకు పురుగులు లేదా తెగుళ్ళ యాజమాన్యం ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా 2 రకాలుగా అండి. ఒకటి, ఇంకా మొక్క నాటకపోయినట్టయితే కనుక మొక్క నాటే ముందే ఈ ఎల్లినో పరిస్థితుల్లో అరటి మొక్కను నాటేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకలను లేదా టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు దుంపకుళ్ళు తెగుళ్ళని తీసుకున్నట్టే కనుక మనకి పిలకల ద్వారా ఒకసారి మనం పొలంలోకి వచ్చిందంటే అది 8 సంవత్సరాల వరకు పోదు. అదేవిధంగా పనామ తెగుళ్ళు చూసుకున్నట్టయితే కనుక ఒకసారి మనం తెచ్చుకుని మన నేలలోకి అది స్థిరపడిందంటే ఇంచుమించు 30 సంవత్సరాల వరకు కూడా మనం అరటి వేయకపోయినా అక్కడే ఉంటుంది. కాబట్టి రైతులు గమనించుకోవాల్సింది ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన తెగుళ్ళు లేని పిలకల్ని ఎంచుకోవాలి. టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత ఒకవేళ టిష్యూ కల్చర్ మొక్కలు దొరకలేదు, పిలకల్నే తీసుకున్నామంటే కనుక ముందే ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ పొలంలోకి వెళ్ళి చూసుకుని తెగుళ్ళు లేవు అని నిర్ధారించుకున్న తర్వాత పిలకల్ని తీసుకుని వచ్చిన తర్వాత వాటికి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో ఏంటంటే ఈ పిలకల్ని ముంచుకుని 30 నిమిషాల పాటు ముంచుకోవాలి. ఆ తర్వాత నీడలో ఆరబెట్టి తర్వాత రోజు నాటుకోవాలి.

అదేవిధంగా నాటే సమయంలో ప్రతి గోతికి 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవాలి. మనకి అరటిలో ఏంటంటే, ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నులి పురుగులు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే దుంపపుచ్చు పురుగు, తర్వాత కాండం తొలిచే పురుగు, ఈ రెండు కూడా కొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నులి పురుగుల నివారణకు కానీ ఈ 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు, 3G గుళికలు అంటాము, వీటిని ప్రతి మొక్కకి 25 గ్రాముల చొప్పున, అంటే తీసిన ప్రతి గోతికి ఒక 25 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకున్నట్టయితే నులి పురుగులను కానీ తుంపపుచ్చు వంటి పురుగులను కానీ మనం నివారించుకోవచ్చు. దీంతోపాటు రాయలసీమ జిల్లాల్లో కొంచెం నెల్లూరు అమృతపాణి, తర్వాత మార్టమన్ అమృతపాణి రకాలను ఎంచుకునేటప్పుడు ఏంటంటే, ఎంత లేదనుకున్నా కొంచెమన్నా పనామా తెగులు కింద దుంపుల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏంటంటే కొంచెం ఉన్నా కూడా మొక్క తట్టుకోలేకపోవచ్చు. దీని గురించి ఈ మొక్కలకి ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని ఒక 3 నుంచి 6 నెలల వరకు నెలకి ఒకసారి మనం మొక్క మొదల్లో 1 లీటర్ చొప్పున మందు ద్రావణం పోసుకున్నట్టయితే కనుక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పనామా తెగులు ఉధృతి పెరగకుండా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు నాటే సమయంలో ఇవి చేసుకోవాలి. ఒకవేళ మన పంట ఆల్రెడీ పొలంలో ఉంది, అది 3 నుంచి 9 నెలల మధ్యలో ఉంది అనుకుంటే గనక ఆ మొక్కలకు కూడా ఈ నులి పురుగులు లేదు దుంపపుచ్చు పురుగులు వీటి నియంత్రణకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవచ్చు. అయితే నాటేటప్పుడు 25 గ్రాములు వేసుకుంటాం, కానీ ఈ ప్రధాన పొలంలో ఏంటంటే 40 గ్రాముల వరకు కూడా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు పొలంలోనే తెల్ల చిగరికేరి వేసుకున్నాము, లేదు గ్రానైన్ ఉంది, వాటికి దుంపకుళ్ళు లక్షణాలు ఏమన్నా కనిపించినట్టయితే గనక, అంటే కింద వరుస ఆకులు ఎల్లోగా అయిపోయి తర్వాత కాండం చీలినట్టయి, భూమి దగ్గర అంటే ఎక్కడైతే కాండము వేరు కలుస్తాయో ఆ ప్రాంతంలో కుళ్ళులాగా ఏర్పడి మొక్క పడిపోతుంది, ఇలాంటి లక్షణాలు చూసినట్టయితే గనక అది దుంపకుళ్ళు తెగులుగా తెలుసుకుని, ఆ దుంపకుళ్ళ లక్షణాలు కనిపించినప్పుడు ఏంటంటే ప్రతి మొక్కకు ఒక 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని అప్పటికప్పుడు నీళ్లలో కలిపి మొక్క కాండం చుట్టూతా, మొదల దగ్గర కాండం చుట్టూతా పోసుకున్నట్టయితే కనుక కొంచెం ఈ దుంపకుళ్ళుని నివారించుకోవచ్చు. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ని 15 రోజుల వ్యవధిలో ఒక 2 సార్లు వేసుకుని ఆ తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఒక్కొక్క మొక్కకి 50 గ్రాములు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ వేసుకున్నట్టయితే కనుక అప్పటి నుంచి అది దుంపకుళ్ళ తెగుల్ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత ఏ తెగులైనా సరే తెగులు ఆశించి చనిపోయిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి కాల్చివేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే తెగులు కలిగించే శిలీంద్రం కానీ బ్యాక్టీరియా కానీ వీటి యొక్క సంఖ్య నేలలో పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం తక్కువ వర్షపాతము ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతి అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. ఒకవేళ మీకు సిగటోక ఆకుమచ్చ తెగులు కింద వరుస 2-3 ఆకుల మీద కనిపించింది అనుకున్నప్పుడు ప్రాపికొనసోల్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి దానికి ఒక 10 మిల్లీలీటర్ల మినరల్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా సరే పర్వాలేదు, కానీ దానికి స్టిక్కర్ అంటే జిగురు మందుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఈ ప్రాపికొనసోల్ మందును 25 రోజుల తేడాతో 3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిగటోక ఆకుమచ్చ తెగుల్ని మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏమన్నా కనిపించినట్టయితే గనక 10,000 ppm అజాడ్రెక్టిన్ మందును 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. పిచికారీ పిచికారీకి మధ్యలో 1 నెల రోజులు తేడా ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఈ సర్పిలాకార తెల్లదోమని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు నెల్లూరు అమృతపాణి వంటి రకాల్లో ఎప్పుడైనా పనామా తెగులు కనిపించినట్టయితే కనుక ఈ కార్బన్ డయాక్సైడ్ మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పోసుకుంటే కనుక మనకి ఈ తెగులు యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. దీంతోపాటు గజ్జి తెగులు నివారణ కూడా చర్యలు అనేది చేపట్టాలి. ఒకటేంటంటే కర్పూర చక్రకేలి ఇలాంటి రకాల్లో గెల బయటకు వస్తున్న దశలోనే ఈ గజ్జి తెగుల నివారణకి చర్యలు చేపట్టాలి. గెల 45 డిగ్రీలు బయటకు వచ్చిన తర్వాత గెల మొదలు వద్ద అంటే తొండానికి ఇమిడాక్లోప్రిడ్ మందును ఇంజెక్ట్ చేసినట్టయితే గనక ఈ గజ్జి తెగులను మనం నివారించుకోవచ్చు. ఈ ఇమిడాక్లోప్రిడ్ను 1 మిల్లీలీటర్ చొప్పున ఇంజెక్ట్ చేయాలి. అయితే ముందుగా ఈ మందు ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి

0: 3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 1/2 లీటర్లో కలిపి 1 5 మిల్లీలీటర్లు కనుక చేసుకుని దీని నుంచి ఒక్కొక్క చెట్టుకి 1 మిల్లీలీటరు ఆ తొండం దగ్గర ఇంజెక్ట్ చేసినట్టయితే గజ్జి తెగులను కలిగించే పురుగుల్ని మనం నివారించుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత ఇక చివరిగా గెలల నాణ్యత కొరకు మనం ఏం చేయాలంటే గెలలను ఎప్పటికప్పుడు కొంచెం ఎండిన ఆకులతో కానీ లేదు 100 కేజీ పరిమాణం కలిగిన పాలిథీన్ సంచులతో కానీ కప్పడం ద్వారా ఎండ నుంచి వచ్చే తొండం మీద మచ్చలు కానీ లేదా తామర పురుగుల నుంచి వచ్చే ఈ గజ్జి మచ్చలను కానీ నివారించుకుని నాణ్యమైన అరటి గెలలని తెచ్చుకోవచ్చు. ఇలా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దశలోనూ ఒక ప్రణాళిక వేసుకుని వివిధ పద్ధతులను పాటించడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా రైతులు అరటిని నాటుకుని మంచి దిగుబడిని సాధించవచ్చు. నమస్తే అండి.
1: మీరింతవరకు ప్రస్తుత పరిస్థితుల్లో అరటి తోటల యాజమాన్యం ఈ అంశంపై పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలతారాణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: జానపద గీతం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు, కలుపు నివారణకి రసాయనాలు తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలు ఆచరించాలని ఈ విధంగా తెలియజేస్తున్నారు. పంటలలో పోషకాలతో పోటీ పడుతూ చీడపీడలకు కారణమవుతూ దిగుబడులను తగ్గించేవి కలుపు మొక్కలు. వీటిని సకాలంలో నివారించకపోతే 20-70% వరకు పంట నష్టం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటు తగ్గిపోవడం వల్ల పంటల సాగులో కలుపు నివారణకి రైతులు కలుపు మందుల వినియోగం పెంచుకుంటూ పోతున్నారు. కలుపు మందుల వినియోగం తప్పకపోయినప్పటికీ కలుపు నివారణకి కలుపు మందులే మార్గం అనే ఆలోచన సమర్థనీయం కాదు. కలుపు మందుల కంటే ముందుగా ఆచరించవలసిన నూతన ఆధునిక యాజమాన్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రతి పంటలోనూ ప్రతి

0: దశలోనూ కలుపునివ్వాలంటే రసాయనాలు వాడకమే అనే ఆలోచన రానున్న రోజుల్లో శుభ పరిణామం కాదు. కానీ కలుపు నివారణలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించడం ఎంతో ఉపయోగకరం. రైతులు పూర్తిగా రసాయనాల వాడకానికి అలవాటు పడడం వల్ల వాతావరణ కాలుష్యం, నేల నీటి కాలుష్యం, తద్వారా పంట ఉత్పత్తుల కాలుష్యం పెరిగి ఎన్నో ఆరోగ్య దుష్పరిణామాలని ఎదుర్కొంటున్నాము. కాబట్టి కలుపు మందుల వినియోగం కంటే కలుపు మందులకు ప్రత్యామ్నాయాల వైపు రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలుపు మందులకు బదులుగా కొన్ని సేద్య పద్ధతులను, అంటే నేలను చదును చేయడం, పశువుల ఎరువు వేయడం, వేసవిలో లోతు దుక్కి చేయడం, పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం, పంట మొక్కల సాంద్రతను పాటించడం, మల్చింగ్, సరైన నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సేద్య పద్ధతులను తక్కువ కూలీలతో, తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో, అలాగే తక్కువ సమయంలో చేయొచ్చు. ఆపై అవసరం మేరకు మాత్రమే సిఫారసు చేసిన కలుపు మందులు ఉపయోగించుకుని నేటి వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. ప్రతి జిల్లాలో రైతు సేవలో నిమగ్నమయ్యే కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, క్షేత్రస్థాయిలో రోగ నిర్ధారణ సర్వేలు చేయడం, వ్యవసాయ అభివృద్ధిలో భాగస్వాములందరికీ శిక్షణలు ఇవ్వడం, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలు, క్షేత్ర పరిశీలనలు, క్షేత్ర సందర్శనలు, గ్రామ దత్తత వంటి కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్, అలాగే సమాచార సాంకేతిక మాధ్యమాల ద్వారా సమయోచిత సమాచార సేవలు అందిస్తూ సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి రైతులు ప్రతి జిల్లాలో ఉన్న శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో రసాయనిక కలుపు మందుల్ని అవసరం మేరకే వినియోగించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరించి పర్యావరణ హిత వ్యవసాయానికి నాంది పలకాలని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు తెలియజేస్తున్నారు.
1: మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో స్నేహితులు విన్నారు. ఆకాశవాణి సింహప్రయత్నం కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. హలో అభిరుచి.

హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు వింటారు. కార్యక్రమంలో అనేక మంది శ్రోతల వారికి నచ్చిన పాటలు కోరుతూ ఉన్నారు. ముందుగా వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లా బుజ్జటిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, అలాని వారి కుటుంబ సభ్యులు మిత్రులు వీరంతా కోరుతున్నారు టీచర్స్ డే సందర్భంగా మా కోసం ఎగిరే పౌర్మ చిత్త నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ. మరి విందమా?

0: Dr. Rajashekar Eye Hospital, Super Speciality Eye Care Center, Kandi Operation Leku, Chennai Madurai Vellanostran Lekunda, Prapanchasthai Adhunika Operation Lu, Ipudu Mana Nellurulo, Dr. Rajashekar Eye Hospital, Satyasai Bhajana Mandiram Prakana, Mudava Main Road, Ramurthinagar, Nellore.
1: కార్యక్రమంలో తర్వాత మెసేజ్ చూద్దాం. నెల్లూరు నుంచి వంశీ జకీర్ ఇస్మాయిల్ పోలియా వీరంతా కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ వీరి కోసం స్టూడెంట్ నెంబర్ 1 చేతి నుంచి ఈ పాటను వింటారు.

కార్యక్రమంలో తర్వాత కోరుతున్నారు. కడప జిల్లా పొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా వీరంతా బిగ్ బాస్ చిత్త నుంచి మాకోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

చివరిగా మరో పాట విందాం. హై హై నాయక చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. వీరెవరంటే నెల్లూరు జిల్లా పదరకుర మండలం తాటిపత్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకటభవన, వెంకమ్మ, ఓబలమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అలానే అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య. అయితే మీరు కొన్ని పాట వినే ముందుగా మరికొంతమంది శ్రోతలు కూడా వారికి నచ్చిన పాటలు కోరి ఉన్నారు, కానీ సమయం వల్ల వీరు కోరిన పాటలు వినిపించలేకపోతున్నాం. ఓసారి ఎవరెవరు ఏ పాటలు కోరారు చూద్దాం. పిల్లి చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. నల్లమ్మ పాపిన పల్లి నుంచి.

మెసేజ్ చేశారు. అలానే కరీంనగర్ జిల్లా అమలగుర్తు నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నం వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, శివకోటి శేఖర్ వీరంతా కోరుతున్నారు సార్ మూవీ నుంచి పాటను వినిపించండి అంటూ. అలానే మరో మెసేజ్ ఎక్కడి నుంచి అంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త మెసేజ్ చేశారు, అప్పు చేసి పప్పుకోడు చిత్త నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ. ఇక ప్రేమదేశం చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు హైదరాబాద్ వనస్థలీపురం సాయినగర్ నుంచి దోర్నాల బాలాజీ. అలానే పుట్టపాకు నుంచి భవాని వెంకట్, మాస్టర్ మిథున్ వెంకట్ మహదేవ్ వీరంతా కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తర్వాత మెసేజ్ చూద్దాం. మీరు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు మీరు కోరుతున్నారు స్టూడెంట్ నెంబర్ 1 చిత్త నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ. అలానే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరు కోరుతున్నారు మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలానే పుట్టపాకు నుంచి మిరియాలు తిరుమలయ్య, ఆండాలు, చంద్రశేఖర్, శ్రీకాంత్ వీరు కోరుతున్నారు మా కోసం ఒక మంచి పాటని వినిపించండి అంటూ. తర్వాత పవిత్ర బంధం చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద. ఇక కోవూరు మసీద్ వీధి నుంచి ఇస్మాయిల్ కోరుతున్నారు బడిపంతులు చిత్త నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ. అలానే బ్రహ్మ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు వీరెవరంటే సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారద, శోభ, రవి, సునీత్. తర్వాత మెసేజ్ చూద్దాం. కలెక్టర్ గారు చిత్త నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు పాపినిపల్లి నుంచి మధుసూదన్ రెడ్డి. తర్వాత మెసేజ్ ఎక్కడి నుంచి అంటే కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపల్లి నుంచి పంతటి శ్రీనివాసరావు, గంగా భువనేలను వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు సంసారం ఒక చదరంగం ఈ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు. అలానే మాస్ చిత్త నుంచి పాటను వినిపించినట్టు మెసేజ్ చేశారు మహబూబ్నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుచి ఎం నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష్, ఓంకార్, లక్ష్మీనరసింహ, యాదవ్జీ, సక్కుబై, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు. అలానే మా మూసాపేట గ్రామ ప్రజలందరి కోసం ఈ పాటను వినిపించింది అంటూ కోరుతున్నారు. ఓకే. తర్వాత పాట గుంటూరు జిల్లా దాసరపల్లి నుంచి పూలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజయ్ రెడ్డి, రిషికేష్ రెడ్డి అలానే వీరి కుటుంబ సభ్యులంతా కోరుతున్నారు విశ్వరూపం చిత్త నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ. ఆల్రెడీ ఈ పాటను మనం విన్నాం. ఓకే. తర్వాత ఖైదీ చిత్త నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. ఇక విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ కోరుతున్నారు జల్సా చిత్త నుంచి మా కోసం పాటను వినిపించండి అంటూ. అలానే ప్రేమ యుద్ధం చిత్త నుంచి పాట కావాలంటూ మెసేజ్ చేశారు లక్ష్మమ్మ, కిషోర్ వీళ్ళు గనగాలు విలేజ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే. తర్వాత ఇంటింటి రామాయణం చిత్త నుంచి పాటను అడుగుతున్నారు వీరెవరంటే కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్త నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు జయలక్ష్మి. వీరు బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. మరో మెసేజ్ కూడా వచ్చింది వీరెవరంటే మనశంకర వరప్రసాద్ చిత్ర నుంచి పాట కావాలంటూ కోరుతున్నారు నిజాం ఉజ్జాల ఉమ్మేట్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన జైనుద్దీన్, ఆబేదాయిష. ఓకే. మరో మెసేజ్ వస్తూనే ఉన్నాయి. వీరు నిజామాబాద్ జిల్లా తాలరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమెను వీరంతా కోరుతున్నారు విశ్వరూపం చిత్త నుంచి పాట కావాలంటూ. ఆల్రెడీ ఈ పాటను మనం విన్నామండి. ఓకే. మీరు కొన్ని పాటలు సమయం వల్ల వినిపించలేకపోతున్నాం. చివరిగా హై హై నాయక ఈ చిత్త నుంచి పాటను వింటారు.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్ని పాటలు విన్నారు. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం సమయం 8:30 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. నాణ్యమైన విద్యతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు జరిగిన

0: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవ కార్యక్రమంలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులు 21 మంది ఉన్నత విద్యాసంస్థల అధ్యాపకులకు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని పేర్కొన్నారు. దేశ అభివృద్దిలో విద్యా నైపుణ్యాలు, నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశ నిర్మాణంలో అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులే అసలైన సైనికులని రాష్ట్రపతి పేర్కొంటూ
1: ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ 12 వర్షం పేలే 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. देश के विकास में स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है. भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना, विद्यार्थियों का उद्धार करने का पुनीत अवसर केवल शिक्षकों ही उपलब्ध होता है.
0: ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ అవార్డు గ్రహీతలతో నిన్న ఆయన సంభాషిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకున్న నరేంద్ర మోదీ పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతున్న మొబైల్ టీవీ వాడకంపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ వ్యసనాన్ని తగ్గించేందుకు క్రీడలు, సృజనాత్మకత కార్యకలాపాల వైపు పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావిస్తూ తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులను వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు, పనితీరుతో అనుసంధానం చేయడం ముఖ్యమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
2: క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడెంగే కుచ్ న కుచ్ కార్యక్రమో కే రచా ఆదత్ బనానీ చాహియే. అబ్ జైసే డ్రగ్స్ కా మామలా కి హమే బహుత్ పహలే సే జ్యాదా సిలబస్ సే బాహర్ నికల్ కర్కే బచ్చో కి జిందగీ మే ఘుస్నా పడేగా. బచ్పన్ మర్నే నహీ దేనా చాహియే ఔర్ బచ్పన్ బనాయే రఖనే కా సబ్సే బడా కామ్ టీచర్ కర్ సక్తా హై.
0: దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమ సన్నాహకాలపై కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దృశ్య మాధ్యమంలో అంతర మంత్రిత్వ శాఖల ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా వివరాలను పంచుకున్నారు. స్వచ్ఛతా హీ సేవా ఉద్యమం ఈ ఏడాదితో 9వ విడతలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరింత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతావనిని తీర్చిదిద్దేందుకు దేశం సిద్దమవుతోందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత సాధనలో పౌరులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆకస్మిక వరదలతో నేపాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1344కు చేరింది. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దాదాపు 5,000 మంది ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విపత్తు కారణంగా టిబెట్లో 21 మంది మృతి చెందగా 500 మందికి పైగా గల్లంతైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వరద ప్రభావిత జల విద్యుత్ ప్రాజెక్టుల టనల్స్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్, భారత్, చైనా దేశాలకు చెందిన బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సకాలంలో పారదర్శకంగా న్యాయం అందవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతున్న కొద్దీ సమర్థవంతమైన పనిచేసే వివాద పరిష్కార వేదికలు అవసరమన్నారు. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య చర్చలు పెంపొందడానికి, వాణిజ్యం నిరాటకంగా సాగడానికి మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుంచి గణిత శాస్త్రం వరకు భారతదేశం తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడంలోనూ, తిరిగి దక్కించుకోవడంలోనూ ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక చరిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి, విజ్ఞానం కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. వాటిని మన కోణంలోనే అధ్యయనం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆమె పేర్కొంటూ
3: India today is self-assured and quite unapologetic about it. We are reading our inscriptions again, going back to our mathematics, telling these stories with real pleasure as well as real precision. This, I think, is what

0: decolonization ought to mean have the final word. And together, let us carry India forward into this golden era of intellectual Swaraj.
1: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య వార్షిక అత్యున్నత స్థాయి సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26న ప్రసంగించనున్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సర్వసభ్య చర్చల్లో భాగంగా ఆయన భారత జాతీయ ప్రకటనను వినిపించనున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మో జలసంధి వద్ద రవాణా అంతరాయాల కారణంగా తలెత్తుతున్న ఆహార ఇంధన ధరల భారం వంటి ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ఈ అత్యున్నత స్థాయి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బరువు పెరగకుండా ముందుగా జాగ్రత్త పడటమే స్థూలకాయం సమస్యను ఎదుర్కొనేందుకు అత్యుత్తమ మార్గమని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన స్థూలకాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఒకసారి మనిషి స్థూలకాయం బారిన పడితే బరువు తగ్గించుకోవడం అత్యంత కష్టమని, తగ్గిన బరువును అలాగే కాపాడుకోవడం మరింత సవాలుతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు. స్థూలకాయం కేవలం జీవ సంబంధమైన కారకాల వల్ల మాత్రమే కాకుండా ప్రవర్తనాపరమైన, పర్యావరణ, సాంస్కృతిక కారణాల వల్ల కూడా వస్తుందని డాక్టర్ టాండన్ వివరించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్ ఏ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 32 పరుగులు చేసింది. వాతావరణం. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో రాగల 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లడక్, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాల అవసరాలకు తగినట్లుగా సర్వీస్ రూల్స్ మరింత మెరుగ్గా, బాధ్యతాయుతంగా మార్చేందుకు నిరంతర కృషి జరగాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలను మరింత పారదర్శకంగా, ఉద్యోగ కుటుంబాల సంక్షేమానికి అనుగుణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి ఈ నూతన కార్యక్రమం అద్దం పడుతోందని పేర్కొన్నారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా గత కొన్ని సంవత్సరాల్లో అనేక సర్వీస్ రూల్స్ లో మార్పులు చేశామని మంత్రి గుర్తు చేశారు. జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ తత్వవేత్త, ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన నివాళులర్పించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాణ్యమైన విద్యతోనే వికసిత భారత లక్ష్యం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో సమర్థవంతమైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంలో ఆరోగ్యకరమైన భిన్నాభిప్రాయాలు, పరిణితితో కూడిన చర్చలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, చండీగఢ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.
3: And this is really turning out to be a horror story, because from 27-1 they have now plummeted down to a position of complete disappointment and disillusionment. Now 27 runs for the first wicket, and then just look how the figures read: 1 run for the second wicket, 1 run for the third wicket, 3 runs for the fourth wicket, 3 runs for the fifth wicket. These have been the partnerships, and I think one should appreciate the way Harmanpreet Kaur has handled the bowling. As here is the first ball into the right hander. Fatima is struck on the pass by Deepthi, and she's been given out LBW. This is the collapse of the highest order. They have lost the wicket of Fatima to a ball from Deepthi, which was a slow one, once again spinning back. And...

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము మద్రాస్ వరాలు ప్రోగ్రామ్ లో. సో ఎస్ ఫ్రెండ్స్, మాట్లాడుకుందాం మరి మన ఫిలిమ్స్ లో లెక్చరర్ ఆర్ టీచర్ క్యారెక్టర్ లో ఉండే ఇన్స్పైరింగ్ గా ఉన్న ఆ ఫిలిమ్స్ గురించి. సో అలా కొత్త బంగారు లోకం చిత్రంలో రావు రమేష్ గారు ఎక్కడికక్కడే, అంటే వీళ్ళని ఏం అనకూడదు అట్లా కాకుండా పిల్లల్ని కరెక్ట్ చేస్తుందని కనిపిస్తారు. అండ్ కేవలం సజెషన్స్ ఇవ్వడమే కాదు, నిజమైన ప్రేమను గెలిపించడానికి కూడా తోడుండే ఒక వండర్ఫుల్ రోల్లో మనకు కనిపించారు, అలరించారు. ఎస్పెషల్లీ జయసుధ, అంటే వాళ్ళ అబ్బాయికి ఏం నచ్చినా సర్ప్రైజ్ గా ఇవ్వాలనుకుంటుంది. అలా అంటే ఇంటర్లో ఆ తెలిసి తెలియని వయసులో వాళ్ళ అబ్బాయి ప్రేమించాడు అని తెలిసి మళ్ళీ అది నిజమైన ప్రేమైతే ఎక్కడ దూరం చేస్తున్నానో అని చెప్పి ఆ హీరోయిన్ ని తీసుకొచ్చి తన స్టడీస్ కంటిన్యూ చేయడానికి రావు రమేష్ హెల్ప్ తీసుకున్నట్టుగా, అంటే వాళ్ళ లెక్చరర్ హెల్ప్ తీసుకున్నట్టుగా మనకి ఫిలిం క్లైమాక్స్ లో చూపిస్తారు. సో ఎస్, టైం పాస్ ప్రేమ, అంటే ప్రేమ అంటేనే యాక్చువల్ గా స్వచ్ఛమైంది, బట్ ఈ జనరేషన్ లో దానికి కూడా ఇలా ప్రేమ ముందు టైం పాస్ ప్రేమ, అవసరాల కోసం ప్రేమ, ఇలాంటి ట్యాగ్స్ తగిలించాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా నిజాయితీగా ఆర్ 4 ఏళ్ళు బీటెక్ అయ్యాక కూడా ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తూ అలా ఒకరిని మాత్రమే ప్రేమించాలి, అది కూడా విత్ ట్రూ హార్ట్ అన్న ఆ ప్రేమ జంటని కలిపే రోల్లో మనకి కనిపిస్తారు రావు రమేష్ గారు. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఈ ఫిలింలోనే ఒక లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇలాంటి ఇంకొక లవ్లీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రమ్ అనదర్ ఫిలిం. సో ఇప్పుడైతే అ వెరీ ఎమోషనల్ సాంగ్ ఫ్రమ్ ద ఫిలిం కొత్త బంగారు లోకం అర్థమైపోయి ఉంటుంది, నీ ప్రశ్నలు నీవే. నిజంగా అసలు ఈ లిరిక్స్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ సాంగ్ లో లిరిక్స్ వింటే ఏదో ఒక సిచ్యువేషన్ లో లైఫ్ లో హా నేను కూడా ఇది ఫేస్ చేశాను అని అనిపిస్తుంది. సో యెస్ ఫ్రెండ్స్, మరి ముందుగా అయితే ఈ బ్యూటిఫుల్ ట్రాక్ విందాం, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.

మీరున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజయల్ నందా అండ్ మనమున్నాము మధుర స్వరాలు కార్యక్రమంలో. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన డైరెక్టర్స్ టాలీవుడ్ లో తమ ఫిలిమ్స్ లో ఒక రెస్పాన్సిబుల్ టీచర్ క్యారెక్టర్స్ ని పెట్టి ఆ గురువు స్థానాన్ని ఇంకా ఆస్త పెంచారు అనుకున్నాం కదా, అలాంటి చిత్రాల గురించి మాట్లాడుకుందాం. స్కూల్ టైంలో మన అలవాట్లు సంస్కారం ఇన్ఫ్లుయెన్స్ చేసేవారే టీచర్స్ కదా, అలానే కాలేజ్ టైంలో ఒక మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ అందులో భాగం అవ్వాలి అని సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి నేర్పించేవారే లెక్చరర్స్. మరి రెండూ కూడా మన లైఫ్లో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి అలా సొసైటీని కరప్షన్ ఫ్రీగా చేయడానికి వీళ్ళకి ఎప్పుడో పాఠాలు చెప్పిన ఆ ప్రొఫెసర్కి స్టూడెంట్స్ సహాయపడతారా? మరి ఈ కథాంశంతో వచ్చిన చిత్రమే ట్యాగూర్. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో యునీక్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనకు అందించారు. మరి అందులో వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఈజ్ ట్యాగూర్ అని చెప్పచ్చు. సో ఆ లెక్చరర్ ఎంతమందిని ఎలా ఇన్స్పైర్ చేశారు, అసలు ఈ కథ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బట్ అందుకనే ముందు ట్యాగూర్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టేడియం టు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నందా.

0: అంటే మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
2: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదుర్తుంది.
1: డాన్స్ గా చాలా బాగుంటుంది, చేయండి. నేను డాన్సర్? నో నో నో.
3: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

మరి మన చిరంజీవి గారు స్వయంగా చెప్పిన పాఠం అదే అండి, స్వయంగా పాడిన పాట విన్నారు కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ అజల్ తండా. మరి టాగూర్ ఫిలిం లో చిరంజీవి గారు పోషించిన ఆ పాత్ర నిజంగా అద్భుతం అనే చెప్పాలి. సో మరి ఎప్పుడో పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ కి సహాయపడే విద్యార్థులతో కలిసి టాగూర్ సొసైటీని మార్చగలిగాడా లేదా అన్న కథాంశంతో వచ్చిన చిత్రమే టాగూర్. మార్పు కోసం వీరంతా ఎన్నుకున్న మార్గం తప్పై ఉండొచ్చు, కానీ

వారి ప్రొఫెసర్ ట్యాగూర్ ఆశయాలను నమ్మి అంతా కలిసి ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫామ్ అయ్యి తప్పు చేయడం అందరిలో ఆపాలి అంటే ముందు ఆ భయం అనేది వాళ్ళది, వాళ్ళకి తెలిసి రావాలి అని చేసేలాగా, ఇన్ఫ్యాక్ట్ క్లాస్ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ధర్మం గురించి కూడా చెప్పే ఈ ట్యాగూర్ లాంటి లెక్చరర్స్ దొరకడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చెప్పామా వెళ్ళిపోయాం అని కాకుండా ఒక ఆశయం అండ్ సమాజంలో మార్పు కోరుకునే ఈ ట్యాగూర్ పాత్రలో నిజంగా చిరంజీవి గారు 100% చేశారు అని చెప్పాలి. అండ్ ఐ మీన్ లైక్ ధర్మం కోసం అన్న ఈ మాటలో చాలా చాలా లోతైన అర్థం ఉంది. దానికి ఎగ్జాంపుల్గా ఈ ట్యాగూర్ ఫిలింలో క్లైమాక్స్ ముందు ఒక సీన్ కూడా ఉంటుంది. సో ట్యాగూర్ అంటే ఈ లెక్చరర్ కింద చదివిన వాళ్ళందరూ ఎన్నో మంచి పొజిషన్స్లో ఉండి వాళ్ళ ఆఫీస్లో జరిగే ఆ కరప్షన్, అంటే ఎవరైతే ఎప్పుడైనా తప్పు చేస్తుంటారో వాళ్ళల్లో మార్పు కోసం వీళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. దానిలో వీళ్ళ విద్యార్థులు, అంటే తన స్టూడెంట్స్ ఎవరైతే తనకి హెల్ప్ చేస్తారో వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉండడం జరుగుతుంది. సో మరి ఆయన పని చేయాలా వదిలేయాలా, అసలు వాళ్ళ ఫాదర్ నేముంది అని ఎలా చెప్పాలి అని చెప్పి ఒక డైలమాలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి, సార్ మన పనేంటి సార్ సమాజంలో అవినీతి లేకుండా చేయడం, అది మా నాన్న అయినా ఎవరైనా శిక్ష ఒకలానే ఉండాలి సార్, మనం ఇదంతా చేస్తున్న దాని అర్థం మార్చకండి అంటాడు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ సీన్, అంటే వాళ్ళ లెక్చరర్ పట్ల ఎంత అభిమానం అండ్ ఇంకా ఎంత నమ్మకం అంటే కన్న తండ్రిని శిక్షించడానికి కూడా వెనకడుగయ్యారు. మరి అదే అసలైన ధర్మానికి అర్థం. సో సచ్ ఏ వండర్ఫుల్ ఫిలిం ట్యాగూర్. అండ్ ఎస్, మరి నిజంగా ఇందాక చెప్పినట్టుగా అలా మనకి ఏది నిజం ఇంకా ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం అని చెప్పే వాళ్ళు దొరకడం కూడా నిజంగా ఈ కాలంలో నిజంగా అదృష్టం అని చెప్పాలి.

0: విన్నారు కదా సుందరకాండ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్. మరి లెక్చరర్ ఇంత స్మార్ట్ గా ఉంటే ఏమైనా పడిపోవాల్సిందే కదా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన్మున్న మధుర స్వరాలు కార్యక్రమంలో అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద. టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యన ఉన్న రిలేషన్ ఎంతో పవిత్రమైనది. అమ్మా నాన్న తర్వాత అంతటి స్థానం ఇచ్చి గురువులని ఆచార్య దేవోభవ అని పూజిస్తాం. మరి అలాంటి గురువుని అతని మంచితనానికి మెచ్చి అభిమానాన్ని ప్రేమగా పొరబడిన స్టూడెంట్ని ఎంతో కూల్గా అది తప్పు అని చెప్పి తనని సరైన మార్గంలో పెట్టడానికి ట్రై చేస్తాడు మన హీరో వెంకటేష్ ఇన్ ద ఫిలిం సుందరకాండ. సో ఆ ఏజ్లో అంటే టీనేజ్లో అమ్మాయిలకి లెక్చరర్ ఇంత బాగా చెప్తున్నారు ఆరు ఇంత మంచిగా మనతో మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు అనగానే ఒక తెలియని అభిమానం, ఆ అభిమానాన్నే ప్రేమగా చాలామంది పొరపడతారు. కానీ ఆ గురు శిష్యుల యొక్క ఆ బాండ్ అనేది ఎంత పవిత్రమైందో తెలిసొచ్చేలా చేస్తారు. మరి ఈ కాన్సెప్ట్తో వెంకటేష్, మీనా అండ్ అపర్ణ కలిసి నటించిన చిత్రం సుందరకాండ. సో జెండర్ బయాస్ లేకుండా ప్రతి స్టూడెంట్ని తమ సొంత వాళ్లల్లా చూసుకుంటారు టీచర్స్ అని మనకి మంచి మెసేజ్ ఇచ్చిన ఫిలిం సుందరకాండ. అండ్ అందుకే ఇది అంత సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ మీనా క్యారెక్టర్ కూడా, అంటే వైఫ్గా స్టూడెంట్ ఇట్లా తప్పుదారిలో వెళ్తుంటే హస్బెండ్ సరిచేస్తున్నారు అని చెప్పి తను కూడా తనకి తోచిన సహకారం ఇవ్వడం. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం విత్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. నిజంగా లెక్చరర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళని సరిచేయాలి అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన చిత్రం సుందరకాండ. అండ్ ఇలాంటి ఎన్నో ఫిలిమ్స్ మన టాలీవుడ్లో అయితే ఉన్నాయి. మరి టీచర్స్ డే 365 డేస్లో ఒకరోజే కదా, అప్పుడే అయిపోయింది ఆ ప్రోగ్రామ్ అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, మేబీ ఆ సినిమా రిలీజ్ అయిన డేట్ మారచ్చు, ఆర్టిస్టులు మారచ్చేమో, కానీ మన కాన్సెప్ట్ అయితే ఇదే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ 1 అవర్ పాటు కూడా. బట్ ముందుగా అయితే మీ అందరి కోసం సుందరకాండ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేట్ యూన్ టూ వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: ఆకాశాన సూర్యుడుండడు సంధ్య.

మరి వినిపించని రాగాలే కార్యక్రమంలో కూడా ఈ టీచర్స్ థీమ్నే కొనసాగిద్దాం అని చెప్పాను కదా. సో ఎస్, మరి అర్థమయ్యే ఉంటుంది. 90s 80s లోనే కాదు, 60s and 70s లో కూడా ఆ గురువు విలువ తెలియజెప్పే పాత్రలు, చిత్రాలు ఎన్నో ఆ దర్శకులు మనకు అందించారు. మరి అలాంటి చిత్రాల గురించి, ఆ చిత్రాల్లోని పాటలు మీకోసమైతే నేను ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ ముందుగా అయితే గులేబాకావళి కథా చిత్రంలోని ఈ అద్భుతమైన పాటతోటి ముందుగా ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం ప్రారంభిద్దాం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

అంటే ఎందుకు నేర్పించకూడదు, ఎక్కడ నాట్యశాస్త్రంలో అలా లేదు కదా అని చెప్పి ఆ ఊరి వాళ్ళందరితో పోరాడి తను తీసుకొచ్చిన ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించి, అంటే ఆ కూచిపూడి తన ఆటనంతా కూడా తన శిష్యురాలుగా తనకి నేర్పించి ఆ అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంటారు. పా అసలు అలాంటి గురువులు దొరకడం ఎంత అదృష్టమో, అండ్ ఇంకా ఎంత చక్కగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అనుబంధం చూపిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు జంధ్యాల గారు. జంధ్యాల గారు అనగానే మనకి కామెడీ ఫిల్మ్స్ గుర్తొస్తాయి, కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకి కూడా మనకి డైరెక్షన్ అండ్ ఇంకా ఈ సినిమాకి అయితే స్క్రీన్ ప్లే స్టోరీ అన్ని కూడా జంధ్యాల గారే. సో మరి ముందుగా అయితే ఆనంద భైరవి చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విన్న తర్వాత మరి ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ అల్క్నందా.

భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నాము వినిపించండి రాగాలే కార్యక్రమంలో అండ్ నేను మీ అల్క్నంద. ఆ గురు శిష్యుల అనుబంధం అనేది క్లాస్ రూమ్ వరకే పరిమితం కాదు. మ్యూజిక్, ఆర్ట్స్ ఇట్లా అంటే ఈ పెయింటింగ్స్, ఆ ఆర్ట్స్, ఇంకా డాన్స్, మ్యూజిక్ అందరి మధ్యన కూడా, అంటే గురువు అంటే విద్య మాత్రమే కాదు, ఏ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన గురువే. సో అలా మన విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు ఎన్నో చిత్రాల్లో ఆ గురువు విలువ లేదా గురువే సర్వస్వం అన్నట్టుగా ఉండే ఆ పాత్రల్ని ఎన్నో మనకి అందించారు. సో శంకరాభరణంలో కూడా మనం కనుక చూస్తుంటే మంజు భార్గవి గారు గురువు ఆవిడ పట్ల పెట్టిన ఆ నమ్మకాన్ని ఆవిడ నిలబెట్టుకోలేనందుకు వాళ్ళ అబ్బాయినే ఆయన దగ్గర శిష్యుడిగా పంపించి, సో ఆయన ఎలా అయినా మెప్పించాలి అని చెప్పి, అంటే లైక్ ఆ కోపానికి, గురువు కోపం వెనుక ఉన్న ఆ రీజన్ కూడా అర్థం చేసుకుని ఎప్పటికైనా క్షమించాలి, గురువుని నొప్పించకూడదు అని చెప్పి. సో నిజంగా ఎంత అద్భుతంగా రాశారో. ఇంకా అలా చూసుకుంటూ పోతే శుభ సంకల్పం చిత్రంలో, అంటే ఒకళ్ళని గురువుగా భావిస్తే వాళ్ళు ఏం చెప్పినా చేసేయాలి అన్నంత భక్తి ఉంటుంది. ఇంకా ఆపద్ బాంధవుడు చిత్రంలో చూస్తే చిరంజీవి గారు అండ్ ఇంకా జంజాల గారు దానిలో ఈయనకి గురువుగా, అంటే ఒక గైడెన్స్ అంటాం కదా, సో ఆ పాత్రలో నటిస్తూ ఉంటారు. అయితే విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఇంకో అద్భుతం ఏంటి అంటే గురువు ఎలా ఉండాలి అని మనకి ఈ చిత్రాల్లో చూపించారు. ఇంకా స్వర్ణ కవిలో మర్చిపోతే ఎట్లా చెప్పండి. సో దానిలో వెంకటేష్ ఆ గురువు గారికి కంటి చూపు కనిపించదు, అంటే ఆయనకి ఎట్లా అయినా ఆయన స్థితిని మనం మెరుగుపరచాలి అనే తపన నిజంగా విద్యార్థుల్లో ఉంటే ఎవరూ కూడా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉండరు. ఆ లెక్చరర్స్ ఆర్ టీచర్స్ అనేవాళ్ళు, ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. సో ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇలాంటివి మనకు అందించారు ఆ గురు శిష్య సంబంధం గురించి కె విశ్వనాథ్ గారు. అయితే ఇందాకేమన్నాను అంటే ఎలా ఉండాలి అని చూపించారు, అలానే గురువు అనేవాడు ఎలా ఉండకూడదు అని కూడా ఈయన చిత్రాలు చూపించారు. అండ్ అదే స్వాతి కిరణం. గురువు శిష్యుడు తనకన్నా ఎదిగితే ఆనందపడేవాడుగా ఉండాలి, అంతేగాని అసూయతోటి వీడికి నాకన్నా ఎక్కువ పేరు వస్తుందేంటి అని అస్సలు ఉండకూడదు అని చెప్పి మమ్ముట్టి గారు ఆ రోల్లో ఎంత అద్భుతంగా నటించారో. ఇంకా ఆయన్ని సరిచేసే ప్రయత్నంలో ఆయన వైఫ్ గారు రాధిక శరత్ కుమార్, సో ఇద్దరు కూడా వండర్ఫుల్. అండ్ ఇంకా ఆ బాబు గురించి చెప్పకపోతే ఎట్లా చెప్పండి. సో శిష్యుడిగా సరే గురువు గారు అడిగారు కాబట్టి ప్రాణమైన ఇచ్చేయాలి అనే అంత భక్తి ఆ గురువుల పట్ల ఉంది కాబట్టే ఆ రోజులే వేరు అని చెప్పాలి. సో ఎస్, ఇంకా ఇంకొక లైక్ ఒక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే స్వర్ణకమలం చిత్రంలో భానుప్రియ గారి వాళ్ళ ఫాదర్ని చూస్తే గురువు ఎలా ఉండాలి అని అర్థమవుతుంది, ఇంకా భానుప్రియ గారిని చూస్తే గురువు ఎలా ఉండకూడదు అని అర్థమవుతుంది. సో వెంకటేష్ గారిని పాపం చాలా ఇబ్బంది పెడతారు టీచర్గా, నువ్వేంటి తప్పు చేస్తున్నావు అట్లాగా అని చెప్పి. సో ఎస్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం స్వాతి కిరణం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు విజిట్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్షే అల్క్నంద అండ్ మనం ఉన్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మన టాలీవుడ్ లో డైరెక్టర్స్ వాళ్ళ కథల్లో ఎంతో ఉన్నతమైన పాత్రల్లో ఉపాధ్యాయుల్ని ఉంచారు. మరి ఇందాకంతా లైక్ 9 to 10 ఆ లెక్చరర్స్ ఆర్ టీచర్స్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మరి ఇప్పుడు వినిపించని రాగాలే కార్యక్రమంలో డాన్స్ అండ్ మ్యూజిక్ వీటిపైన, అంటే ఆ గురు శిష్యుల అనుబంధం గురించి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆనంద భైరవి, స్వాతి కిరణం, స్వర్ణకమలం, ఒకటేంటి ప్రతి దానిలో కూడా ఆ టేక్ హోమ్ మెసేజ్, అంటే సినిమా చూసి వచ్చేయడం కాదు, 2.5 గంటల తర్వాత ఆలోచింపచేసే చిత్రాలు ఇవన్నీ కూడా. అండ్ ఇంకా సూత్రధారులు, సో ఇది కూడా కె విశ్వనాథ్ గారు మనకు అందించిన మరొక అద్భుతమైన చిత్రం అని చెప్పాలి. సో వాళ్ళ లోకల్గా ఉన్న ఊర్లో, అంటే చిన్న పల్లెటూరులో వాళ్ళందరి సహకారంతో, అంటే వాళ్ళ మేలు కోరుకునే గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సహకారంతో ఆయన ఐఏఎస్ అయ్యాక భాన్చందర్

తిరిగి వచ్చాక మరి కరప్టెడ్గా కరప్టెడ్గా ఇన్ ది సెన్స్ ఆ ఊర్లో పెద్దవాళ్ళతో చేయగలుపుతాడా, లేదా తనకి సహాయం చేసి ఆర్ నీతి నియమాలు నేర్పించిన ఆ గురువు గారి దగ్గరికి వెళ్తారా అని ఈయనకన్నా ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్ టెన్షన్ పడిపోతారు. ఆ సీన్ లిటరల్లీ లైక్ విశ్వనాథ్ గారు ఎంత బాధిస్తారు అంటే, ఫస్ట్ టైం ఐఏఎస్ అయ్యి ఊరు వచ్చిన తర్వాత హే కారు వస్తుంది కారు వస్తుంది అంటే కారు వీళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆగకుండా ఆ లోకల్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆగగానే అందరూ మారిపోయాడు మీ వాడు అంతే చా వీణ ఐఏఎస్ చదివించింది ఇందుక అని చెప్పి అనుకుంటారు. బట్ తిరిగి వచ్చాక వాళ్ళందరికీ దండం పెట్టి అంటే ఒక ఐఏఎస్గా వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళని కలవడం అనేది ఒక ఆనవాయితీ వారి ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాను తప్ప ఎప్పుడు నీ కొడుకునే అనేసరికి వాళ్ళందరూ అమ్మయ్యా వీడు ఇంకా ఈ ధర్మాన్ని వదలలేదు అని చెప్పి, ఎస్పెషల్లీ మురళీమోహన్ గారు బాణచందర్ గారి ఫాదర్ రోల్లో అంటే ఆ ఇన్నోసెన్స్ ఆ పల్లెటూరు ఇన్నోసెన్స్ అదంతా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అండ్ ఆ ఫిలిం కూడా. సో ఎస్, ఇందాక చెప్పినట్టుగా విశ్వనాథ్ గారి చిత్రాలు మనకి జీవిత పాఠాలనే నేర్పిస్తాయి అండంలో ఏమాత్రం అతిశయక్తి కాదు. సో ఎస్, మరొకసారి ఆయన్ని తలుచుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వర్ణకమలం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్ టు విజిట్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచార్య కంద అండ్ మనమున్నాము వినిపించని రాగాలే కార్యక్రమంలో. ఇంకా ఎన్నో పాటలు ఎన్నో చిత్రాలు మాట్లాడడానికి సమయం సరిపోదేమో అన్న ఒక చిన్న భయం, ఎందుకంటే స్టూడియోలో సమయం అప్పుడే 10:44 అయిపోయింది కాబట్టి. సో ఇంకా అలా చెప్పుకుంటూ పోతే విశ్వనాథ్ గారి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సాగర సంగమం, కమల్ హాసన్ గారు శైలజ, ఎస్పి శైలజ గారికి శిష్యురాలుగా నేర్పించాలి అన్న ప్రయత్నం చేసినప్పుడు, సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జెన్సీ బిహేవియరే చూపిస్తారు శైలజ గారు. అంటే నాకు అన్నీ తెలుసు, ఈయన వచ్చి ఏంటి నేర్పేది అని చెప్పి చాలాసార్లు అవమానిస్తారు కూడా. అయినా గురువుగా తన విద్య అంతా నేర్పించాలి అని చెప్పి అవన్నీ కూడా సహించి, ఇంకా ముఖ్యంగా జయప్రద గారికి ఇచ్చిన మాట కోసం తన శిష్యురాలుగా తన కళంతా కూడా తనకి నేర్పించి తనలాగా తీర్చిదిద్దారు. అండ్ అక్కడితో కథ సుఖాంతం. సో ఎస్, మరి విశ్వనాథ్ గారి చిత్రాల గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం ఏదైనా సందర్భంలో. మరి ఇప్పుడైతే ఇంకా చెప్పాను కదా చాలా సినిమాలు మనకి మన డైరెక్టర్స్ అందించారు, మరి అందులో మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఆయన చిత్రాలు ఎలా మర్చిపోతాను చెప్పండి. బడిపంతులు ఒక ఎత్తు అయితే, అంటే మనకి 1972 రిలీజ్ అయిన బడిపంతులు ఎంత అద్భుతమైన చిత్రమో, ఆ టీచర్ బాండింగ్ గురించి అంటే గురు శిష్యుల సంబంధం గురించి, అలానే 1981 రిలీజ్ అయిన విశ్వరూపం చిత్రం కూడా, రెండు కూడా ప్రధానంగా. సో ఇంకా చెప్పాలి అంటే బడిపంతులు కన్నా విశ్వరూపం చిత్రంలో ఆ స్టూడెంట్స్ అండ్ ఇంకా ఆ లెక్చరర్ మధ్యన ఉన్న ఆ బాండింగ్ గురించి ఇంకా అద్భుతంగా చూపిస్తారు. సో మీరు కనుక ఈ చిత్రం చూసే ఉంటే నేను స్టోరీ చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ కొంచెం క్రిస్ప్గా చాలా స్పీడ్గా చెప్పేస్తాను. సో ఎవరైతే అంటే లెక్చరర్గా ఉన్న విశ్వం పాలిటిక్స్ అండ్ ఇంకా జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఎదురిస్తూ ఉండగా, పాపం ఇట్లా ఉంటే వదిలేస్తే మన పని అయిపోతుంది అని చెప్పి ఆయన్ని చంపేయడం జరుగుతుంది. అయితే ఆయన ఆత్మ వాళ్ళ పిల్లలకి కనిపించి అంటే స్టూడెంట్స్కి, సో ఈయనలాగే ఉన్న ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి తనకి ట్రైనింగ్ ఇచ్చి, అంటే 44 దీనిలో మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు, సో ఆ చిత్తయ్యకి అంటే ఆయన కూడా మంచి క్యారెక్టర్ ఆర్ మంచి స్వభావం ఉన్న చిత్తయ్యకి, సో స్టోరీ అంతా చెప్పి విశ్వంలాగా యాక్ట్ చేయమని చెప్పి ఎవరైతే తను చంపారో లేదా ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో అవన్నీ కూడా బయట పెట్టి, ఫైనల్లీ ఆయన అనుకున్నది అన్నీ చేసిన తర్వాత ఆయన ఆత్మశాంతించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లైక్ స్టూడెంట్స్కి కనిపించడం అంటే వాళ్ళకి ఆయన పట్ల అంత ప్రేమ అభిమానం ఉండబట్టే వెళ్ళి వాళ్ళకి ఆయన కనిపించడం, సరైన మార్గంలో అంటే ఈ సమాజంలోని ఆ అవినీతిని అంతా అరికట్టాలి అని చెప్పి అంతా కలిసి కృషి చేయడం, సో సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం కదా. అండ్ ఇంకా అందులో పాట గురించి అయితే నాకు తెలుసు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి, సో నేను కూడా బికాస్ టీచర్స్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో మనందరికీ తెలిసిందే, మరి అందులో కూడా ఇలా నిజంగానే నూటికో కోటికో ఒకళ్ళే ఉంటారు, అంటే ఇంత నిస్వార్థంగా స్టూడెంట్స్ కోసం పనిచేసేవాళ్ళు. సో ఎస్ ఫ్రెండ్స్, మరి విశ్వరూపం చిత్రం నుంచి వింటున్న ఉపాధ్యాయులందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ ట్రాక్ స్టిచ్ యూంటూ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అల్క్నంద. ఎన్నాను మనము వినిపించని రాగాలే కార్యక్రమాల్లో. సో విన్నారు కదా అద్భుతమైన పాట విశ్వరూపం చిత్రం నుండి. మరి అలానే మరి ఈ చిత్రంలో లెక్చరర్ అయితే 1972లో రిలీజ్ అయిన బడి పంతులు చిత్రంలో మనకి టైటిల్లోనే తెలుస్తుంది కదా. సో బడి పంతులు స్కూల్ టీచర్గా మనకి కనిపిస్తారు సీనియర్ ఎన్టీఆర్ గారు. సో మామూలుగా ఇంట్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. అంటే స్కూల్లో పిల్లలు ఉన్నా లైక్ ఎవ్రీ ఇయర్ కొత్త స్టూడెంట్స్ రావడం వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. కానీ సొంత బిడ్డలే వాళ్ళని చూసుకోకుండా కష్టాలు పెడుతున్నప్పుడు చదువు చెప్పిన ఆ పిల్లలు అంటే స్టూడెంట్స్ వాళ్ళని గుర్తుపెట్టుకుని గుర్తించి ఆ కష్టాల నుంచి బయటికి తీసుకొస్తే అంటే వింటేనే ఒక రకమైన భావోద్వేగానికి గురవుతున్నాం కదా. అంటే రక్తం పంచి పుట్టిన పిల్లలు చూడకపోవడం ఏంటి, వాళ్ళ కోసం పేరెంట్స్ ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు అనిపిస్తుంది కదా. మరి అది ఫేస్ చేసిన వాళ్ళకి ఇంకెంత బాధో. మరి ఇదే కథాంశంతో తెరకెక్కిన చిత్రం బడి పంతులు. సో అందరికీ తెలిసిందే ఎంత ఎమోషనల్ సీన్స్ అండ్ ఇంకా క్లైమాక్స్ ఇవన్నీ ఉంటాయో. సో ఒక ఏజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన ఏజ్లో పిల్లలు వాళ్ళని పంచుకోవడం అంటే అమ్మ నేను పెట్టుకుంటాను నాన్న అక్కడ ఉంటాడు అని చెప్పి. సో అంజలీదేవి గారు ఎన్టీ రామారావు గారు అసలు అద్భుతమైన నటనతో మళ్ళీ అలరించారు. అండ్ ఇంకా స్టూడెంట్గా రాముగా జగ్గయ్య గారు. సో సొంత పిల్లల కలన అర్థం చేసుకునే ఆ రోల్లో జగ్గయ్య గారు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. అండ్ ఇంకా మన శ్రీదేవి ఫస్ట్ టైం అంటే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా మనకి దీనిలో కనిపిస్తారు అండ్ కన్విన్స్ చేస్తారు. అండ్ పాటలు కూడా ఒకటా రెండా అన్నీ కూడా అద్భుతమైన పాటలే. సో భారత్ మాతకి జయ జయలు, ఇంకా నీ నగుమోము, బూచాడమ్మ బూచాడు, సో ఇట్లా అన్నీ కూడా ఎన్నో వండర్ఫుల్ సాంగ్స్ మనకి ఈ చిత్రంలో ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఈరోజు ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అందరికీ తెలిసిందే. సో స్టడీస్ అయిపోయినా ఆ బడి పంతుల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది అంటే అంత నిస్వార్థంగా వాళ్ళ మధ్యన ఆ గురు శిష్యుల మధ్యన ఆ బంధం ఉండబట్టి. సో సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం బడి పంతులు. అండ్ అందుకే మరి ఎన్టీ రామారావు గారికి ఫిలింఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్గా ఆ సంవత్సరం అవార్డు కూడా వచ్చింది. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బడి పంతులు చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట.

మీరు వింటున్నారు వైవిధార్థి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆజే అల్సంద. మరి విన్నారు కదా అద్భుతమైన పాటలు, అలానే మన టాలీవుడ్ లో అంటే మన తెలుగు చిత్రసీమలో టీచర్స్ కి పెద్దపీట వేస్తూ వచ్చిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లోని పాత్రల గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. వాటిలో కొన్ని అయితే మరి ఈనాటి మద్రాసులో అలానే వినిపించని రాగాలే కార్యక్రమంలో విన్నాం. మరి ఇది ఈనాటి వినిపించని రాగాలే కార్యక్రమం.

0: Stadium in UAE tonight. Pakistan had set a target of 56 runs for India. India achieved the target comfortably, scoring 57 for 3 wickets in 8.7 overs. Electing to bat first, Pakistan were all out for 55 in 18.1 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలతో కలుసుకుందాం. జై హింద్.